ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 11వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు శేషం శ్రీహర్షాచార్యులు గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన తత్వాలు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు ఈనాటి కార్యక్రమంలో మొక్కజొన్న నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనులు ఈ అంశంపై రైతు సోదరులకు సూచనలు. 7:00 ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ సాయన్న. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మొదటి అంశం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం గురించిన విశేషాలు, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి గారిచే వీణావాద్యం ప్రసారమవుతుంది. మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్ గారు. 10:03 సీనియర్ పాత్రికేయులు శ్రీ కంతేటి చంద్రప్రతాప్ గారితో పరిచయం వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో పి రత్నాకర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై శ్రీ కె జయరాం, మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్ గారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి అనందిత బసు గారిచే భజన గీతాలు ప్రసారమవుతాయి. హార్మోనియం సహకారం శ్రీ అసిఫ్ అలీ, ఫ్లూట్ సహకారం శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా సహకారం శ్రీ ప్రకాష్ గేడి. ఈ మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి కవయిత్రి విశ్వైక గారి రచన తొలి సంతకం పుస్తక సమీక్షకురాలు శ్రీమతి మాధవి శ్రీనివాస్ నందిమల్ల. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటల్లో చేపట్టదగిన వ్యవసాయ పనులు ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ఆదాయం రెట్టింపు చేయుటకు ఆయిల్ పామ్ సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి టి హిమబిందు గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమానుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్ గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గురించి పద్మావతి గారితో పరిచయం. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ వైడ్ ఇన్సైట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:00 మధుర గీతాలు వింటారు. 12 ఎన్డీఏ ప్రభుత్వ పాలనా విశేషాల ధారావాహిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं देवेंद्र त्रिपाठी. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली स्थित राष्ट्रपति भवन सांस्कृतिक केंद्र में नीति आयोग की शासी परिषद की 11वीं बैठक की अध्यक्षता करेंगे. विकसित भारत 2047 के लिए प्रधानमंत्री के दृष्टिकोण के अनुरूप इस वर्ष की बैठक का विषय है विकसित भारत 2047 के लिए समावेशी मानव विकास. इस बैठक में विभिन्न राज्यों के मुख्यमंत्री और केंद्र शासित प्रदेशों के उपराज्यपाल भाग लेंगे. वे समावेशी मानव विकास

ే విరూపాస్తాన ఆపశ్యగస్యోనాభవంతు యా సాకం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే అవపశ్యంజనానాం మధుశ్చుతశ్చుచ యో యా పావకాస్తాన ఆపశ్యగస్యోనాభవంతు యాసాం దేవాదివి కృణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి యా పృథివీం పయసోందంతి శుక్రాస్తాన ఆపశ్యగస్యోనాభవంతు శివేణమాచక్షుషా పశ్యతాపశివగా తనువోపస్పృశతత్వం మే సర్వాగుం అగ్నిగుం రప్సుషదో హువే వోమగివర్చో బలమోజో నిధత్త పవమానస్సు వర్జన పవిత్రేణ విచర్షణి యః పోతా స పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనవో ధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతు పవిత్రేణ పునాహి మా శుక్రేణ దేవదీద్యతు అగ్నే క్రత్వా క్రతూమ్రణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితదమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవిత పవిత్రేణ సవేణ చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతీ దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్ఠా తగామదంతస్స ధమాద్యేషు వజగ్స్యామపతగోరగీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యా వా పృథివీ పయసాపయోభిః ఋతావరీ యజ్ఞికే మా పునీతాం బృహద్భిః సవితస్తృభిః వరిశిష్ఠైర్దేవమన్మభిః అగ్నే దక్షైః పునాహిమా యేన దేవా అపునత ఏనాపో దివ్యంకషః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానీరధ్యేతి ఋషిభిః సంభృతం రసం సర్వగం సపూతమశ్నాతి స్వదితం మాతరిష్వన పావమానీర్యో అధ్యేతి ఋషిభిః సంభృతం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగం సర్పిర్మధూతకం పావమానీ స్వస్త్యగణీ సుదుఘాహి పయస్వతీ ఋషిభిస్సంభృతో రసః బ్రాహ్మణేష్వమృతం హితం పావ

0: ఓషధయో వనస్పతయో మార్జయంతా ఊర్ధ్వాయాం దిశిఘ్నః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం. ఓం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. దీన్ని పవమాన సూక్తం అంటారు, అలాగే శుద్ధి మంత్రాలని కూడా అంటారు. వీటిని వినడం వల్ల కానీ, పారాయణ చేయడం వల్ల కానీ ఇంట్లో స్థలశుద్ధి, గృహశుద్ధి, అన్ని విధాలుగా శుద్ధి కలుగుతుంది. ఓం స్వస్తి.
1: వేద పఠనం గావించారు శేషం శ్రీహర్షాచార్యులు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన తత్వాలు వింటారు.

మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేసిన తత్వాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో మొక్కజొన్న, నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనులు, ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో మొక్కజొన్న, నూనె గింజ పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వర్షాధారంగా పండించే మొక్కజొన్న పైరును విత్తుటకు జూన్ 15 నుండి జూలై ఆఖరి వరకు ముందుగా మొక్కజొన్న పంట గురించి వర్షాధారంగా పండించే మొక్కజొన్న పైరును విత్తుటకు జూన్ 15 నుండి జూలై ఆఖరి వరకు అనుకూలమైన సమయము. జూన్ 15 నుండి జూలై 15 వరకు దీర్ఘకాలిక ఇంకా మధ్యకాలిక రకాలు, జూలై 15 నుండి జూలై ఆఖరి వరకు స్వల్పకాలిక రకాలను విత్తుకోవలసిందిగా మనవి చేస్తున్నారు రైతులందరికీ. వర్షాధారంగా సాగు చేసినప్పుడు తొలకరి వర్షాలు 50 మిల్లీమీటర్లు పడి తగినంత పదును ఉన్నప్పుడే మాత్రమే విత్తుకోవాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన మధ్యకాలిక సంకర రకాలైన DHM 117, DHM 121, DHM 182, DHM 206, DHM 211, కరీంనగర్ మక్క మరియు కరీంనగర్ మక్క 1 లేదా సిఫారసు చేసిన ప్రైవేట్ హైబ్రిడ్లు విత్తుకోవచ్చు. ఎకరా మొక్కజొన్న పైరుకి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషునిచ్చి ఎరువులు, 20 కిలోల జింక్ సల్ఫేట్ అవసరం. 1/3 వంతు నత్రజని, మొత్తం భాస్వరం, సగం పొటాష్, మొత్తం జింకు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. లోతుగా దుక్కులు దున్ని తయారు చేసిన పొలంలో 60 సెంటీమీటర్ దూరంలో బోదెలను వేసుకోవాలి. బోదెకు ఒకవైపున పైనుండి 1/3 వంతు ఎత్తులో 20 సెంటీమీటర్ దూరంలో విత్తుకోవాలి. బోదెలు కాలువల పద్ధతిలో పైరుకు నీరు అందించుటకు, అధిక నీటిని బయటకి తీయుటకు ఉపయోగపడుతుంది. ఎకరాకు 8 కిలోల విత్తనం వాడి విత్తిన 1-2 రోజుల్లో అట్రాజిన్ 50% పొడిమందును, ఎకరాకు 800 నుండి 1200 గ్రాములు 200 లీటర్లు నీటిలో కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారి చేయాలి. విత్తిన తర్వాత పొలంలో నీరు నిలిస్తే మొలకరాదు, కావున నిలిచిన నీటిని బయటకు తీయాలి. అదేవిధంగా 30 రోజుల దశ వరకు మొక్కజొన్న పంటను అధిక తేమ నుండి కాపాడుకోవాలి. కత్తెర పురుగు నివారణకు కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్లు సయాండ్రో, నిలిప్రోల్ ఇంకా థయామిథాక్సామ్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలిదశలో మొక్కలను కత్తెర పురుగు బారి నుండి కాపాడుకోవచ్చని, ఈ విధంగా మొక్కజొన్న విత్తే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. తర్వాత నూనె గింజ పంటలో వ్యవసాయ పనులు. ముందుగా వేరుశెనగ. వేరుశెనగకు అనువైన భూమిని 2-3 సార్లు మెత్తగా దున్ని దుక్కి సిద్ధం చేసుకోవాలి. వానాకాలంలో వేరుశెనగ పంటను జూలై 2 వరకు విత్తుకోవచ్చు. ఈ మాసంలో ఆయా ప్రాంతాలకు అనుకూలమైన మేలైన విత్తనాలను ఎకరానికి 60 కిలోలు సేకరించి పెట్టుకోవాలి. విత్తన శుద్ధికి కావలసిన రసాయన మందులను ముందుగానే సమకూర్చుకోవాలి. విత్తన శుద్ధి కొరకు 1 గ్రాము టెబుకోనజోల్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా అనే జీవ శిలీంద్ర నాశిని 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వేరుశెనగ పంటను కొత్తగా సాగు చేసినచో రైజోబియం కల్చర్ 200 గ్రాములు ఎకరాకి సరిపడా విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక కాండం కుళ్ళు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతంలో 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్, 600 FS ను 7 మిల్లీలీటర్ల నీటిలో, అదేవిధంగా వేరు పురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో 6.5 మిల్లీలీటర్లు క్లోరీపైరిఫాస్ కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక ఆముదం పంట గురించి ఈ విధంగా వివరాలు. వానాకాలంలో 2/2 నుంచి 2/5 వరకు ఈ ఆముదాన్ని విత్తుకోవచ్చు. ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, గరప నేలలు ఆముదానికి, ఆముదం సాగుకి చాలా అనుకూలంగా ఉంటాయి. వర్షాధారంగా

0: ఆముదం సాగు చేసినప్పుడు వెట్టగురి అవుతుంది. అందుకని ఆముదము ఇంకా కందిని 1:1 నిష్పత్తిలో వేసుకుంటే అధిక ఆదాయం వస్తుంది. సంకర రకాలైతే 2 నుండి 2.5 కిలోలు, సూటి రకాలైతే 3.5 నుండి 4 కిలోల విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. సంకర రకాలు 90x60 సెంటీమీటర్లు లేదా 120x45 సెంటీమీటర్లు దూరం, లేదా సూటి రకాలు 90x45 సెంటీమీటర్ దూరంలో విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేయడం వలన మొలకకుళ్ళు తెగులు అరికట్టవచ్చు. అదేవిధంగా వడలు తెగులు అధికంగా గల ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండాజిమ్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేయాలి. 1 ఎకరానికి 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఇక నువ్వు పంట గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. మే నెలలో విత్తిన నువ్వులకు 1 నీటి తడిని ఇచ్చి కలుపు మొక్కలను తీసివేసి పంటను పలుచన చేసుకోవాలి. ఈ దశలో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఎక్కువ కాబట్టి పేరుబంక ఆశించినప్పుడు ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా తామర పురుగులు పచ్చదోమ నివారణకై డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 30 రోజులకు పైపాటుగా 18 కిలోల యూరియాను వేసుకోవాలి. ఈ విధంగా జూన్ మాసంలో మొక్కజొన్న, నూనె గింజ పంటలో చేపట్టవలసిన పనుల గురించి మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, ఈ విధంగా రైతు సోదరులందరూ ఈ పద్ధతులు పాటించి చక్కటి పంటను పండించుకోగలరని ఆశిద్దాం.
1: మొక్కజొన్న, నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో రైతు ఆదాయం రెట్టింపు చేయుటకు ఆయిల్ పామ్ సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి టి హిమబిందు గారు పాల్గొని రైతు సోదరుల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్

రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది.

0: చేస్తున్నాయో. దాదాపు 2500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1300 కోట్ల రూపాయలు, రెండో తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
1: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్టంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఎ హిస్టారిక్ ట్రిబ్యూట్ టు ఇండియా లాంగెస్ట్ సర్వింగ్ కంటిన్యూస్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ, ది రైట్ లీడర్ అట్ ది రైట్ టైం అట్ ది రైట్ ప్లేస్, నరేంద్ర మోడీజీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్, ఈజ్ బోత్ అవర్ యాంకర్ and our innovator, working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind, entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji.
1: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత, ఆధునిక, ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్దరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
3: రాష్ట ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు, పరిశ్రమల పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు

0: పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13-21 జరిగిన ఈ పరీక్షలకు జనరల్ వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य नवदेहल्याः राष्ट्रपति भवनस्य सांस्कृतिक केन्द्रे नीति आयोगस्य एकादशे शासी परिषदोपवेशने अध्यक्षतां विधास्यति. विकसित भारताय प्रधानमंत्रिणः टीम इंडिया इति संकल्पानुगुणम् अस्य वर्षस्य मुख्य विषयो विकसित भारतम् @2047 इत्यस्य कृते समावेशी मानव विकासः इन्क्लूसिव ह्यूमन डेवलपमेंट फॉर विकसित भारत @2047 इति अस्ति. विषयोयम् आयु क्षेत्र लिंग सामाजिक आर्थिक पृष्ठभूमिकायाः भेदं विनैव प्रत्येकं भारतीयस्य कल्याणाय विकासाय च केन्द्रीकृतो वर्तते. उपवेशने अस्मिन् अस्य लक्ष्यस्य प्राप्तये दृष्टिं समेत्य देशस्य प्रत्येकं नागरिकं प्रति अस्य सुदृढ मापनयोग्य परिणामेषु परिवर्तनस्य विषये गभीरं मन्थनं भविष्यति. अस्मिन् महत्वपूर्णे उपवेशने समावेशी मानव विकास प्रारूपस्य विषये चर्चा

0: కర్తుం సర్వే ముఖ్యమంత్రిణః కేంద్రశాసిత ప్రదేశానాం ఉపరాజ్యపాలాః చ ఏకత్రితాః భవిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశ్వాసితవాన్ యత్ దేశస్య చత్వారింశదధికైకశతకోటి నాగరికాణాం ఆకాంక్షాః నిశ్చప్రచం పూరయిష్యంతే. తేన సముదీరితం యత్ రాష్ట్రీయ జనతాంత్రిక గఠబంధన దళం సదైవ రాష్ట్రస్య విశ్వాసం సుదృఢం కృతవత్ అస్తి. అత్రావధేయం యత్ శ్రీమోదీ గత రాత్రౌ నవదెహ్ల్యాః భారత మండపే ఆయోజితం ఎన్డీఏ సమ్మేళనం సంబోధితవాన్. ప్రధానమంత్రిణా భణితం యత్ దేశస్య ప్రత్యేకమపి నాగరికః వికసిత భారతస్య స్వప్నేన పూరితో వర్తతే. ఏషః స్వప్నః ఇదానీం కస్యాపి ఏకస్య వ్యక్తి విశేషస్య ప్రశాసనస్య వా రాజనీతిక దళస్య పరిధౌ సీమితో నైవాస్తి.
1: आज देश का हर नागरिक विकसित भारत के सपने से भरा हुआ है. विकसित भारत का सपना अब किसी एक व्यक्ति का नहीं रहा, किसी सरकार का नहीं रहा, किसी दल का नहीं रहा. देश के जन जन का सपना बन चुका है, संकल्प बन चुका है. और इस सपने की पूर्ति के लिए हमें अपना हर पल समर्पित करना है. एनडीए के 12 वर्षों की एक बड़ी सफलता ये भी है कि देश కాంగ్రెస్ కే కూచక్ర సే ఆజాద్ హువా హై.
0: అస్మిన్ అవసరే ఎన్డీఏ ఘటక దళైః ప్రధానమంత్రిణః మోదినః ఐతిహాసిక ఉపలబ్ధేః శ్లాఘనాయ ఏకః సంకల్ప ప్రస్తావః స్వీకృతః. ఏతదంతరం సంపూర్ణ విశ్వతః ప్రధానమంత్రిణే అభినందన సందేశాః ఆగచ్చంతః సంతి. అమెరికాదేశస్య రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్, యూరోపీయ ఆయోగస్య అధ్యక్ష ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఇటలీ దేశస్య ప్రధానమంత్రి జార్జియా మెలోని, జర్మనీ దేశస్య ఛాన్సలర్ ఫెడ్రిక్ మోర్స్, ఇజ్రాయెల్ దేశస్య ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, కనాడా దేశస్య ప్రధానమంత్రి మార్క్ కార్నీ, సహైవ దక్షిణ కొరియా దేశస్య రాష్ట్రపతి లీ జే మ్యూంగ్ ఇత్యాదయ ప్రముఖ వైశ్విక నేతార శ్రీమోదినం ప్రతి వర్ధాపనం ప్రేషితవంత. సంస్కృతి మంత్రాలయేన గతవర్షస్య కృతే సంగీత నాటక అకాదమీ పురస్కారాః అథ చ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువా పురస్కారాః ఘోషితాః. అకాదమీ సంఘస్య సామాన్య పరిషద, సంగీత నృత్య రంగమంచ్, పారంపరిక లోక జనజాతీయ కళా వైవిధ్యేభ్యః కళామంచం యావత్ వివిధ క్షేత్రేభ్యః అష్టోత్తరైకశత ప్రసిద్ధాః కళాకారాః చతుర్వింశత్యుత్తరద్విసహస్రతమవర్షస్య అథ చ పంచవింశత్యుత్తరద్విసహస్రతమవర్షస్య అకాదమీ పురస్కారార్థం చితాః. ఏతే చితాః పురస్కార విజేతారః అశేషస్య హి దేశస్య ప్రతినిధిత్వం కుర్వంతి. ये विभिन्न राज्येभ्यः केन्द्रशासित प्रदेशेभ्यः च सम्बद्धाः सन्ति. बैडमिंटन प्रतिस्पर्धायां सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन स्पर्धायाः महिलानां वर्गे पीवी सिंधु, तन्वी शर्मा च सफलताम् अवाप्य द्वितीय चक्रं प्रति प्रविष्टवत्यौ. इति वार्ताः.
2: आकाशवाणी हैदराबाद केंद्रम ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి సాయన్న.
3: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆదిలాబాద్ జిల్లాలో నర్సింగ్ కళాశాల కోసం 40 కోట్లు, ఉట్నూర్ బోధ్ ఆసుపత్రులకు 23 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. జల సంరక్షణ అమల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రపతి ప్రశంసలతో పాటు 2 కోట్ల రూపాయల ప్రథమ బహుమతి దక్కించుకుందని తెలిపారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలు బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 74 పాఠశాలలు ఈ సంవత్సరంలో ప్రారంభించనున్నామని స్పష్టం చేశారు. రైతాంగానికి 2026 వానాకాలం సీజన్ కు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి తెలిపారు. జూన్ 5, 2026 నాటికి జిల్లాలోని వివిధ విత్తన డీలర్ల వద్ద 124,700 పత్తి విత్తన ప్యాకెట్లు, 900 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా అవసరాలకు మించి పత్తి, సోయాబీన్ విత్తనాలు సరఫరా చేసేందుకు విత్తన కంపెనీలు సిద్దంగా ఉన్నాయని, వచ్చే వారం రోజుల్లో అన్ని విత్తన దుకాణాలకు పూర్తి స్థాయిలో నిల్వలు చేరుకుంటాయని వివరించారు. ఎరువుల విషయంలో జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రైవేటు దుకాణాలు, మార్కెట్ యార్డు లో కలిపి మొత్తం 6,565 మెట్రిక్ టన్నుల యూరియా, 381 మెట్రిక్ టన్నుల డీఏపీ, 13,759

0: మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. సాగు సమయానికి ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు పంటకాలం ముగిసే వరకు భద్రపరచుకోవాలని రైతులకు సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ అఖిల్ మహాజన్ ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు గుర్తించి అక్కడ తగిన నివారణ చర్యలు అమలు చేయాలని సూచించారు. బ్లాక్ స్పాట్స్, జాతీయ రహదారులపై అవసరమైన చోట సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు, రేడియం లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో రెండో విడత జల సంచయ్ జనభాగీదారి 2.0 కార్యక్రమం అధికారులు సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గత ఏడాది నిర్వహించిన జల సంచయ్ జన్భాగీదారి 1.0లో దక్షిణ భారతదేశంలో జిల్లాలన్నింటిలో ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానం కైవసం చేసుకుందని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా జిల్లాలో సాధించిన మంచి ప్రగతి చూపిస్తూ పోర్టల్లో ఫోటోలు అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మున్సిపాలిటీ, అటవీ, ఇరిగేషన్, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్, హార్టికల్చర్, ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ వంటి దాదాపు 12 శాఖలు సమన్వయం చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 179,000 ఫోటోలు అప్లోడ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి రవీందర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవంలో భాగంగా మహిళా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు, మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన సేవలు అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ శేషరావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 400 కేవీ, 200 కేవీ, 133 కేవీ, 33 కేవీ, 11 కేవీ సబ్ స్టేషన్లు అత్యవసర సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పరిశ్రమలు, ఇళ్లు, వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. పంట కోతల అనంతరం మిగిలిపోయే అవశేషాలు తగలబెట్టకుండా శాస్త్రీయ పద్దతుల్లో వినియోగించి భూసారం కాపాడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి రైతులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూసారం సంరక్షించడం ప్రతి రైతు బాధ్యత అని పేర్కొన్నారు. పంటల వ్యర్థాల దహనంతో భూసారం క్రమంగా క్షీణిస్తుందని, దీంతో దిగుబడి తగ్గిపోతుందని హెచ్చరించారు. ఫలితంగా సాగు ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. హానికర వాయువులు విడుదలై వాయు కాలుష్యం పెరుగుతుందని, కాలుష్య పొగ పీలిస్తే శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. రోటివేటర్ సహాయంతో పంట అవశేషాలు భూమిలో కలియదొనడం ద్వారా అవి సేంద్రీయ ఎరువుగా మారి భూమికి వేలు చేస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి తెలిపారు.
1: ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ

0: ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పహలీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై कि हमारी नीतियां सही है, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे. इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूँ, जनता जनार्दन का आभार व्यक्त करता हूँ.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
2: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind.
0: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@arnews_hvdని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్

పదకొండవ పాలకమండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ ఎట్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీర్ శర్మ నిన్న రెండో రౌండ్కి చేరుకున్నారు. రెండుసార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న రెండో రౌండ్లో తన్వీ మాళవిక బన్సోత్తో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాబోయే 5 నుండి 7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన, అభివృద్ధి, తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీర్ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి ఉదయ తరంగిణి.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలోని అంశాలు: ముందుగా అంతర్జాతీయ క్రీడా దినోత్సవ విశేషాలు, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు. ఈ అంశంపై డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం ప్రసారమవుతుంది. మరి కార్యక్రమంలో ముందుగా విందాం అంతర్జాతీయ క్రీడా దినోత్సవ విశేషాలు.
1: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చాబిల్లి.
0: ఈరోజు జూన్ 11వ తేదీ అంతర్జాతీయ ఆటల దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్

11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం ముఖ్య ఉద్దేశం పిల్లల సర్వతోముఖాభివృద్ధిలో, వారి మానసిక ఉల్లాసంలో మరియు శారీరక దృఢత్వంలో ఆటలు పోషించే కీలక పాత్రను సమాజానికి గుర్తు చేయడం. ప్రతి బిడ్డకు ఆడుకునే హక్కు ఉందని, ఆటల ద్వారానే సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయని ఈరోజు ప్రపంచానికి చాటి చెబుతోంది.

ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో పిల్లలు మైదానాలకు, బహిరంగ ఆటలకు క్రమంగా దూరమవుతున్నారు. వాటి స్థానంలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్లు, వీడియో గేమ్స్ మరియు మితిమీరిన విద్యా ఒత్తిడి కారణంగా నేటితరం బాల్యం నాలుగు గోడలకే పరిమితమైపోతోంది. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలకు సాంప్రదాయ మరియు శారీరక ఆటల అవసరాన్ని గుర్తు చేయడమే అంతర్జాతీయ ఆటల దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం.

మరి ఈ దినోత్సవం యొక్క చరిత్ర మరియు ఆవిర్భావం ఎలా ఉందో తెలుసుకుందాం. అంతర్జాతీయ ఆటల దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ద్వారా ఇటీవలే అధికారికంగా ఆమోదించబడిన ఒక చారిత్రక దినోత్సవం. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే అంతర్జాతీయ సంస్థలు, విద్యావేత్తలు మరియు స్వచ్ఛంద సంస్థల సుదీర్ఘ ప్రయత్నాల ఫలితంగా ఈరోజు రూపుదిద్దుకుంది. ముఖ్యంగా సేవ్ ది చిల్డ్రన్, లెగో ఫౌండేషన్ మరియు యూనిసెఫ్ వంటి సంస్థలు పిల్లల ఆటల హక్కు కోసం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. పిల్లల హక్కుల కన్వెన్షన్లోని ఆర్టికల్ 31 ప్రకారం ప్రతి బిడ్డకు వారి వయసుకు తగినట్లుగా విశ్రాంతి తీసుకోవడానికి, వినోదాన్ని పొందడానికి మరియు ఆటలలో చురుగ్గా పాల్గొనడానికి సంపూర్ణ హక్కు ఉంది. ఈ హక్కును మరింత బలోపేతం చేయడానికే ఐక్యరాజ్య సమితి జూన్ 11వ తేదీన అంతర్జాతీయ ఆటల దినోత్సవం అధికారికంగా ప్రకటించింది.

మనందరికీ తెలిసిందే కదండి, పిల్లల ఎదుగుదలలో ఆటల ప్రాముఖ్యత ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో. ఆటలు అనేవి కేవలం సమయాన్ని గడపడానికి లేదా వినోదానికి మాత్రమే పరిమితమైనవి కావు. ఒక బిడ్డ శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా ఎదగడానికి ఆటలే ప్రాథమిక పునాది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఆటల ద్వారా పిల్లల్లో చాలా మార్పులు మనం స్పష్టంగా చూడవచ్చు. శారీరక దృఢత్వాన్ని పెంచడంలో, ఏ విధంగా మైదానాల్లో పరిగెత్తడం, దూకడం, ఆటలు ఆడటం వంటి వల్ల కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే మానసిక వికాసాన్ని పెంపొందించడంలో ఆటలు ఆడటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సృజనాత్మకత మరియు ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి. సామాజిక నైపుణ్యాలు పెంపు చేసుకోవచ్చు. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళనలను కూడా దూరం చేస్తాయి. గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక పరిపక్వతను ఆటలు పిల్లలకు నేర్పుతాయి.

జీవితంలో అత్యంత మధురమైన మరియు అమూల్యమైన ఘట్టం. ఆ బాల్యాన్ని పుస్తకాల మూతతో, మొబైల్ స్క్రీన్ల వలయంతో నిర్బంధించడం క్షమించరాని నేరం కదండి. ఆటలు ఆడడం అనేది పిల్లల విలాసం కాదు, వాది వారి ప్రాథమిక హక్కు. అంతర్జాతీయ ఆటల దినోత్సవం మనకు అందించే ముఖ్య సందేశం ఇదే. నేటి పిల్లలే రేపటి దేశ భవిష్యత్తు. వారు శారీరకంగా దృఢంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదిగినప్పుడే దేశం కూడా ప్రగతి పథంలో నడుస్తుంది. కాబట్టి ఈ జూన్ 11న మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కాదు, మైదానాలను బహుమతిగా ఇద్దాం. వారిని మనస్ఫూర్తిగా ఆడుకోనిద్దాం, హాయిగా నవ్వుకోనిద్దాం. పిల్లలే దేశానికి వెలుగులు. చిన్నారులందరికీ అంతర్జాతీయ ఆటల దినోత్సవ శుభాకాంక్షలు.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు. ఈ అంశంపై డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, మానవ శరీరంలో కిడ్నీలు ఎలా పనిచేస్తాయి?
1: సో కిడ్నీలు అనేవి మన బాడీలో, దాన్ని క్లీనింగ్ ఆర్గన్స్ అంటాయండి. కిడ్నీలు బాడీని శుభ్రంగా ఉంచుతాయి, షార్ట్ గా చెప్పాలంటే శుభ్రంగా ఉంచుతాయి. సో కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు అన్ని టాక్సిన్స్, చెడు పదార్థాలు అన్ని బాడీలోనే ఉంటాయన్నమాట. సో ఈ కిడ్నీస్ అనేవి ఏంటి అంటే, మానవునికి రెండు కిడ్నీస్ ఉంటాయండి. ఒక్కొక్క కిడ్నీ మనకి వెన్నుపూసకి ఆన్ ఈదర్ సైడ్ ఉంటాయి. అవి వచ్చేసి బీన్ షేప్డ్ ఆకారంలో ఉంటాయి. ఒక్కొక్క కిడ్నీ వచ్చి 150 to 200 grams ఉంటాయండి. అండ్ సైజ్ వచ్చేసి 9 to 12 centimeters ఉంటాయండి. ఇవి నార్మల్ సైజ్ ఆఫ్ ద కిడ్నీ, నార్మల్ వెయిట్ ఆఫ్ ద కిడ్నీ ఇన్ అ హ్యూమన్ బీయింగ్. సో ఇవి ఎలా క్లీన్ చేస్తాయి అనేది మనకి తెలుసుకోవాల్సిన అంశము. సో ఈ కిడ్నీలో ఏంటంటే, నెఫ్రాన్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ఈ ఫిల్టరింగ్ యూనిట్స్ అంటాం వాటిని. లైక్ మనకి ఎట్లా అయితే టీ కాఫీ ఫిల్టర్ వాడతాం, సేమ్ థింగ్ లైక్ దాట్ వీ హ్యావ్ నెఫ్రాన్స్. ఈ నెఫ్రాన్స్ అనేవి బాడీలో ఒకటి రెండు కాదు, మనకి 1 to 2 million ఇన్ ఈచ్ కిడ్నీ ఉంటాయండి. సో ఒక నెఫ్రాన్ పాడైనా మనకి చాలా నెఫ్రాన్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని డిజీజెస్ ఏంటంటే, ఈ నెఫ్రాన్స్ పాడైపోయాయి అంటే కనుక అప్పుడు కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో అప్పుడు కిడ్నీ ఫంక్షన్ పనితీరు అంతా కూడా క్రమంగా జరగదు. సో ఇవి ఎలా చేస్తాయి అంటే, నార్మల్ గా మనకి బాడీలో ఉన్న రక్తం ఏదైతే ఉంటుందో, అరౌండ్ 200 to 250 liters ఆఫ్ బ్లడ్ కిడ్నీ దగ్గరకు వస్తుంది ప్రతిరోజు. ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ అవసరం పడుతుంది. ఓన్లీ 2-3 liters ఏదైతే చెడు పదార్థాలు ఉంటాయి, లైక్ టాక్సిన్స్ కానీ, యూరియా కానీ, క్రియాటినిన్ కానీ, ఇంకా వేరే చెడు పదార్థాలు ఉంటాయి, అవన్నీ యూరిన్ రూపంలో 2 to 3 liters బయటకు పంపించేస్తుంది అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే, మనకి అరౌండ్ 250 liters ఆఫ్ బ్లడ్ వస్తే అందులో మొత్తం క్లీన్ చేసి అవసరం ఉన్నదంతా బాడీకి తీసేసుకుని 2 to 3 liters వరకు మాత్రం బయటకు పంపించేస్తుంది. సో ఈ నెఫ్రాన్స్ అనేవి ఏంటంటే చాలా కష్టపడే సెల్స్ అనమాట. సో దే వర్క్ వెరీ హార్డ్ ఇన్ దిస్ ఫంక్షన్. సో ఈ నెఫ్రాన్స్ తో పాటు కిడ్నీలో అదర్ ఫంక్షన్స్ కూడా చేస్తాయి అనమాట. ఫిల్టరింగ్ ఆర్గన్స్ ఐ హావ్ టోల్డ్ యూ, అండ్ క్లీనింగ్ ఆర్గన్స్ కూడా చెప్పాను. అది కాకుండా 3 important functions కూడా చేస్తుంది అది. సో ఒకటి బోన్ హెల్త్. కిడ్నీస్ కి బోన్ కి ఏంటి సంబంధం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో కిడ్నీస్ ఏంటి అంటే, వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ సెక్రీట్ చేస్తుంది కాల్షియం అబ్జార్బ్ చేయడానికి. సో అదే ఒకటి. సో అందుకే కిడ్నీస్ చక్కగా ఉంటే మీ బోన్స్ కూడా చక్కగా ఉంటాయి. రెండోది, కిడ్నీలో బ్లడ్ ప్రెషర్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అది ఎట్లా చేస్తుంది అంటే, రెనిన్ అనే ఒక హార్మోన్ ని సింథసైజ్ చేయడం వల్ల. సో మీ కిడ్నీలు బాగుంటే బీపీ కూడా బాగుంటుంది. మూడోది, కిడ్నీలు రక్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీ కిడ్నీలు బాగున్నాయంటే మీకు రక్తహీనత ఉండదు. సో ఇది సింపుల్ కిడ్నీస్ ఫంక్షన్స్ అనమాట. రక్తహీనత లేకుండా చూస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది, బోన్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది, ఇన్ అడిషన్ టు క్లీనింగ్ ద బాడీ.
0: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: అన్ని ఏజెస్ ఇండివిజువల్స్ మనము చాలా సింపుల్ థింగ్స్ ఉంటాయండి కిడ్నీస్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అది చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ థింగ్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సింపుల్, కానీ చాలా సార్లు మనము నెగ్లెక్ట్ చేస్తాం. పర్వాలేదు, ఒకటి రెండు ఇదే కదా చిన్న విషయాలు అని నెగ్లెక్ట్ చేస్తాం. సో మీకు కొన్ని మెజర్స్ చెప్తానండి ఎలా మనం కిడ్నీలు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని. ఒకటి, మనకు అడిక్యువేట్ గా వాటర్ తాగడం, హైడ్రేషన్. వాటర్ తాగడం అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ మేల్ ఆర్ ఫీమేల్ రిక్వైర్స్ అరౌండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్. మళ్ళీ మనం చేసే పనితీరు బట్టి కూడా మనకి వాటర్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. సో అడిక్యువేట్ హైడ్రేషన్. సో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, నేను ఈ రోజు వాటర్ బాగా తాగానా. ఎందుకంటే వాటర్ తక్కువ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి మళ్ళీ మళ్ళీ రావడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పనితీరు దెబ్బతింటుంది. సో హైడ్రేషన్ ఇంపార్టెంట్. రెండో విషయం, పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకూడదు. సో చాలా మంది ఒకటే పెయిన్ కిల్లర్, నా కిడ్నీ పెయిన్ ఉంది సో నేను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాను, ఒక నెలనే వేసుకుంటాను కదా, 2 నెలలే వేసుకుంటాను కదా అని అనుకుంటూ ఉంటారు. లేదండి. సో పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా, దే ఆర్ వెరీ బ్యాడ్. అండ్ 1 or 2 tablets డెఫినెట్లీ ఓకే అండి, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంది 1-2 tablets తో ఆపరు, దానికి అలవాటు పడిపోయి కంటిన్యూస్ గా తీసుకుంటారు 2-3 నెలలు, అప్పుడు కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో కొన్నిసార్లు కిడ్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. సో పెయిన్ కిల్లర్స్ అనేవి ఖచ్చితంగా నువ్వు. మూడోది, ఇది హెర్బల్ మెడిసిన్స్ అంటామండి, హెర్బల్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి, ఏవైతే మెడికేషన్స్ లో ఉంటాయో. సో ఇవన్నీ కూడా దే కెన్ కాస్ కిడ్నీ డిజీజ్. సో ఎస్పెషలీ ఇప్పుడు మనము ఇండివిజువల్స్ హూ హ్యావ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆల్రెడీ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి మెడిసిన్స్ వాళ్ళు వాడకూడదు. సో అదర్ మెడిసిన్స్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అస్సలు వాడకూడదు. నాలుగో విషయం, బీపీ, షుగర్ రెండు కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే కనుక మీ కిడ్నీస్ పోతాయి, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయంటే కిడ్నీస్ పోతాయి. సో బీపీ, షుగర్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అదర్ వన్ వచ్చేసి రెడ్ మీట్, రెడ్ మీట్ ఆపేసేయాలి. ఇంక్రీజ్, ట్రై టు ఇంక్రీజ్ యువర్

0: ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, మంచి లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవాలి, అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. అదర్ వన్ వచ్చేసి వర్కౌట్, అంటే మిమ్మల్ని మీరు హెల్దీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ కెన్ వర్కౌట్ దట్ ఈస్ రియలీ గ్రేట్, ఎట్లీస్ట్ 4 to 5 days ఇన్ అ వీక్ మనము వర్కౌట్ చేయగలిగితే గనక, బ్రిస్క్ వాకింగ్. యంగ్ ఇండివిజువల్స్ అయితే ఐ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ కార్డియో అండ్ దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇవన్నీ అనమాట. దే ఆర్ రియలీ గుడ్ టు ద కిడ్నీస్, దే హెల్ప్ యూ మెయింటైన్ కంప్లీట్ ఫిజిక్ అండ్ ఒక రొటీన్ మనం కనుక సెట్ చేసుకోగలిగితే దట్ ఈస్ రియలీ గుడ్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీస్, ఫర్ ఓవరాల్ హెల్త్ ఆల్సో.
1: డాక్టర్ గారు, ఈ కిడ్నీలు అనారోగ్యానికి గురి కావడానికి ఎటువంటి కారణాలు ప్రధానంగా ఉంటాయి?
0: ఈ కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణాలు ఇండియాలోనే కాకుండా గ్లోబల్ గా కూడా వచ్చేసి డయాబెటీస్ అండి. సో డయాబెటీస్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ గ్లోబలీ అండ్ ఆల్సో ఇన్ ఇండియా అనమాట. మోర్ సో ఇన్ ఇండియా, ఇండియాలో ఇంకా ఎక్కువ కిడ్నీ డిజీజ్ బారిన పడే ఇండివిజువల్స్ ఉన్నారు. సో షుగర్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హై రిస్క్ లో ఉంటారండి కిడ్నీ డిజీజ్ రావడానికి. సో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటున్నాయా లేదా. HbA1c అంటాం అందరు డయాబెటిక్ ఇండివిజువల్స్ కి తెలిసే ఉంటుంది. సో HbA1c వచ్చేసి less than 7 ఉండాలండి. సో మీ షుగర్స్ మంచిగా ఉన్నాయా, HbA1c less than 7 ఉందా, ఫాస్టింగ్ షుగర్స్ less than 120 ఉండాలి అట్లున్నాయా, అండ్ పోస్ట్ లంచ్ వచ్చేసి less than 160 ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయా, టార్గెట్ లెవెల్స్ అచీవ్ అవుతున్నామా లేదా అనేది కాన్స్టెంట్ గా చూసుకుంటా ఉండాలి. సమ్టైమ్స్ ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ప్రోటీన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రోటీన్ ఏమైనా పోతుందా అని రెగ్యులర్ గా యూరిన్ టెస్ట్లు కూడా చేయించుకోవాలి. సో మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే గనక మీరు నెఫ్రాలజిస్ట్ ని తప్పనిసరిగా కలవాలి. మీ కిడ్నీ ప్రాబ్లమ్ సింటమ్స్ ఉండకపోవచ్చు, కాలవాపు మొహం వాపు ఏం ఉండకపోవచ్చు, బాగానే ఉన్నాను నేను, ఓన్లీ షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను వాళ్ళు ఓన్లీ షుగర్ టెస్ట్ చేస్తారు ఐఎమ్ హ్యాపీ అనుకోవడానికి లేదు. అండర్లైన్ కిడ్నీ డిజీజ్ కూడా ఉండొచ్చు. సో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మనం టెస్ట్లు చేసుకుని మనకేమి లేదు అని నిర్ధారణ చేసుకోవడం బెటర్, లేకపోతే ఉంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి థెరపీలు వాడటం ఇంపార్టెంట్. సో డయాబెటిక్ ఇండివిజువల్స్ వన్ ఇంపార్టెంట్ కాజ్ అండి. రెండో కారణం బీపీ. బీపీ ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ సేమ్ థింగ్ అండి, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ వాళ్ళు ఎట్ రిస్క్ ఉంటారు. సో బీపీ ఇండివిజువల్స్, షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా కిడ్నీ చెకప్ చేసుకోవాలి. మూడో రకం వచ్చేసి ఎవరికైతే హార్ట్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే లివర్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉందో వాళ్ళు కూడా హైయెస్ట్ రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా మనము ఆడవాళ్ళలో చూసినారనుకోండి, మిడిల్ ఏజ్డ్ ఆడవాళ్ళలో ఎవరికైతే కిడ్నీ డిజీజ్ ప్రెగ్నెన్సీ టైంలో తెలిసింది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ వీళ్ళు ఈ సెక్టర్ ఆఫ్ ఇండివిజువల్స్ మళ్ళీ ఫాలో అప్ కెళ్ళాలి రెగ్యులర్ గా. నా కిడ్నీ డిజీజ్ మంచిగా అయిపోయింది, బీపీ వచ్చింది వెళ్ళిపోయింది, షుగర్ వచ్చింది వెళ్ళిపోయింది అనుకోవడానికి లేదు. వీళ్ళు కూడా హై రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్. సో టు సమ్ అప్ కాజెస్ వచ్చేసి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, లివర్ డిజీజ్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే ప్రెగ్నెన్సీ టైంలో కిడ్నీ డిజీజ్ వచ్చినా లేకపోతే బీపీ ఉన్నా షుగర్ ఉన్నా, ఎవరికైతే రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉన్నా, ఇంట్లో ఎవరికైనా డయాలసిస్ మీద ఉన్నా, వాళ్ళు డెఫినెట్లీ నెఫ్రాలజిస్ట్ ని చూడాలి. వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఏం లేదని నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి.
1: డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ని సంప్రదించాలని. సంప్రదించగానే వాళ్ళకి ఎటువంటి పరీక్షలు చేయిస్తారు, వాళ్ళు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి?
0: యా, సో కిడ్నీ ఫంక్షన్ ఇవాల్యుయేట్ చేయడం కొంచెం సింపులే అండి, మనమేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో అన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చేస్తాము, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాము. సో రీనల్ ఫంక్షన్ టెస్ట్ లో మనం యూరియా, క్రియాటినిన్ ఇవి తెలుస్తాయి. సో నార్మల్ వాల్యూ వచ్చేసి యూరియా less than 40 ఉండాలండి, క్రియాటినిన్ less than 1 ఉండాలి. సో ఎనీ వాల్యూస్ అబౌవ్ దట్ ఉంది అంటే మనము అలర్ట్ అవుతాము. సో ఇది మనం చూసుకోవాల్సిన విషయము. అండ్ మూడో టెస్ట్ వచ్చేసి యూరిన్ టెస్ట్ అండి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ CUE అంటాము. ఇందులో మనం ఏం చూస్తామంటే ప్రోటీన్ ఏమైనా పోతుందా, బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఈ మూడు ఇంపార్టెంట్ థింగ్స్ అందులో చూస్తామన్నమాట. సో బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్ లో ప్రోటీన్ ఏమైనా పోతుందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. సింపుల్ యూరిన్ టెస్ట్ లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత అల్ట్రాసౌండ్ కిడ్నీ చేస్తామండి, కిడ్నీ సైజ్ ఎట్లుంది, ఏమైనా చిన్నగా అయిపోయినాయా, నార్మల్ సైజ్ ఉన్నాయా అనేది అల్ట్రాసౌండ్ చేస్తాము. అందులో కిడ్నీ సైజ్ మెయిన్ గా మనకు తెలుస్తుంది. సో ఇవి బేసిక్ టెస్ట్ అండి. బట్ ఇది దాటిన తర్వాత మనకి కొన్నిసార్లు రీనల్ బయోప్సీ అని కూడా చేస్తాము. ఎప్పుడైతే మనకి కిడ్నీ డిజీజ్ దేని వల్ల వచ్చిందో క్లియర్ గా లేకపోతే కొన్నిసార్లు మనం రీనల్ బయోప్సీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బయోప్సీలో మనకి కారణం తెలుస్తుంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో అందుకు మనం బయోప్సీ అనేది కూడా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని పేషెంట్స్ కి చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు 2-3 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలని చెప్పారు. ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా చిన్న చిన్న RO ప్లాంట్లు కనిపిస్తున్నాయి, ఈ RO వాటర్ తెచ్చి తాగుతున్నారు. వీటిల్లో ఏముంటాయి ఏమి లేదని తెలియదు, ఇలాంటి వాటర్ తాగటం వల్ల కూడా కిడ్నీ డిజీజ్ పెరగడానికి కారణం అవుతుందా?
0: మన ఇంట్లో కూడా RO అవన్నీ ఉంటుందండి. సో RO వాటర్ తాగడం మంచిదే, కానీ అగైన్ వాట్ టైప్ ఆఫ్ RO వాటర్ ఇన్స్టాల్ చేశారు ఆ ప్లేసెస్ లో అనేది మనకు కొంచెం క్లారిటీ ఉండాలి. మనకు తెలియనప్పుడు ఆ వాటర్ తాగకపోవడం బెటర్, ఇంటి నుంచి వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. ఈ RO మనం ఏదైతే చేస్తామో దర్ ఇస్ డిఫరెన్స్. ఇప్పుడు మనం డయాలసిస్ లో వాడే RO లో

0: వాడే ఆరోకి కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ ఆరోలో క్లోరిన్ అవన్నీ తీసేస్తాం, మనకి నార్మల్ గా కొంచెమైనా కావాలన్నమాట. సో మనకి హోమ్ ఇన్స్టాల్డ్ ఆరోస్ లో డెఫినెట్లీ వాట్ ఎవర్ మినరల్స్ ఆర్ రిక్వైర్డ్ అవి దే ఆర్ రీటైన్, మొత్తం వెళ్ళిపోతాయని చెప్పడానికి లేదు. ఏవైతే మనకి హానికరమో సో డయాలసిస్ ప్లాంట్స్ లో ఉండే ఆరో ఆ విధంగా ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఇంట్లో ఉన్న ఆరోస్ డీసెంట్లీ హెల్తీ, దానివల్ల కిడ్నీ ఇష్యూస్ అయితే ఏమంతా రావు.
1: ఇప్పుడు డాక్టర్ గారు, మనం తినే ఆహారం సరిగ్గా లేకపోయినా, సపోజ్ ఇప్పుడు అంత ప్యాకింగ్ ఫుడ్స్ తింటున్నారు, ఇందాక మీరు చెప్పారు పిల్లలు మైదాతో చేసిన ఈ బేకరీ ఫుడ్స్ తినటం కూడా మంచిది కాదని, ఇట్లా ఏ ఏ ఫుడ్స్ తినకుండా ఉండటం మంచిది?
0: సో ఫుడ్స్ డైరెక్ట్లీ లింక్ టు కిడ్నీ డిజీజ్ అంటే ఇండైరెక్ట్ లింక్ ఉంటుందండి. ఎందుకు అంటే మనకి అది ఓవరాల్ లైఫ్ స్టైల్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాము, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది. సో ఎక్కువ సాల్ట్ కన్స్యూమ్ చేయడం వల్ల హైపర్ టెన్షన్ రిస్క్ వస్తుందండి. సో హైపర్ టెన్షన్ రావడం వల్ల కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ రిస్క్. రెండో విషయం బేకరీ ఫుడ్ ఐటమ్స్. సో బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఆబ్వియస్లీ మైదా అండ్ ఆల్ అంత మంచిది కాదు, ఎందుకంటే దే కాజ్ ఒబెసిటీ అండి. లైక్ ఇవన్నీ మనకి ఫ్యూచర్ లో అండ్ ఆల్సో ఆయిల్ అవన్నీ కూడా మనకి వీ డోంట్ నో, రీహీట్ చేస్తారు వాళ్ళు, ఆయిల్ ఎందులో వేపుతారో తెలియదు, ఆ బిస్కెట్స్ ఎలా చేస్తారో మనకు తెలియదు. సో రీహీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రీహీట్ చేసినప్పుడు రీహీటింగ్ ఈజ్ నాట్ గుడ్. అని చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పించాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి. సో మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకి హెల్దీ ఆప్షన్స్ చూపించాలి. సో లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న బిస్కెట్లే తింటారు. సో మనకి చేంజ్ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్ అంటారు కదా, ఇంట్లో మనం ఆ చేంజ్ తీసుకురావాలి. సో మనం ఇంట్లో ఫస్ట్ కోల్డ్ బెవరేజెస్ ఏమీ పెట్టకూడదు, మనం తాగుతూ వాళ్ళని తాగద్దు అంటే అది కుదరదు. సో మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. రెండో విషయం మనం ఫ్రోజన్ ఫుడ్స్ తేవడం మానేసేయాలి, ఇంట్లో ఫ్రెష్ గా చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ ఏంటి అంటే అవుట్ సైడ్ మైదా. సో మైదా లేని ఫుడ్డే డెఫినెట్లీ హెల్దీ ఫుడ్. బేకరీ ఐటమ్స్ అస్సలు కాదు, ఏదైనా ఎప్పుడో ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ ఓకే. సో హెల్దీ ఫుడ్ అంటే ఏం లేదండి. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. ఒక ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, కొంచెం ఫ్యాట్స్ ఉండాలి, కొంచెం ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. సో రోజు కొంచెం రైస్, దాంతోపాటు క్యారెట్, కుకుంబర్, దెన్ చనా, ఇంకా అదర్ ఆప్షన్స్, పన్నీర్ ఉంది మనకి, సోయా చంక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము స్నాకింగ్ లాగా ఏదో ఒకటి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా కూడా మనం ఇంటర్నెట్ లో సర్చ్ చేయొచ్చు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, ఇవి ఏ ఫామ్ లో దొరుకుతాయని మీరు కొడితే మీకు చాలా లిస్ట్ వస్తుంది. యూ కెన్ మీరు అవి తీసుకురావచ్చు ఇంట్లో, అవి ఇవ్వచ్చు వాళ్ళకి.
1: ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

ఉదయతరంగిణి కార్యక్రమంలో మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు ఈ అంశంపై డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన.

మీరు వింటున్న పాట కలైజా చిత్రం కోసం. రమేష్ వినాయకం కారుణ్య పాడినది. రామజోగయ్య శాస్త్రి గీతరచన. మణిశర్మ సంగీతం.

హిందోళ రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు విందాం మాయామాళవ గౌళ రాగం రూపకతాళంలో స్వాతి తిరునాళ్ రచన దేవదేవ కలయామితే.

మాయామాళవ గౌళ రాగంలో స్వాతి తిరునాళ్ రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రక్కలా నిలబడి. కరహరప్రియ రాగం మిశ్ర చాపతాళంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి గారి వీణా వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పెరవాలి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. వరుస పర్యాయాల్లో అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజలు అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4399 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. హైదరాబాద్కు ఎంత పేరు వచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీ కూడా అతితే స్థాయిలో కాలుష్యరహిత నగరంగా రాణించేలా తీర్చిదిద్దుతామని, ఈ నగరం భవిష్యత్తుకు దిక్సూచిగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగ్గా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్లో విడుదలవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3-4 రోజుల్లో విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వేడి అని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా హరిహరన్ సాధనా సర్గం ఆలపించిన మృగరాజు చిత్రం నుండి పాట విందాం. వేటూరి రచన, సంగీతం మణిశర్మ.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: చిత్రం, ఈ చిత్రం కోసం నిహాల్ ఉషా ఆలపించిన కులశేఖర్ రచన విందాం. ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు మణిశర్మ సంగీతం సమకూర్చిన వంశీ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్న పాట డాడీ చిత్రం కోసం హరిహరన్ ఆలపించినది. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శ్రోతులకు మరొక మారు ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 10:03 సీనియర్ పాత్రికేయులు శ్రీ కంతేటి చంద్రప్రతాప్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో పి రత్నాకర్ గారి గాత్రం వింటారు. వీరికి వాద్య సహకారం వైలిన్పై శ్రీ కె జయరాం, మృదంగ సహకారం శ్రీ పెరవల జయభాస్కర్ గారు. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనిందితా బసు గారిచే భజన గీతాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ ఆసిఫ్ అలీ, ఫ్లూట్ సహకారం శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా శ్రీ ప్రకాష్ గేడి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఒంటిగంట 20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తి కవయిత్రి విశ్వైక గారి రచన తొలి సంతకం పుస్తక సమీక్ష, సమీక్షకురాలు శ్రీమతి మాధవి శ్రీనివాస్ నందిమల్ల. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం వేటూరి సుందరరామూర్తి రచన, మణిశర్మ సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన చెన్నకేశవరెడ్డి చిత్రం నుండి పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: విలేజ్ లో వినాయకుడు చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన పాట విందాం. వనమాలి రచన, మణికాంత్ కద్రి సంగీతం.

0: రాజ్యపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రం కోసం కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడిన సాహితీ రచన విందాం. గోపి సుందర్ సంగీతం.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తాను కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఐటీని విరివిగా వాడుకుని ఓటరు నమోదు ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఎలాంటి తప్పులకు తావివ్వకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టస్ ఒబుం వాడింటాను నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును కలిసింది. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పెండింగ్లో ఉన్న పరిహార చెక్కులను తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ నిన్న సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ఆర్థిక సహాయము వారి నష్టాన్ని భర్తీ చేయలేదని సంతాపం వ్యక్తం చేశారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ కింద 2026-27 సంవత్సరానికి విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో 31వ తేదీలోగా దరఖాస్తులు అప్లోడ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ తెలియజేసింది. సంబంధిత విద్యా సంస్థల నిర్వాహకులు విద్యార్థులకు సకాలంలో సమాచారం అందించి నిర్ణీత గడువులోపు నమోదు పూర్తి చేయించాలని కోరింది. భూసారాన్ని మెరుగుపరచడం, చౌడు నేలలను సాగుకు అనుకూలంగా మార్చడం, వేరుశనగ వరి వంటి పంటల్లో అధిక దిగుబడులు సాధించడం కోసం రైతులు జిప్సం వినియోగాన్ని పెంచాలని వ్యవసాయ శాఖ సంచాలకులు బి గోపి సూచించారు. జిప్సం నేలలోని సోడియం అయాన్లను కాల్షియంతో మార్పిడి చేసి నేల గట్టిపడకుండా గుల్లగా మారుస్తుందని, దీనివల్ల నీరు భూమిలో లోతుగా ఇంకి వేర్ల పెరుగుదల పెరుగుతుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సీనియర్ పాత్రికేయులు శ్రీ కంతేటి చంద్రప్రతాప్ గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలందరికీ కార్యక్రమానికి స్వాగతం. ప్రజాప్రసార మాధ్యమంగా 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి సంబరాలు మనం జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ కంతేటి చంద్రప్రతాప్ గారు ఉన్నారు.

0: నమస్తే సార్.
1: నమస్తే మేడం.
0: 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి, ఈ సందర్భంగా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం సార్. అలాగే చాలామంది రేడియో అనుభవాలు కూడా పంచుకుంటున్నారు మాతో. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ రేడియో అనుభవాలు మాతో పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్.
1: తప్పకుండా మేడం. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి, ఇక్కడ పనిచేసి వెళ్ళిన కళాకారులకి ఎంతోమంది మహానుభావులు దీని ఉన్నతికి కృషి చేశారు. ఒకప్పుడు రేడియోని మించినటువంటి ప్రసార సాధనం ఇంకొకటి దేశంలో ఉండేది కాదు. రేడియోలో వార్తలు వినటం, రేడియోలో వ్యవసాయ కార్యక్రమాలు, రేడియోలో కార్మికుల కార్యక్రమం, అట్లాగే రేడియోలో సినిమా పాటలు, అట్లాగే సంక్షిప్త శబ్ద చిత్రాలని చెప్పి వచ్చేవి. ఇవన్నీ కూడా మాకు రేడియోనే, మా చిన్నతనంలో మాకు రేడియో తప్పితే వేరే అవకాశం ఏమీ లేదు. వినోదం పొందటానికైనా, వికాసం పొందటానికైనా రేడియో ఒక సాధనంగా మాకు కనిపించేది. ఆ తర్వాత చిన్న చిన్న ట్రాన్సిస్టర్లు, పాకెట్ ట్రాన్సిస్టర్లు ఇవన్నీ వచ్చాక ఇవి పెట్టుకుని పొలాలకు వెళ్లేవాళ్లు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు, ఈవెన్ క్రికెట్ మ్యాచ్లు ఇవన్నీ కూడా వాటిల్లోనే వినడం అనేది అలవాటు. నా వరకు వస్తే మా ఇంటి దగ్గరే ఆకాశవాణి రేడియో పెట్టారు. అంటే అప్పట్లో గ్రామాల్లో ఒక ఇంట్లో ఈ రేడియోని పెట్టి దాన్ని ఆపరేట్ చేయడానికి ఆ ఇంటి యజమానికి చెప్పేవారు. అది మా నాన్నగారు చేసేవారు. ఆ రకంగా రేడియోతోటి నాకు చాలా చిరకాల అనుబంధం అనేది ఉన్నది. అది ఎంత గొప్పగా ఉండేదంటే, మేము ఆ రేడియో పెడితే సాయంత్రం 7 గంటలకి వార్తలు అనేసరికి మా ఇంటి ఎదురుకుండా ఒక చెరువు ఉండేది. ఆ చెరువు గట్టు మీద గ్రామ ప్రజలందరూ కూర్చుని వినేవాళ్ళు. పెద్ద పెద్ద స్పీకర్లు ఉంటాయి కాబట్టి ఆ స్పీకర్లకి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టడం వలన ఆ చెరువు గట్టు మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూర్చుని అక్కడ విని వార్తలు అయిపోయాక వెళ్ళేవాళ్ళు. అట్లాగే మధ్యాహ్నం పూట ఆదివారం నాడు సంక్షిప్త శబ్ద చిత్రాలని వచ్చేవి. ఈ సంక్షిప్త శబ్ద చిత్రాలు వినడానికి కొంతమంది ఆడవాళ్ళు, అది మధ్యాహ్నం పూట కాబట్టి వాళ్ళు వచ్చి ఇక మా వరండాలోనే కూర్చునేవాళ్ళు. మేము వాళ్ళకి వినపడేట్టు వీలుగా ఆ స్పీకర్ని అరేంజ్ చేసేవాళ్ళం. ఇక వివిధ భారతి పాటలు అయితే చెప్పే పనే లేదు. మనకి టైం తెలియాలి అని చెప్పంటే వివిధ భారతి చూసే తెలియాలి. ఆ వివిధ భారతిలో ఈ సమయం ఇంత 3 గంటలు, లేకపోతే ఉదయం 9 గంటలు అని చెప్పి దాన్ని బట్టి టైంను సరి చేసుకునేవాళ్ళం. ఆ రకంగా ఆ వివిధ భారతి శ్రోతలు కోరిన పాటలు అనేటువంటివి మాకు చాలా ఇష్టమైనవి అనమాట. ఇవి ఎంత ఇష్టం అంటే, ఇటీవల నేను హైదరాబాద్లో కూడా మన సిటీ బస్సులో నేను మా ఆఫీస్కి వచ్చేటప్పుడు బస్సులో వివిధ భారతి పాటలు పెట్టేవాళ్ళు. ఆ పాటలు పెడుతూ ఉంటే, వాటిల్లో కూడా క్లాసిక్స్ పెడుతూ ఉంటే మాకు చాలా సంతోషం కలిగించేది. ఆ పాటలు వింటూ ఉంటే ప్రయాణం యొక్క అలసట తెలిసేది కాదనమాట. అంత గొప్ప అనుబంధం రేడియోతో ఉంది. అట్లాగే పిల్లల కార్యక్రమాలు అని చెప్పి రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అని చెప్పి వాళ్ళు వచ్చి బాలల్లారా రారండి అంటూ పాట పాడుతూ పిల్లల చేత కార్యక్రమాలు చేయించటం, అది చాలా గొప్ప అనుభూతి. నిజంగా రేడియో చేసినటువంటి సేవ నాకు తెలిసి ఏ ప్రసార మాధ్యమము ఇప్పటి వరకు చేయలేదు. అలా అది జరుగుతోంది. అలా 90 సంవత్సరాలు చేసింది అంటే స్వాతంత్ర్యానికి పూర్వం మొదలు పెడితే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఈ 75 ఏళ్ళ నుంచి అంతకుముందు ఇదంతా గొప్ప సేవ అయితే మనకి రేడియో నుంచి లభించింది. చివరికి తీవ్రవాదులు, నక్సలైట్లు లాంటి వాళ్ళు కూడా అడవుల్లో రేడియో సమాచారం ద్వారానే వాళ్ల కదలికలు, వాళ్ల ఏర్పాట్లు అవి చేసుకునేవాళ్ళు. అంటే రేడియో ఎక్కడి దాకా వెళ్ళింది అనేటువంటిది మనం చూడొచ్చు. రేడియో ద్వారానే ఈ వార్తలన్నీ తెలుసుకోవటం, నెక్స్ట్ క్రికెట్ లాంటి వాటి కామెంటరీలు వినడం, దాన్ని చూసి సంతోషపడటం అనేది ఈ రకంగా ప్రజల జీవితంలో అది మెలిపడిపోయింది. ప్రజల జీవితంతో అది కలిసి ప్రయాణం చేస్తోంది. కాబట్టి రేడియోకి ఎప్పుడు కూడా మనం రేడియో జిందాబాద్ అని చెప్పి చెప్పాలి.
0: సార్ చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అలాగే మీరు ఇందాక అన్నారు కదా అడవుల్లో కూడా వింటారని, ఓన్లీ సన్ కెన్ కవర్ ఇండియా, బెటర్ దాన్ ఆల్ ఇండియా రేడియో అంటారు. ప్రజలు లేని చోటకి కూడా ఆల్ ఇండియా రేడియో సిగ్నల్స్ వెళ్తాయి. మనం రేడియో పట్టుకుని అలా వెళ్తూ ఉంటే ఎక్కడో చోట సిగ్నల్ తగిలి ఆ పర్టికులర్ రేడియో స్టేషన్ వినొచ్చు. సరే ఇప్పుడు టైంతో పాటు మారి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, మొబైల్ యాప్లో ప్రపంచం అంతా వినొచ్చు అనుకోండి, బట్ ఆ రోజుల్లో చాలా రకాలుగా ఉపయోగపడేది రేడియో. అండ్ మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా సార్, మీరు బాగా ఇష్టంగా విన్న ప్రోగ్రామ్?
1: మంచి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మేడం. ఎందుకంటే ఆ రోజుల్లో

0: కేవలం సినిమాలు సినిమా పాటలు మాత్రమే కాకుండా ఈ పద్య నాటకాలు కూడా వేసేవాళ్ళు, నాటకాల పోటీలు ఇవన్నీ పెట్టేవాళ్ళు. ఈ నాటకాల పోటీలు ఆకాశవాణి కేంద్రంలో నాటకాల పోటీల్లో ఒక నాటకానికి బహుమతి వచ్చింది అంటే ఒక నోబెల్ ప్రైజ్ వచ్చినంత గర్వంగా కళాకారులు చెప్పుకునేవాళ్ళు అనమాట. రేడియోలో వచ్చింది ఫలానా నాటకం అని చెప్పంటే దానికి ఎక్కడ లేనంత క్రేజ్ పెరిగిపోయేది. ఆ రకంగా రేడియో నాటకాలు, అట్లాగే పద్య నాటకాలు, నాటికలు, సాంఘిక నాటికలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చేవి మేడం. ఇక వివిధ భారతి పాటలు ఇందాక నేను చెప్పాను కదా, ఆ వివిధ భారతి పాటలకి మేము కార్డులు రాసేవాళ్ళం. మాకు ఫలానా శ్రీకృష్ణ విజయంలో ఘంటసాల గారు పాడిన పాట వేయండి, లేకపోతే ఫలానాది వేయండి అని చెప్పి మేము మా ఊళ్ళో మా సోదరులు లేకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళందరి పేర్లతోటి కార్డులు రాస్తే వీళ్ళందరి పేర్లు చదివి ఆ పాట వేసేవారు. మా పేరు చదివినప్పుడు మాకు చాలా కొండెక్కినంత ఆనందంగా ఉండేది. ఎక్కడో ఒక రిమోట్ విలేజీలో ఉన్నటువంటి మా పేరు రేడియోలో రావటం అనేటువంటిది సాధారణమైన విషయం కాదు కదా, మేము దాన్ని చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం.
1: ఎలాగో ప్రస్తావించారు మీరు, చెరువుగట్టు ప్రస్తావించారు, అలాగే మీ ఊరు గురించి కూడా చెప్పారు, కాబట్టి మీ ఊరు గురించి చెప్పండి సార్.
0: మా ఊరు చాలా చిన్న ఊరు మేడం, చాలా రిమోట్ విలేజ్, ఇప్పటికీ కూడా దాంట్లో డెవలప్మెంట్ ఏమీ లేదు. ఆ ఊళ్ళో చెప్పాలి అని చెప్పంటే మా నాన్నగారు అక్కడ స్కూల్ టీచరు, ఆ స్కూల్ టీచర్గా ఆయన చాలా మందిని అక్కడ ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేత నా చిన్నతనంలోనే చాలా నాటకాలు నాటికలు ఇవన్నీ వేయించేవారు. గమ్మత్ ఏంటంటే వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు. ఈ నిరక్షరాస్యులకి ఒకటితోటి ద్రోణుడి పాత్ర, ఇంకోటితోటి కర్ణుడి పాత్ర, మరొకళ్ళు శ్రీకృష్ణుడు వేసేవాళ్ళు. వీళ్ళకి ఈ మేమే, నేను మా అన్నయ్య కూర్చుని వాళ్ళకి పోర్షన్లు చెప్పేవాళ్ళం. అంటే వాళ్ళది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కూర్చోబెట్టి ఇది ఇలా పలకాలి ఇది ఇలా పలకాలి అని చెప్పి వాళ్ళకి రిహార్సల్స్లో వాళ్ళకి అన్నీ నేర్పి ఆ చేయడం వలన ఆ పద్యాలు ఆ సంభాషణలు అవన్నీ కూడా మాకు కూడా కంఠపాఠం అయిపోయినాయి. ఆ అనుభూతులు ఆ అనుభవం వాళ్ళు నాకు ఈ రోజున రాష్ట్రంలో ఒక పెద్ద పేపర్లో ఉద్యోగం వచ్చిందన్న ఇవన్నీ కూడా నాకు చాలా హెల్ప్ చేసినాయి. మొదటి నుంచి ఆ పౌరాణిక సంభాషణలనండి, సాంఘిక సంభాషణలనండి, కథా సాహిత్యం ఇవన్నింటినీ కూడా చదవటం. మాకు ఆ రోజుల్లో వేరే వినోదం ఏముండేది, రెండే వినోదాలు, వన్ ఈజ్ రేడియో, సెకండ్ ఈజ్ బుక్. టెక్స్ట్ చదువుకోవాలన్నా అంటే అకడమిక్గా చదవాలన్నా పుస్తకమే, వినోదం కోసం చదవాలన్నా కూడా పుస్తకమే, ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండేది కాదు. కాబట్టి చాలా పుస్తకాలు చదివేవాళ్ళం, అన్ని రకాల పుస్తకాలు, చందమామలు, బాలమిత్రులు అన్ని చదివేవాళ్ళు. ఇవన్నీ కూడా తెలియకుండానే నాకు చాలా హెల్ప్ చేసినాయి, నేను నా జీవితంలో ఎదగటానికి చాలా హెల్ప్ చేసినాయి.
1: సార్, మీరు తర్వాతి కాలంలో రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నారా?
0: రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు మేడం. కాకపోతే కొన్నేళ్ల క్రితం మన హైదరాబాద్ స్టేషన్లోనే అప్పుడు ఉన్నటువంటి మిత్రులు రాంబాబు గారు నా చేత ఒకటి రెండు ఇంటర్వ్యూలు చేసినట్టు గుర్తు. తర్వాత నేను నేరుగా రేడియోలో పాల్గొనలేదు మేడం.
1: అయితే మీరు ప్రొఫెషనలీ ఒక పెద్ద పత్రికకి పనిచేశారు, ఒక పెద్ద మీడియా హౌస్కి పనిచేశారు, అందులో రకరకాల మ్యాగజైన్స్కి కూడా మీరు ఎడిటర్గా వర్క్ చేసి ఉన్నారు, కాబట్టి అక్కడ కూడా మీరు చాలా సాహితీ ప్రక్రియలతో ఎక్స్పెరిమెంట్ చేశారు. రేడియోలో కూడా తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ కార్యక్రమాలు వచ్చేవి
0: ఖచ్చితంగా.
1: సో అవన్నీ మీరు విన్నారా?
0: అవును, సమస్యాపూరణం ఇవన్నీ వచ్చేవి. సమస్యాపూరణం ఎంత చక్కటిదో, ఇప్పుడు ఈ కంది శంకరయ్య గారు మనం ఇందాక మాట్లాడాము, అలాంటి వాళ్ళు ఒక సమస్యను ఇస్తే దాన్ని పూరించడానికి ఎంతోమంది ఆ రోజుల్లో ఉత్సాహంగా పూరించేవాళ్ళు. ఆ పూరణలు చదివి వాళ్ళ పేర్లు చదివేవారు. ఆ తర్వాత ఈ వారం ఒక సమస్యను ఇస్తే ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగుని ఇచ్చన్ అని ఇట్లాంటిది ఒక సమస్య ఇస్తే ఎలుకలు తమ కలుగులోకి ఏనుగుని ఇచ్చినాయి అని చెప్పి ఇలాంటి సమస్యలు సరదాగా ఇచ్చేవాళ్ళు. ఆ సమస్యల్ని పూరించి చాలామంది పాఠకులు వాటికి పంపించేవాళ్ళు. ఆ రకంగా సాహిత్యానికి కూడా ఎంతో ఇది ఉపయోగపడింది. రెండోది రేడియో గురించి చెప్పుకోవాలి అని చెప్పంటే ఉషశ్రీ గారు లాంటి వాళ్ళు ధర్మ సందేహాలు అని చెప్పి ఆయన చెప్పేవారు. ఆ ఉషశ్రీ గారి ధర్మ సందేహాల కోసం మన శ్రోతలందరూ కూడా కూర్చుని వాటిని వినేవాళ్ళు, ఆసక్తికరంగా వినేవాళ్ళు. అట్లాగే ఆయన రామాయణం చెప్పారు, భారతం చెప్పారు, పురాణాలు చెప్పేవారు. మన పిల్లల కార్యక్రమాలు, చిల్డ్రన్స్ డే ఇట్లాంటివి వచ్చినప్పుడు శ్రీశ్రీ గారు, దేవులపల్లి గారు ఇక్కడ హైదరాబాద్ స్టేషన్లోనే అనుకుంటా అందరూ వచ్చారు.

0: దేవులపల్లి గారు లేట్ గా వచ్చారంట, మహానుభావులు శ్రీశ్రీ గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు దాశరథి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. దేవులపల్లి గారు లేటుగా వచ్చి, అబ్బాయిలు నేనేం రాసుకు రాలేదురా, నేను అందరూ చిన్నవాళ్ళు కదా అని చెప్పి అంటే, అప్పుడు కృష్ణశాస్త్రి వారి మీద శ్రీశ్రీ గారు వేసిన జోకు, సకాలానికి రావడం శాస్త్రీయం, సకాలానికి రాకపోవడం కృష్ణశాస్త్రీయం అని చెప్పి పెద్ద జోక్ పేల్చారు. అది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ సమయంలో కూడా శ్రీశ్రీ గారు కూడా పిల్లల మీద ఒక కవిత, పాపం పుణ్యం తెలు అని ఒక కవిత, చాలా మంచి కవిత అది ఉంది. అట్లాగే మన దేవులపల్లి గారు కూడా చెప్పింది కవిత. ఎందుకు మన శ్రీరామనవమి జరిగితే మన రేడియోలోనే మేమందరం వినేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడంటే టీవీలు లైవ్ టెలికాస్ట్లు వస్తున్నాయి, కానీ అప్పుడు ఆ లైవ్ త్రూ రేడియో వచ్చేది. ఆ త్రూ రేడియోకి అది విని ఇక్కడ మన ఊళ్ళల్లో గుళ్ళల్లో తలంబ్రాలు పోసుకోవటము, స్వామివారికి ఈ కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు. అది పెట్టుకున్నారన్నమాట.
1: లైవ్ కామెంటరీ.
0: అంత పకడ్బందీగా నిర్వహించేవాళ్ళు. నిజంగా అది స్వర్ణయుగం అని చెప్పాలి. అది ఏ రకంగా అంటే, ఒకటి ఇవాళ చూస్తే మనం సాహిత్యం చాలా మంది పిల్లలకి, ఈవెన్ ఇంటర్ చదివిన వాళ్ళకైనా డిగ్రీ చదివిన వాళ్ళకైనా, వాళ్ళు తెలుగు మాటలు పట్టుమని 10 మాటలు మాట్లాడలేని పరిస్థితి ఉంది. దానికి వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, ఈ చుట్టూ ఉన్న పరిస్థితులనే మనం దాన్ని ఇది చేయాలి. కానీ ఆ రోజుల్లో ఈ రేడియోలు వినడము, పత్రికలు చూడటము, లేకపోతే ఇలాంటి పురాణాలు వినడం, వీటి ద్వారా ఏంటంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేటువంటిది వచ్చేది. వాళ్ళు రాయలేకపోవచ్చు, వినేవాళ్ళు, చక్కగా వినేవాళ్ళు. అంటే అది ఒక రకంగా భాషా సేవ, సమాజ సేవ, ఇంకా అంతకు మించి కావాల్సింది ఏంది, దేశ సేవ.
1: చాలా బాగా చెప్పారు సార్. అంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లోనో లేకపోతే విజయవాడలోనో ఉంటే ఎన్నో సభలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. రకరకాల సాహిత్య ప్రక్రియలకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. కానీ ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా ద బెస్ట్ ఆఫ్ లిటరరీ పర్సనాలిటీస్ని తీసుకొచ్చి ఆకాశవాణి ప్రతి సాహితీ ప్రక్రియ, ఒక పౌరాణిక నాటికలు, సాంఘిక నాటికలు ఇలాంటివన్నీ కూడా పరిచయం చేసే అవకాశం డెఫినెట్గా ప్రజాసేవనే చెప్పొచ్చు కదా సార్.
0: ఖచ్చితంగా 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి సరే డైరెక్ట్గా మనం లైవ్లో చూస్తే దాని అనుభూతి వేరుంటుంది. కానీ మామూలుగా కృష్ణుడిగా ఒక ఎవరైనా ఒక రఘురామయ్య గారు లాంటి వారు కానీ, ఎట్లాంటి వాళ్ళు కళాకారులు పద్యం విన్నా కూడా మనం అట్లా హాయిగా మనకి వినడానికి ఆస్కారం ఉండేది. మొన్నటి వరకు గొల్లపూడి మారుతీరావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎన్ని ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారు అంటే, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకి మనం ఎక్కడ వంక పెట్టడానికి లేదు. దాని ద్వారా సమాజానికి చాలా మేలు జరిగింది. ఇవాళ దురదృష్టం ఏంటంటే, సమాజానికి మేలు జరిగే కార్యక్రమాలు చాలా మాధ్యమాలు, మిగతా మాధ్యమాలలో అంతగా రావడం లేదు. రేడియో తన ప్రయత్నం తాను ఇప్పటికీ చేస్తూనే ఉంది. మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టుగా, మళ్ళీ మీరు కొత్త రక్తం, మీరంతా వచ్చారు, వచ్చి దానికి కొత్త తొడుగులు మారాకులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక మళ్ళీ తిరిగి దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయటం అనేటువంటిది, ఈ పునర్వైభవం అనేటువంటిది ఖచ్చితంగా సాధిస్తుంది. 90 ఏళ్ళని మనం ఇవాళ అనుకున్నాం కదా, మళ్ళీ మనం శతవార్షిక సంబరాల నాటికి రేడియో నెంబర్ 1గా నిలబడుతుంది అని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను.
1: సార్, సాహిత్యం విషయానికి వస్తే టెక్నాలజీలో డెఫినెట్గా ఇంప్రూవ్ అయింది రేడియో. అయితే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది.
0: అవును,
1: మన హైదరాబాద్లోనే తీసుకుంటే ఒక 7 ప్రైవేట్ ఛానళ్ళు ఉన్నాయి. వాటితో పాటు ఆకాశవాణికి ఒక ప్రైమరీ ఛానల్, 2 FM ఛానల్స్ ఉన్నాయి. అయితే భాష విషయంలో కొంచెం సరళంగా చేసినా గానీ కోర్ వాల్యూస్, బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న ప్రసార భారతి మోటోని డెఫినెట్గా ఫాలో చేస్తూ ఎయిర్ కోడ్ ఉంటుంది. ఆల్ ఇండియా రేడియో కోడ్ని అధిగమించకుండా ఆ పరిధిలోనే కార్యక్రమాలు చేస్తూ ఇటు ఇన్ఫోటైన్మెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఆకాశవాణి. కానీ సాహిత్యం విషయానికి వస్తే ఒకప్పుడు రేడియోకి వచ్చి మాట్లాడాలి అని అంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్న వాళ్లే వచ్చి మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు వాడుక భాషలో కూడా మేము కథలు ప్రసారం చేస్తాము. వాడుక భాషలో పద్యాలు, అంటే వచన పద్యాలు కానివ్వండి, కవిత్వం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రసారం చేస్తున్నాం. ఈ మారుతున్న ట్రెండ్ గురించి మీరేమంటారు సార్?
0: ఖచ్చితంగా మారాలండి. ఇవాళ ఉన్నటువంటి దాంట్లోనే మీరు ఇందాక అన్నట్లుగా ఇప్పుడు మన తెలంగాణ మాండలికంలో ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి, అట్లాగే రాయలసీమ మాండలికంలో ఉన్నాయి, అట్లాగే చిత్తూరు మాండలికం, తర్వాత మదనపల్లి మాండలికం, ఇట్లా మన కోస్తా మాండలికాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి భాషలు. అగ్రజ మీరు

0: నా గృహమునకు ఏతించదరా అని ఇప్పుడు మనం మాట్లాడాం కదా, అది ఏదో కృష్ణుడు రాముడు వాళ్ళు మాట్లాడుకున్నారంటే అది ఆ పాత్రల యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ భాష వాడాము. కానీ ఇవాళ మనం ఎరా మా ఇంటికి వస్తావా అని చెప్పి మనం సాధారణమైనటువంటి భాషలో చెప్తాం. ఎవరైనా మిమ్మల్ని మీరు చదువుకున్నారు బాగాను ఏదైనా ఒక పద్యం చెప్పండి మేడం అంటే మీరు ఏం చెప్తారు? వెంటనే వేమన పద్యం చెప్తారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగానో లేకపోతే గంగికేవు పోలు గరిటెడైనంచాలని ఎందుకు చెప్తారు అంటే అది జీవ భాషలో ఉంది. అది కూడా 300-400 ఏళ్ళైనా అది ఎందుకు ఇంకా బతికే ఉంది? ఎందుకు నన్నయ్య కంటే వేమన గొప్పవాడా? ఈ చర్చకి మనం వెళ్ళొద్దు. నన్నయ్య నన్నయ్యే, వేమన్న వేమన్నే. కాబట్టి ప్రజాభాషలో రాసింది, ప్రజాభాషలో చెప్పేది ఇంకా తొందరగా హత్తుకుపోతుంది, ప్రజల హృదయానికి హత్తుకుపోతుంది. అందుకనే తెలంగాణలో ఇప్పుడు మొన్నటి వరకు గద్దర్ గారి పాటలు, గోరేటెంకన్న గారి పాటలు ఇవన్నీ ఎందుకు? వాటికి పెద్ద మ్యూజిక్లు, పెద్ద ఆర్కెస్ట్రాలు ఏమీ ఉండవు వాటికి. అయినా ఒక డప్పు, ఒక తబలా ఇట్లా వేసుకుని చేశారు. బుర్రకథ నాజర్ గారు, ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయి, బుర్రకథలు కూడా, బ్రహ్మాండమైన బుర్రకథలు కూడా మన రేడియో ప్రసారం చేసింది. ఈ ఒక్కటేంటండి, అన్ని రంగాలలో రేడియో చేసినటువంటి సేవ ఎవ్వరూ కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి సేవ చేసింది. దీన్ని పూరించే మాధ్యమం మరొకటి లేదని నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకొకటి సిలోన్ పాటలు అని చెప్పి అప్పట్లో పనిగట్టుకుని వచ్చేవి, అవన్నీ కూడా వినేవాళ్ళు. గీత్మాల అనేటువంటిది వచ్చేది, అది బ్రహ్మాండంగా వాటన్నింటికి ఎంతమంది ఎంతమంది ఆ రోజుల్లో వాటి కోసం ఎదురు చూసేవాళ్ళు. సినిమా పాటలు వాటిని వినడానికి శ్రోతలు కోరిన పాటలని వివిధ భారతి లాంటివి వచ్చి అవి చెప్తుంటే, సంక్షిప్త శబ్ద చిత్రాల ద్వారా 3 గంటల సినిమాను 1 గంటలోనే కుదించి ఎక్కడా కూడా దాని భావం చేడకుండా, దాని యోగ్యత చేడకుండా దాన్ని చేసి ఇదంతా చేయటం మామూలు వాళ్ల వల్ల అవుతుందా అండి? ఇది కాదు కదా. ఎంత ప్రతిభ ఉంటే 3 గంటల సినిమాని 1 గంట సంక్షిప్త శబ్ద చిత్రం, మళ్ళీ అందులో ఉన్న యాడ్లు కూడా వస్తే వచ్చి ఉండొచ్చు. అలా జరిగేది
1: కూడా చాలా గ్రిప్పింగ్ గా. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
0: ఎస్,
1: ఆ ఎమోషన్ తోటి ఒక పిక్చర్ క్రియేట్ చేసుకునేవాళ్ళు. అంటే సినిమా చూడకపోయినా అది మైండ్ లో ఆ పాత్రలన్నీ తిరుగుతూ ఉండేవి.
0: మీరు ఒక మంచి విషయం ఇప్పుడు నాకు గుర్తు చేశారు మేడం. ఇమాజినరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు, మనం బకాసురుడు గురించి పురాణాల్లో చదువుకున్నాం. బకాసురుడు అంటే తాడి చెట్టు అంత ఎత్తుంటాడు, వాడి చెయ్యి ఇది ఇంతలా ఉంటుంది, అది ఇదని చెప్పి చెప్తూ ఉంటే యు కుడ్ నాట్ ఎక్స్పోజ్ ఇట్ ఆన్ స్క్రీన్. మీరు చేయలేరు, మీరు ఎన్ని అవేవి పెట్టినా కూడా అది చూపించలేరు. అదే పిల్లవాడు మేము చిన్నప్పుడు చందమామ కథలో చదువుకున్నప్పుడు మేము ఊహించుకునేవాళ్ళం, ఆహా కృష్ణుడు ఇలా ఉంటాడు, ఇంత ముచ్చటగా ఉంటాడు, భీముడు ఇదిగో ఇలా ఉంటాడు, ఆయన కండలు ఇలా తిరిగి, దుర్యోధనుడు ఇలా ఉంటాడు. ఇది ఏంటంటే ఇమాజినరీ అనేటువంటిది చాలా గొప్ప విషయం అనమాట. మీరు ఎంత తొందరగా బాపు గారు కాదు ఎవరైనా మహానుభావులు తెర మీద చూపిస్తే ఒక లెవెల్కే కదా వాళ్ళు చూపించేది. వాళ్ళు ఒక లెవెల్కే ఆ ఎక్స్టెంట్ వాళ్ళు చూపించగలుగుతారు, కానీ మీ మనస్సు వెళ్ళినంత వేగంగా అది వెళ్ళదు, మీ మనస్సు చూపించినంత ఘనంగానూ అది చూపించలేదు. ఎంత గొప్ప దర్శకుడు!
1: ఈ ఊహతోటి క్రియేట్ చేసుకున్న ఇమేజ్,
0: అది
1: మనమే క్రియేట్ చేసుకున్న ఇమేజ్ కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది,
0: చాలా చాలా ఎక్కువ ఉంటుంది మేడం. ఇప్పుడు 3D, 4D, 5D ఎన్ని వచ్చినా కూడా ఏదైతే మన ఊహ ద్వారానే కదా అన్ని జరిగేది, ఊహతోనే కదా జరిగేది. ఈ ఊహ చెప్పినంత పదునుగా వేరేది ఏది కూడా ఏ మాధ్యమంలో కూడా మనం చెప్పలేము. కాబట్టి మాటల ద్వారానే మనం, ఇందాక మీరు చెప్పారు, మాటల ద్వారానే మనం ఒక మనిషిని మంచిగా మార్చగలం, మాటల ద్వారానే ఒక మనిషిని మనం చెడ్డగా శత్రువుగా కూడా మార్చుకోగలుగుతాం. ఆ మాటకు ఉన్నటువంటి శక్తి అది, ఊహ కూడా అంతే. ఆ ఊహ అనేటువంటి దాన్ని బట్టే సరే, విమానాలు ఎప్పుడెప్పుడో పుష్ప విమానం ఉండేది, దాన్ని బట్టే దీన్ని చేశారనేది అవన్నీ మనం నమ్మినా నమ్మకపోయినా అసలు అంటూ ఊహ. ఎందుకు చాలా డిటెక్టివ్ నవలలో చాలా విషయాలు ఇట్లాంటివి, టాక్సీలో వెళ్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు లేకపోతే ఇది అని చెప్పి అప్పుడెప్పుడో రాశారు. టెంపోరావు గారు, గిరిజ శ్రీ భగవాన్ ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడో రాశారు.
1: సెల్ ఫోన్లు రాకముందు
0: మరి ఇవాళ మనం ప్రాక్టికల్ గా అవన్నీ మనం ఇవాళ చూస్తూనే ఉన్నాం మనం.
1: అంటే ఎవరో ఒకళ్ళ ఊహలో అది వచ్చింది కాబట్టి అది రియాలిటీ అయింది.
0: కాబట్టి ఊహకు ఆ శక్తి ఉంది, ఆ ఊహాశక్తిని పెంచింది ఆల్ ఇండియా రేడియో.
1: అయితే సార్, ఒక రేడియో బ్రాడ్కాస్టర్ గా నిజంగా ఒక్కోసారి గర్వంగా అనిపిస్తుంది. మీరు చాలా మ్యాగజైన్స్ ఎడిటర్ గా ఉండి, సంపాదకులుగా ఉండి నడిపించారు కదా సార్, కొన్ని వేల కథలు నవలలు మీరు చదివి ఉంటారు. అయితే ప్రింట్ మీడియాకి రాసిన దానికి రేడియో

0: తెలుగులోకి రాసిన దానికి ఇక్కడే తేడా వస్తుంది కదా సార్. ప్రింట్ మీడియాలో ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే అవసరం కానీ ఇది కనపడదు. విజువల్ మీడియాలో అసలే అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా కనిపిస్తుంది. కానీ రేడియోలో ప్రతి పాత్రని ఆ స్టోరీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, లైక్ స్టోరీ సెట్టింగ్ అంటారు, క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అంటారు, ఇవన్నీ కూడా ఒక ఐడియల్ కేస్ స్టోరీ ఎలా ఉండాలి, ఒక ఐడియల్ కేస్ డ్రామా ఎలా ఉండాలి అన్నది ఆ రేడియో స్క్రిప్ట్ లోనే కనపడుతుందేమో అనిపిస్తుంది.
1: చాలా అది కత్తి మీద సాము లాంటిది. ఇప్పుడు మీరు వృజాడ గారి కన్యాశుల్కం లాంటిది బ్రాడ్కాస్ట్ చేయాలి అని చెప్పంటే ఆ గిరీశం పంతులు ఎలాంటి వాడు, అగ్నిహోత్రావధానులు ఎలాంటి వాడు, ఇలాంటిది అంత శ్రోతలకి అర్థం కావాలి అని చెప్పంటే మీరు ఇందాక అన్నట్లుగా టీవీ మాధ్యమంలో ఆ క్యారెక్టర్ ద్వారా వాడి యాక్షన్ ద్వారా మనం చూపించడానికి వీలుంటుంది. ఇక్కడ అది లేదు కదా, మాటల ద్వారానే చూపించాలి. అట్లాగే ప్రత్యేకించి రేడియో నాటికలకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అది రాయడం అనేటువంటిది చాలా కత్తి మీద సాము. మిగతా మామూలు కథలు, సినిమా కథలు, ఇంకా ఏదైనా ఏదైనా సరే రాయడం అదంతా ఒక ఎత్తు అయితే, రేడియోకి రాయడం అనేటువంటిది ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ క్యారెక్టర్ని మీ మాటల ద్వారానే వాడు విలనా, వాడు హీరోనా, లేకపోతే వాడు ఇంకొకటే అనేటువంటిది మీ మాటలు, అంటే మీ మాటలు కాదు ఇక్కడ ఆ పాత్ర మాటలు, ఆ సందర్భానికి సంబంధించినటువంటి ప్రయోక్త చెప్పే మాటలు కాని వాటి ద్వారానే అది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది ఎస్టాబ్లిష్ అయ్యి ఇదిగో రాముడు మంచివాడు, వీడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు అని చెప్పి చెప్పటం ఈ మాటలు ఈ సంభాషణల ద్వారానే మీరు చేయాలి. అది చిన్న విషయం కాదు, అది చాలా కత్తి మీద సామి. ఇందాక నేను చెప్పినట్టుగా అసిధారావ్రతం అనేది కూడా అదే అనమాట. అసి అంటే కత్తి, కత్తులు వరుసగా పడుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకుంటూ మనం వెళ్ళటం ఉంది చూసారా, అది చిన్న విషయం కాదు కదా. కత్తి ఏ కత్తి అయినా మన నెత్తి మీద గుచ్చుకోవచ్చు. అసిధారావ్రతం లాంటి పని అది, అది చాలా అద్భుతంగా చేశారు మహానుభావులు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, అసలు రేడియో స్టేషన్కి వచ్చే ముందు అక్కడ నేను మెట్ల దగ్గర నమస్కారం చేసుకుని వస్తాయి, ఎందుకంటే మహానుభావులు ఎంతమందో తిరుగాడిన భూమి ఇది, ఈ కేంద్రం, ఈ ఆకాశవాణి కేంద్రం, ఇక్కడైనా ఎక్కడైనా కూడా.
0: అయితే సార్, మీరు కన్యాశుల్కం గుర్తు చేశారు కాబట్టి తర్వాత కాలంలో సినిమా వచ్చిన తర్వాత గిరీశం అనంటే ఎన్టీఆర్ గారి పిక్చర్ కనబడేది, కానీ రేడియో నాటిక విన్న వాళ్ళందరికీ కూడా ప్రతి పాత్రకి వాళ్ళ మైండ్లో ఒక ఫేస్, ఒక పర్సనాలిటీ, ఒక కాస్ట్యూమ్ వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారేమో అనిపిస్తుంది సార్.
1: మీరు చెప్పింది చాలా అక్షర సత్యం. అయితే ఒకటి విషయం నేను మిమ్మల్ని ఏకీభవించలేకపోతున్నాను, ఎందుకంటే మీరు చెప్పిన మాటల్లోనే చెబుతా. నాకు కన్యాశుల్కం సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అందులో ఆడ్ వన్గా నాకు అనిపించింది ఎన్టీఆర్ గారే.
0: అంటే ఆ పాత్ర ఆయనే చూస్ చేసుకున్నారట సార్?
1: ఏ చేసుకున్నా చేసుకోవచ్చు, మన అభిప్రాయం మనం చెప్పడానికి అధికారం ఉంది కాబట్టి చెప్తా. ఎందుకు అని చెప్పి నేను చాలా మందితో ఈ విషయం చెప్పా. ఎందుకు అంటే మిగతా పాత్రలన్నీ చివరికి ఆయన రామప్ప పంతులు సిఎస్ఆర్ గారు, అసలు ఆ పాత్రకి ఆయనే లబ్ధావధానులు, గోవిందరాజులు సుబ్బారావు గారు, సావిత్రి మధురవాణి చెప్పే పనే లేదు, సూర్యకాంతం లబ్ధావధానులు కూతురు వేసింది, వంగర ఇట్లాంటి వాళ్ళు మిగతా పాత్రలు, కరటక శాస్త్రి ఇట్లాంటివి వేశారు అందరూ, చివరికి అగ్నిహోత్రావధానాలు చేసిన ఆయన. ఎందుకు ఇలాంటి ఏర్పడింది అని చెప్పంటే మీరు చెప్పినట్టుగా నా మనసులో ఉన్న గిరీశంగా ఎన్టీ రామారావు కనపడట్లా, ఎందుకు కనపడలేండి దానికి కూడా రీజన్ నేనే చెప్తా. ఎందుకంటే ఎన్టీ రామారావు అప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఎన్టీ రామారావుని మనం నెగిటివ్ క్యారెక్టర్లుగా మనం ఊహించలేకపోతున్నాం. ఎన్టీఆర్ కనపడితే మనం ఆయన గొప్పతనాన్ని, లేకపోతే అప్పటికే ఆయన హీరోగా చేసినటువంటి హీరోయిజము, లేకపోతే ఆయనలో డివైన్ ఇది అవన్నీ చూస్తుంటే మనం ఒక మోసకారి, గుంటనక్క, జిత్తులమారి ఆ పాత్ర కనపడట్లేదు. అదే సమస్య. ఎన్టీఆర్ బాగా చేయలేడా అంటే బ్రహ్మాండంగా చేస్తాడు, ఆయనకే మహానుభావుడు చేస్తాడు. కానీ మనకు ఆల్రెడీ ఇందాక మీరు చెప్పారు కదా ఆ ఒక ఇమేజ్ ఉంది ఎన్టీఆర్ అంటే, అప్పటికే మనం చాలా సినిమాలు చూసాం, హీరోగా ఆయన్ని చూసాం మనం. అట్లాగే రావికొండల రావు గారు కూడా తర్వాత మనకి టీవీకి తీశారు దీందే కన్యాశుల్కం. గొర్లపూడి మారుతీరావు గారిని పెట్టారు, నేను ఇద్దరితోనూ చెప్పారు, అన్నగారు మీరు చేసింది నాకు ఏమీ నచ్చలేదు, గొల్లపూడి మారుతీరావు గారు అప్పటికే ముసలివాడైపోయాడు, నాకు ఇంకా అంతకుమించి ఎవరు కనబడలేదండి అన్నారు రావికొండల గారు. ఇక గొల్లపూడి గారు అన్నారు కదా మరి ఇక ఆయన ఎంచుకున్నాడండి, మరి నేను వేరే పాత్ర ఇవ్వమని నేను అడగలేను కదా అన్నారు. సరే ఇద్దరు మహానుభావులు వెళ్ళిపోయారు. అయితే ఆ పాత్ర ఏంటంటే చాలా జిత్తులు మారి పాత్ర. ఆ పాత్ర దానికి మీరు అన్నట్టుగా మన ఊహల్లో ఉన్నటువంటి గిరీశం ఎవరూ వేయలేరు నా అభిప్రాయం.

0: అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ సొంత ఆలోచనతో గిరీశం పాత్రని వేసుకుంటారు. కానీ మీరు అన్న విషయం కూడా ఐ టోటలీ అగ్రీ సార్.
1: ముందు మన నాటకం చదవకపోతే మీకు ఎన్టీఆర్ నచ్చుతాడు,
0: అవును.
1: నచ్చచ్చు. మీరు నాటకం అప్పటికే 100 సార్లు చదివారు, 100 సార్లు చదివాక మన మనస్సులో ఒక బొమ్మ ఏర్పడిపోయింది అన్ని క్యారెక్టర్లకి. ఇక్కడికి వచ్చి ఈయన్ని తెర మీద చూసేసరికి అదేంటంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అనమాట. అది ఆ నాటకం చదవకుండా వెళితే, ఇప్పుడు సినిమాలు కూడా చూడండి కొన్ని, ఇప్పుడు ప్రేమనగర్ లాంటివి, లేకపోతే ఆ
0: అవును.
1: ఎద్దనపుడి గారి సినిమాలు, నవల చదివిన వాడు ఏ సినిమా ఏంటో అట్లా తీశాడు అంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ ఊహ, ఇందులో చదివినటువంటి ఊహ హీరో అక్కడ ఆ రేంజ్ లో వాళ్ళకి కనపడడు.
0: సార్ మరి మీ రచనల్లో కూడా చాలా వైవిధ్యం ఉంది సార్. మీరు అటు శతకాలు రాశారు, కొంత ఆధ్యాత్మికంగా కూడా రాశారు, స్టోరీస్ రాశారు, షార్ట్ స్టోరీస్ రాశారు. అన్నిటికంటే నాకు నచ్చిన ప్రక్రియ హాస్య కథలు, బాల సాహిత్యం. ఈ వైవిధ్యం ఎలా వచ్చింది సార్? మీకేమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఈ విషయంలో?
1: యాక్చువల్గా నాకు మొదటి నుంచి మా నాన్నగారు ఒక రైటరు, కాకపోతే మాలాగా ఇట్లా వచ్చే అవకాశం ఆయనకి లేదు గ్రామంలో. కాబట్టి మా నాన్నగారు మంచి స్టోరీ టెల్లర్ అనమాట. ఆయన ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అనే దాన్ని కూడా ఆయన ఒక కథలాగా చెప్తాడు. ఆ కథలాగా ఎలా ఉంటుందంటే, నేను ఎలా బయలుదేరాను, అక్కడ బస్సు ఎలా పట్టుకున్నాను, ఆ బస్సు కండక్టర్ ఏమన్నాడు, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఆయన చెబుతుంటే అలా కూర్చుని బొమ్మల్లాగా వినేవాళ్ళం అనమాట. అట్లా ఆయన మంచి స్టోరీ టెల్లర్ ఆయన, మా నాన్నగారు. ఆయన ద్వారానే భారత భాగవత రామాయణాలన్నీ మేము చిన్నప్పుడే 4-5 ఏళ్ల వయసులోనే మేము నేర్చుకున్నాం. నేర్చుకోవడం అంటే రోజు ప్రతిరోజు మాకు అన్నం తినేటప్పుడు మా నాన్న కథ చెప్పాలి. ఆ కథ ఏంటంటే రామాయణం కానీ భారతం కానీ రోజుకు కొంత, రోజుకు కొంత. నిన్న ఇక్కడి వరకు చెప్పానన్న, ఇవాళ అక్కడి నుంచి చెప్పు. అలా చెప్పడం బట్టే నాకు రామాయణ భారత భాగవతాల మీద ఒక గ్రిప్ వచ్చింది. ఆ తర్వాత ఆ రోజుల్లోనే నేను నాన్న చెప్పిన దాని మీద బేస్ చేసుకుని హై స్కూళ్ళల్లో కూడా నేను చిన్న చిన్న నాటికలు రాయటము, ప్రతి సంవత్సరం కూడా హై స్కూల్లో నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బెస్ట్ యాక్టర్గా నేను వచ్చేవాడిని. నేనే రాసేవాడిని ఆ నాటికలు కూడా. నేను ఎలా రాశానో తెలియదు కానీ మొత్తానికి ఉపాధ్యాయులు అందరూ మెచ్చుకునేవాళ్ళు. అది అయిపోయింది. ఆ తర్వాత బొమ్మలు వేసేవాడిని, బొమ్మలు కూడా చాలా అద్భుతంగా వేసి చాలా ప్రైజులు అవి వచ్చేవి. ఆ తర్వాత క్రమంగా అది మాకు 9th క్లాస్లోనో 10th క్లాస్లోనో మనకి ఛందస్సు నేర్పుతారు కదా, యమాతా రాజభానసలగం, ఆ ఛందస్సు నేర్పినప్పుడు అప్పటికే మా నాన్నగారు నాటకాలు వేయించటము, ఆ పద్యాలు పాడటము ఇంటి దగ్గర, ఇవన్నీ కూడా వచ్చిన వాడు ఫల్గుణుడని, బావా ఎప్పుడు వచ్చితే, ఈ పద్యాలన్నీ ఉంటే మనం కూడా ఇలా ఎందుకు రాయకూడదు అనే ఒక మనసులో తొలిచేది. నాకు పెద్దగా చదువు ఏం రాదు. తర్వాత నేను జంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేవి, కరుణశ్రీ గారివి. ఎందుకంటే మనకు అర్థం అవుతాయి కనుక, మిగతా వాటికంటే అర్థం అవుతాయి కాబట్టి జంజాల పాపయ్య శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకుని పద్యాలు, ఇందాక నేను చెప్పినట్టుగా చిన్న చిన్న పద్యాలు రాయటాన్ని ప్రారంభించాను. మా ఉపాధ్యాయులు వాటిని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ పద్యాలు నేను చూసుకుంటే నాకే పిచ్చి అనిపిస్తుంది. ఆ తర్వాత అప్పుడే నేను కొన్ని శతకాలు అవి రాశాను, కాకపోతే అవి ఏమీ అచ్చు కాలేదు. ప్రింట్ మీడియాలో చేరాక ఈ భాషా పరిజ్ఞానం నాకేం చేసిందంటే, మంచి ఇంట్రోలు రాయటానికి, మంచి హెడ్డింగ్లు పెట్టడానికి నాకు చాలా సహకరించింది. మిగతా వాళ్ళు ఒక వార్తని రాసిన దానికి, నేను రాసిన దానికి ఆ తేడా ఉండేనట, మంచి పదాలు వేయటం అలాగని చెప్పి, ఏదో గొట్టు పదాలు, కష్టమైన పదాలు కాకుండా అవన్నీ చేయడం నాకు హెల్ప్ చేసింది. నేను మీడియాలో సక్సెస్ అవ్వటానికి కారణం అది. ఆ తర్వాత ఈ కథలు ఇవన్నీ చదవటం, చందమామలు, బాలమిత్రలు చిన్నప్పటి నుంచి చదవటం, ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే, నేను చేసేటువంటి విభాగంలోనే కాకుండా పక్క విభాగం నుంచి వచ్చి చాలామంది నా చేత శీర్షికలు పెట్టించుకుని వెళ్ళేవాళ్ళు పని కట్టుకుని. ఈ రకంగా అది నాకు ఏమని చెప్పాలంటే, మీరందరూ చెప్పినట్టుగా కాకుండా డిఫరెంట్గా చెప్పడానికి ఒక ప్రయత్నం అనమాట, ఒక లేటరల్ థింకింగ్ తోటి చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని. అది నాకు బాగా హెల్ప్ అయింది. తర్వాత ఆ సంస్థలో పనిచేసి బయటకు వచ్చాక, మీడియా నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు పద్యం అంటే ఇష్టం కదా, ఇక అందుకోసం అని చెప్పి శతకాలు రాయటం మొదలుపెట్టాను. అన్నింటికంటే ప్రధానం ఏంటంటే, మనకి తెలుగు పద్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఒక సాహితీ ప్రక్రియ అనమాట. ఎందుకంటే మన సాహిత్యం మొదలైంది దాంతో. కాబట్టి మనం పద్యాన్ని ఎలా అయినా బతికించాలి. అప్పట్లో వాళ్ళు రాసినట్టుగా నరసింహ కృష్ణరాయని కరిభిత్కిరి గిరిభిత్కిరి అనుకుంటూ ఆ టైపులో కాకుండా సాధారణమైన మాటల్లో మనం పద్యాలు రాయాలి.

0: సాధారణంగా దానికి చదివితే వేమన పద్యంలాగానో సుమతి పద్యంలాగానో ఇంకా అవన్నా కష్టంగా ఉంటాయి, నా పద్యానికి అవసరం లేదు, 5వ తరగతి వాడు చదివిన అర్థం కావాలని సరళ పద్య ఉద్యమం అని నేను ఒకటి పెట్టుకుని నా అంతట నేనే స్టార్ట్ చేసి 8 శతకాలు రాశాను. అవన్నీ యూట్యూబ్లో ఇప్పటికీ రన్ అవుతున్నాయి, అవి వస్తున్నాయి, మా మంచి కళాకారుల చేత వాటిని పాడించాను. ఎట్లాగే కథలు ఎన్నో చదివాం కాబట్టి కథలని కూడా బ్రహ్మాండంగా రాయగలగటం, అనువాదాలు చేశాము. వృత్తిపరంగా నేను చాలా సంతృప్తి, నో రిగ్రెట్స్ అనమాట. ఎవరైనా వచ్చి చివరికి మా కార్యాలయంలో పెద్దవాళ్ళు కూడా వచ్చి నా చేత శుభలేఖలు రాయించుకునేవాళ్ళు, వాళ్ళ అమ్మాయి పెళ్ళికో అబ్బాయి పెళ్ళికో. శుభలేఖ రాయటానికి కూడా ఒక వెరైటీగా రాయటానికి ఈయన రాస్తాడు, ఇప్పుడు కుదరదు నేను అనేవాడిని కదా, ఎందుకంటే 200 మంది ఉన్న చోట ఆయన నా దగ్గరికి వచ్చి అడిగాడు అంటే నాలో ఏదో కొద్దో గొప్ప టాలెంట్ ఉందని గ్రహించబట్టే కదా. అందుకోసం అని చెప్పి ఆయన నిరుత్సాహపరచాం, సార్ ఇవాళ కాకపోయినా నేను రేపిస్తాను, ఇప్పుడు బిజీగా ఉన్నా రేపిస్తానని చెప్పి వాళ్ళకి చేసేవాడిని. మా ప్రింట్ మీడియాలోనే వేరే వేరే విభాగాలు కూడా వచ్చి హెడ్డింగ్లు పెట్టమన్నా అవన్నా కూడా అప్పటికప్పుడే వాళ్ళు వచ్చి ఎందుకు అడిగారు పాపం, వాళ్ళకి అర్థం కాక ఏదో నా సహాయం తీసుకుని మంచి హెడ్డింగ్లు పెట్టాలని వచ్చారు. వాళ్ళకి చేయాలనే అదంతా ఇష్టంతోనే చేస్తా, కష్టంతో కాదు ఇష్టంతో చేస్తాను ఏ పని చేసినా కూడా.
1: సార్ నాకు హాస్యం పండించడం చాలా కష్టమైన విషయం అని అనిపిస్తుంది సార్, కానీ మీరు మీ పర్సనల్ లైఫ్లో నుంచే బోల్డంత హాస్యాన్ని వండించారు, అందరినీ నవ్వించారు, అది ఎలా పాసిబుల్ అయిందంటే ఆ యాంగిల్లో ఎలా చూడగలిగారు?
0: అది ఏంటంటే మనం చూసే దాంట్లోనే ఉంటుందండి. ఒక జర్మన్ తత్వవేత్త ఒక కొటేషన్ చెప్పాడు. ఏంటి ఆ కొటేషన్ అంటే, యుద్ధంలో తగిలిన గాయాలు ఆ తర్వాత తీపి మచ్చలుగా మారతాయి అన్నాడు. ఈ గోడ మీద ఎవరో పొడుస్తారు, యుద్ధం అయిపోతుంది తర్వాత ఇది ఫలానా అప్పుడు యుద్ధంలో వాడెవడో పొడిచింది ఇది తర్వాత మనకు అవుతుంది. అట్లాగనే ఆ స్పాట్లో మనం చాలా టెన్షన్ పడతాం, ఈ దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పని. తర్వాత ఇప్పుడు తలుచుకున్నప్పుడు దాని నుంచి ఎట్లా కూడా బయటపడ్డాం కదా, ఇప్పుడు ఆ టెన్షన్ లేదు కదా. కాబట్టి దాన్ని హాస్యంగానే తీసుకోవచ్చు, దాన్ని ఎలా తీసుకోవాలి అనేటువంటిది నేను ఒక వే ఒకటి కనిపెట్టి దాన్ని సహరి అనే మాసపత్రికలో రాస్తున్నాను. అవి ఇప్పటికి దాదాపు 175కి పైగా వచ్చినాయండి ఎపిసోడ్లు, 75 ఎపిసోడ్లు ఇప్పుడు 3 భాగాలుగా వచ్చినాయి. 4వ భాగం కూడా వెన్నెలహాసం 4 రాబోతోంది. అందులో ఒక చిన్న ఒకటి చెప్తాను. మన దగ్గర నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తారు కదా, అంటే మా మేనమామ భార్య ఆవిడ పుట్టలో పాలు పోయటానికి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే పుట్టలో పాలు పోస్తూ దాంట్లో తన సెల్ ఫోన్ కూడా జారి విడిచింది.
1: అయ్యో
0: సెల్ ఫోన్ జార విడిస్తే ఇక దాని మీద ఒక కథని అల్లామన్నమాట. మేమందరం మేనల్లుళ్ళం, అత్తయ్య ఏంటి ఫోన్ చేస్తున్నావా పాముకి, ఏం చేస్తుందో కనుక్కున్నావా అని చెప్పని ఆ పుట్టలో పాముకి అందరం తల ఒక రింగు ఇచ్చేవాళ్ళం. పాపం ఆ పాము అనుకునేది వీడేంట్రా బాబు వీళ్ళు చావగొడుతున్న దానికి వినపడదు, కాకపోయినా లైట్ మోగేసి దానికి అంత కన్ఫ్యూజ్ అవుతుంది కదా, ఎందుకంటే అది ఎప్పుడో పోయి ఉంటుంది చేయబెట్టి తీసుకోవచ్చు కదా అని మీలాంటి వాళ్ళు అంటే సరే అదేదో మీరే చేయండి సరే పుణ్యం మీరే కట్టుకోండి అంటే లేదులేండి మళ్ళీ వచ్చి చేస్తానని చెప్పి దాన్ని అట్లా కొంచెం పొడిగించి వాటిని అంత అందులోంచి హాస్యం అండి. మా మామయ్య పేరు కామేశ్వరరావు, ఆయన పేరు కామ్గా ఉంటాడు కాబట్టి కామేశ్వరరావు అని పెట్టాడు. కామ్గా ఉండాలి వీడని మా తాతయ్య కామేశ్వరరావు అని పెట్టాడు, కానీ ఆయన బీకామ్ అంటూ బీకామ్ చేశాడు, అప్పటి నుంచి మరీ కామ్గా ఉన్నాడు. ఆ తర్వాత ఎంకామ్ అని యమాకామ్గా మారిపోయాడు. శకుని తర్వాత కామేశ్వరరావు మామయ్యకే ఎక్కువ మంది మేనల్లుళ్ళు ఉన్నారు, శకునికి 100 మంది మేనల్లుళ్ళు ఉన్నారు కదా, దుర్యోధనుడు వీళ్ళందరూ, ఇంకా పాండవులు కలబట్టి 105 మంది. మేము మా మామయ్యకి అందరూ 5 ఆరుగురు అక్క చెల్లెళ్ళు మా అమ్మ వాళ్ళందరూ, మేమందరూ తలకు 4 వేసుకున్నా కూడా ఒక 20 మంది 30 మంది. కాబట్టి శకుని తర్వాత ఎక్కువ మంది మేనల్లుళ్ళు ఉన్నవాడు మా కామేశ్వరరావు మామయ్య, కాకపోతే శకునిలాగా ఈయనకి కుట్రలు తెలియవు కుహకాలు తెలియవు అని ఇట్లా అనమాట. అంటే సరదాగా రాసుకుంటూ పోవడం అది అలవాటు. తర్వాత బాపు గారు రాసినవి, తర్వాత కొంతమంది మన శ్రీరమణ గారు రాసినవి ఇట్లాంటివి అవి చదివినప్పుడు ఇలా మనం రాయాలి. బాపు గారిని మీరు చదివే ఉంటారు, కోతి కొమ్మచ్చి మన ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశారు. హాస్యంగా రాయడానికి అది నాకు స్ఫూర్తి, అంతకుముందే హాస్య కథలు రాసినా హాస్యంగా మన స్వీయ చరిత్రను చెప్పటానికి స్ఫూర్తి కోతికొమ్మ మూడు భాగాల్లో నిన్న వచ్చినాయి.
1: చాలా చక్కటి సంకలనం,
0: చాలా అద్భుతంగా రాశారు ఆయన.

0: ముళ్ళపూడి వెంకటరమణ గారి కోతి కొమ్మచ్చి నాకు దానికి ఇదన్నమాట.
1: సార్ మరి కార్యక్రమం ఎండింగ్లో వస్తున్నాము. సో మీరు ఒక పెద్ద మీడియా హౌస్లో పనిచేశారు, మీరు ఒక ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ని చూశారు కదా. కేవలం రేడియో అండ్ ప్రింట్ మీడియా మీదనే ప్రజలు ఆధారపడే రోజుల నుంచి టీవీలు వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చింది, సెల్ ఫోన్లోనే ఇంటర్నెట్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, దీంతో ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో అయిపోయింది. అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసుకోలేని పరిస్థితిలోకి వచ్చేసాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. మరి ప్రింట్ మీడియా అయితే అంటే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, ఇది వరకు న్యూస్ పేపర్ని గంటన్నర 2 గంటలు చదివేవారట పూర్తిగా. ఒక ఎడిటోరియల్ రాయాలన్నా, ఒక స్టోరీ రాయాలన్నా, ఒక ఫీచర్ రాయాలన్నా చాలా ఎఫర్ట్ వెళ్తుంది అందులోకి. అలాగే ఒక రేడియో ప్రోగ్రామ్ చేయాలన్నా అందులోకి బోల్డ్ అత్ ఎఫెక్ట్ వెళ్తుంది, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. కానీ దాన్ని గ్రహించే టైం తగ్గిపోయింది లిసనర్కి లేదా పాఠకుడికి. ఈ ఏజ్లో గ్రిప్పింగ్గా ఒక స్టోరీ ఇవ్వాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా యాజ్ అ బ్రాడ్కాస్టర్ మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి, ఎవరు అడిగినా కూడా చెప్పే మాట టైం దొరకడం లేదు అనేదనమాట. మనసుంటే మార్గం ఉండదా అని చెప్పి అంటారు. ఇప్పుడు ఏంటంటే అసలు మనస్సు కంటే ప్రధానంగా వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గింది. ఇంట్రెస్ట్ తగ్గటంతో పాటు ఇవాళ ఏమి ఎదుర్కొనేవి, ఇవాళ యువత ఎదుర్కొంటున్నవి ఏంటంటే స్ట్రెస్, వర్క్లో విపరీతమైన స్ట్రెస్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇదివరకు మేము మీడియా హౌస్లో ఉన్నప్పుడు మా మీద అందరూ జాలి పడేవాళ్ళు, మేము రాత్రిపూట పనిచేస్తాము, పగలంతా నిద్రపోతాము, లేకపోతే వీడి వేళకి తిండి లేదు, ఎట్లా బతుకుతాడు ఏంటో అని ఇట్లా ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్ని, నా పిల్లల్ని, నాతో పాటు పనిచేస్తున్న మేలాంటి పిల్లల్ని అందరినీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఏంటంటే మీరు రాత్రి పావులు కూడా కష్టపడుతున్నారు. రాత్రి పగలు కూడా ఏంటంటే ఆ ఫారిన్ కంపెనీలకు అనుకూలంగానండి, లేకపోతే మరొకటనుకోనండి, ప్రాజెక్టు మీరు సరిగ్గా చేస్తేనే మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తేనే మీ ఉద్యోగం ఉంటుంది. ఇది దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్న టైపులో అయిపోయింది. ఇది ఈ పరిస్థితి అంతా ఏంటంటే కష్టమైనటువంటి ఇదే. ఈ సందర్భంలో మనం మీరు చెప్పినట్టుగా ఇది మీరు రేడియోని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ వీడియో బుక్స్ కంటే ఆడియో బుక్స్కి ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో సూర్యాపేట వెళ్ళాలి అని చెప్పంటే అది ఆన్ చేసుకుని కార్లోనో ఆటోలోనో అది వినుకుంటూ వెళ్ళొచ్చు నేను అక్కడికి. ఆ 2 గంటలు ఆ గంట మనం సమయాన్ని ఇది చేసుకోవచ్చు. రేడియోలో మనం ఇలాంటి సందర్భంలో మనకి శ్రోతలకి క్యాచీగా ఉండే కార్యక్రమాలు గనక చేపట్టినట్లయితే అవి పిల్లలకి సంబంధించినవి కావచ్చు, పెద్దలకు సంబంధించినవి కావచ్చు, మహిళలకు సంబంధించినవి కావచ్చు, ఇట్లా మనకి రకరకాల సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ సెగ్మెంట్లని దృష్టిలో పెట్టుకుని గనక మనం ముందుకెళ్తే చక్కగా దీన్ని మనం క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఇంకా మీరు ఆల్రెడీ రేడియోలు, యాప్లు ఇవన్నీ చేశారు, పెట్టారు, అన్ని చేస్తున్నారు, వీటికి ప్రచారం అయితే జరగట్లా. ప్రచారం ఎక్కడ జరుగుతుందో చెప్పండి. మీరు టీవీల్లో ఇవ్వండి ప్రచారం, ఇవాళ టీవీలు చూస్తున్నారు కాబట్టి
1: సోషల్ మీడియాలో
0: ప్రచారాలు చేయాలి మనం. కాబట్టి ప్రచార పరంగా చేయాల్సినటువంటివి ఏమిటి అనేటువంటి వ్యూహాలతోటి ముందుకు రావాలి. ఇప్పుడు మీరు చెప్పారు ప్రచారం, రేపు ఒక కార్యక్రమం చేస్తున్నారు, దానికి ఇవాళ మనం అన్ని పేపర్స్లో కానీ లేకపోతే ఈ సామాజిక మాధ్యమాల్లో కానీ ఇట్లా వాటి గురించి మీరు ప్రచారం, ఇది ఆల్ ఇండియా రేడియో ఆధ్వర్యంలో అష్టావధానం జరుగుతోంది, ఇలా ఫలాన్ ఫలానా అని చెప్పి చేస్తే అవి సక్సెస్ అవుతాయి. అట్లాగనే మనకి క్రికెట్కి సంబంధించినవి కూడా ఇదివరకు లాగానే ఇంకొంచెం తేలికగా ఉండేలాగా అన్ని ఇంగ్లీష్లోనే కాకుండా సాధారణ భాషలో కూడా చెప్పమని అంటున్నారు, స్థానిక భాషల్లో చెప్పమంటున్నారు కాబట్టి అలా చేస్తే బాగుంటుంది. ఇలా చేయడం వలన ఖచ్చితంగా మనం రేడియోని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా శతవార్షిక సమయానికి మీరుంటారు కానీ నేను ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అది మీరు ఆ విజయాన్ని ఆ అనుభూతుల్ని మీరు తప్పకుండా చూస్తారు.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, రేడియోకి ఫ్యూచర్ ఉందని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ అలాగే మీరు చెప్పిన సజెషన్ వీ విల్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ సెన్స్ సార్. ప్రచారం తప్పకుండా, వీఆర్ లివింగ్ ఇన్ పిఆర్ ఏజ్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ మార్కెటింగ్ ఏజ్, ఖచ్చితంగా ఆ ప్రయత్నం కూడా జరుగుతూనే ఉంది, ఇంకా ఇంటెన్సిఫై చేసే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్.
0: ధన్యవాదాలు.

మీరింతవరకు సీనియర్ పాత్రికేయులు శ్రీ కంతేటి చంద్రప్రతాప్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా మోహిత్ చౌహాన్ ఆలపించిన పెద్ది చిత్రం నుండి పాట వినండి. బాలాజీ గీతరచన, ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన శివనిర్వాణ రచన చిత్రం ఖుషీ.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎప్పుడు దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారని నవీన్ పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 30 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లోని 433 పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల లిస్టును బోర్డు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 నూతన కార్మిక కోడ్లకు సంబంధించిన రాష్ట్ర నిబంధనల ఖరారు ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 4 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు యజమానుల సంఘాలు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో సంప్రదింపులను సమావేశాలను నిర్వహించనున్నాయి. ఈ సమావేశాలు 11వ తేదీ నుంచి 16, 2026 వరకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న టీఎన్జయ్య భవన్లోని కార్మిక కమిషనర్ కార్యాలయంలో జరుగుతాయని కార్మిక కమిషనర్ తెలిపారు. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని నిదర్శనంగా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య కంపెనీల ద్వారా పశ్చిమ బెంగాల్లో 100,00,000 రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ప్రణాళిక రచిస్తోంది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. రైల్వే స్టేషన్లో దేశవ్యాప్తంగా అగ్నిమాపక భద్రతా తనిఖీలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఒక కీలకమైన అడుగు వేసింది. స్టేషన్ భవనాలు, విద్యుత్ వ్యవస్థలు, ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ వ్యవస్థలు, అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక పరికరాలతో సహా అన్ని కీలకమైన భద్రతా మౌలిక సదుపాయాలను ఈ తనిఖీల్లో పరిశీలిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews _ ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 3:00 గంటలకు వింటారు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో పి రత్నాకర్ గారి గాత్రం, వయలిన్ సహకారం శ్రీ కె జయరాం, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ముందుగా కళ్యాణి రాగంలో వర్ణం, ఆదితాళం.

0: ఇంతవరకు పి రత్నాకర్ గారి గాత్రం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ కె జయరాం, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి సినీ గీతాలు విందాం. ముందుగా హాయ్ నాన్న చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సీతారా కృష్ణ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం హెషామ్ అబ్దుల్ వహాబ్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు కూలీ చిత్రం కోసం సుభాషిణి అనిరుద్ధ్ రవిచందర్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సుగమ్ సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి అనిందిత బసు గారి భజన్స్ విందాం. హార్మోనియం సహకారం శ్రీ ఆసిఫ్ అలీ, ఫ్లూట్ శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా శ్రీ ప్రకాష్ గీడి.

ఇంతవరకు శ్రీమతి అనిందితా బస్సు గారి భజన్స్ విన్నారు. హార్మోనియం సహకారం శ్రీ ఆసిఫ్ అలీ, ఫ్లూట్ శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా సహకారం శ్రీ ప్రకాష్ గీడి. ఈనాటి సుగం సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడు జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
3: ఆకాశవాణి సమయం 12 గంటలు. మరికొన్ని క్షణాల్లో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే

0: kilometers per hour, accompanied by towering tidal waves, completely submerged and flattened the entire town. Tragically, an entire passenger train was lost to the sea that night. Following the disaster, the government declared Dhanushkodi entirely unfit for human habitation, transforming it into an official ghost town. If you visit it today, it's an eerie, breathtakingly beautiful landscape where the skeletal bricks ruin of a church, a local temple, and the remains of the railway station stand frozen in time, caught between a perfectly calm bay on one side and a roaring wild ocean on the other. It's a powerful reminder of how quickly nature can rewrite human history. But speaking of history rewriting the things we experience daily, let's talk about a sound that is intimately familiar to anyone who grew up in this country. That iconic, deeply comforting violin melody that opens Akashvani every single morning. It's a sound that feels like the ultimate traditional Indian sunrise.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారీతనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూల స్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియాకి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తి బన్తా జా రహా హై. ఆనే వాలే సాలో మే హమారి యే ఖాతి ఆర్ బులంద్ హోగి. ఒలింపిక్స్ కే లియే హమారి తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ హై. హమే ఛోటా నహీ సోచనా హై, హమే లక్ష్య ఊంచే రఖనే హై, హమే ప్రాప్త కర్నే కే లియే పూరి తాకత్ లగా దేనీ హై.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో 100,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారటానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: అనంతరం ఆయన 14వ కులంటర చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ అండ్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వీడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2020

0: ఫిఫా ప్రపంచకప్ ఈ రోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-25 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ్ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: मेले के थे ऐसे ठाट, झूले ठेले सुंदर हाट। तुम्हारे घर के पास मेला लगे तो जरूर जाना। और हाँ, अकेले नहीं, किसी के साथ। और वहां से आकर अपनी मेले की सैर के बारे में अपने साथियों को भी बताना कि क्या देखा वहां।
1: अभी आपने सुना कार्यक्रम शिशु गीत, और अब इसी कार्यक्रम के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: ఈనాటి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
5: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
6: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
5: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
6: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
5: ఆకాశవాణి
6: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
4: ఆకాశవాణి నిలయంలో సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు ఎంత పేరొచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అంతే స్థాయిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను

0: ఆదేశించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొదటి 2వ సంవత్సరం జనరల్ వొకేషనల్ కోర్సులకు కలిపి 398459 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షల్లో 267331 మంది విద్యార్థులు హాజరుకాగా 184042 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరం పరీక్షలకు 131128 మంది విద్యార్థులు హాజరుకాగా 64639 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే పాల్గొంటున్నారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పారిశ్రామిక అభివృద్దికి ఊతమివ్వడం, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు ఎంత పేరొచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అంతే స్థాయిలో కాలుష్యరహిత నగరంగా రాణించేలా తీర్చిదిద్దుతామని, ఈ నగరం భవిష్యత్తుకు దిక్సూచిగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఎంపికైన కన్సల్టెంట్ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు అందజేశారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బండ్లగూడ జాగీర్లోని ఎక్సైజ్ అకాడమీలో ఈ ఉదయం నిర్వహించిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత పరేడ్లో పాల్గొన్న మంత్రి, కొత్తగా విధుల్లోకి అడుగుపెడుతున్న అధికారులు ప్రజాసేవ, కర్తవ్యనిష్ట, నిజాయితీని తమ సేవా జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక అభివృద్దికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్దంగా ఉందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్కు రాష్ట ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టన్ ఒబువాడుమ్ టానో నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. గత 12 సంవత్సరాలుగా దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యకురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని తెలిపారు.
1: మన ప్రధానమంత్రి గారు భారతదేశం యొక్క వికసిత్ భారత్ యొక్క లక్ష్యంతో ముందుకెళ్తూ భారతదేశాన్ని 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలోకి తీసుకెళ్లినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్నటువంటి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా
0: ఉన్నాను. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కిష్టంపేటలోని అర్బన్ ఎకో పార్కులో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
2: చెట్లు నాటడము, చెట్లు పెంచడము, ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడే మనకు వర్షాలు మంచిగా వస్తాయి. వర్షాలు మంచిగా వస్తేనే రైతులందరూ కూడా సంతోషపడతారు. ఇవన్నీ కూడా మన ఫారెస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది.
0: నేరస్తులకు, సంఘ విద్రోహ శక్తులకు భయమనేది ఉండాలని రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ అన్నారు. నిన్న సాయంత్రం నిర్మల్ జిల్లాలో

0: పోలీస్ అధికారులతో శాంతి భద్రతల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ,
1: నేరస్తులకు సంఘ వ్యతిరేక శక్తులకు భయం అనేది ఉండాలి. పోలీస్ స్టేషన్ వచ్చిన వారిని అందరినీ గౌరవంగా, పిటిషనర్స్ ని గౌరవంగా రిసీవ్ చేసుకుని వాళ్ళ బాధల్ని తీర్చి, ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారో వారి పట్ల కఠినంగా ఉండాలని వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం, ఈ రోజు ప్రత్యక్షంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా స్థాయిలో యోగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జగిత్యాల జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
2: అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగా వల్ల ఏంటంటే కొన్ని రకాల జబ్బుల నుంచి మనం కాపాడుకోవచ్చు, మన ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనము మెడిటేషన్ ఏదైతే అందులో పార్ట్ ఆఫ్ ద యోగా ఉందో, ఆ మెడిటేషన్ వల్ల కూడా మనకు లంగ్స్ గానీ కార్డియాక్ యాక్టివిటీ గానీ కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంది. ఆ యోగా ట్రైనర్స్ ద్వారా ఎక్సర్సైజెస్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
0: రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉండేలా పనిచేద్దామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టర్ కాంప్లెక్స్ భవన సముదాయం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ చిత్రా సౌమ్యతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించడం చాలా సంతోషకరమని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్చభారత్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లోకోజీ సతీష్ ఆకాశవాణితో చెప్పారు.
3: రహదారులు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, 5G సేవలు విస్తరించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం ప్రపంచంలోనే ముందుండడం చాలా గొప్ప విషయం. అలాగే చంద్రయాన్3 విజయం, G20 సదస్సు నిర్వహణతో మన దేశ ప్రతిష్ట పెరిగిందని చెప్పవచ్చును. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, ఎగుమతులు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానానికి చేరిందనే విషయం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చును.
0: నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తోందని మహబూబాబాద్ జిల్లా వాసి ధారా ఇందు భారతి ఆకాశవాణితో చెప్పారు.
4: ఆర్టికల్ 370 రద్దు, బలమైన జాతీయ భద్రతా విధానం, నక్సలిజం క్షీణత, ఈశాన్య భారతదేశంలో శాంతి మరియు అభివృద్ది, బలమైన సరిహద్దులు, విస్తృతమైన సామాజిక భద్రత వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను వేగవంతంగా ఆధునీకరణ చేసినటువంటి భారతదేశాన్ని భారత్ స్టార్టప్ సంస్కృతి ఎదుగుదలకు తోడ్పడుతూ జాతీయ పునర్జీవనానికి కొత్త యుగాన్ని సూచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం.
0: వరంగల్ జిల్లాలోని 39 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు 39 ఇన్స్పెక్టర్ల పోస్టులకు 1226 మంది, 39 ఆయాల పోస్టులకు 282 మంది దరఖాస్తులు సమర్పించినట్టు డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ తెలియజేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు నాటాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన శాఖాధికారి జినుగు మరియన్న తెలిపారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
5: రైతులు తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం విత్తనాలు విత్తుకోవాలి. కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్ పామ్ లాంటి పంటలు ప్రతి గ్రామంలో 50 ఎకరాలు కనుక సాగు చేసినట్టయితే మార్కెట్ డిమాండ్ ప్రకారం అన్ని అందుబాటులో ఉంటాయి. రైతులకి మనకి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ప్రతి గ్రామంలో 50 ఎకరాల్లో పంట మార్పిడి ద్వారా కూరగాయలు, పూలు, ఆయిల్ పామ్ ఇలాంటి పంటలు వేసుకోవాలని, మలబరీ పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
0: ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన పుస్తకం తొలి సంతకం, రచన విశ్వైక, పుస్తక సమీక్ష శ్రీమతి మాధవి శ్రీనివాస్ నందిమల్ల.
1: కవయిత్రి విశ్వైక గారి సామాజిక కవిత్వం తొలి సంతకం. కవితా సంపుటి. సామాజిక స్పృహ కలిగి ఉండడమే కాదు, తన మొదటి పుస్తకం తొలి సంతకంతో 63 సామాజిక కవితలను వెలువరించారు కవయిత్రి విశ్వైక. నేను సైతం అంటూ సమాజానికి కొంతైనా ప్రేరణ ఇవ్వాలని మార్పు దిశగా ఒక్క అడుగుపడినా తన లక్ష్యం నెరవేరినట్లే అంటూ అందమైన దస్తూరిలా అద్భుతంగా తన కవితలను పొందుపరిచారు ఈ కవితా సంపుటిలో. ఈ పుస్తకంలో మచ్చుకు కొన్ని కవితలు చూద్దాం. తెలుగు తల్లికిదే వందనం అను కవితలో, తేనెలొలికే భాష నా తెలుగు భాష, అందమైన భాష నా అమ్మ భాష, అమ్మా అని పిలుపులో అనురాగం మలుపులో చిందు భాష తెలుగు, చిప్పిల్లు భాష తెలుగు, అన్నమయ్య కీర్తనలు త్యాగరాయ నాదాలు, ఆధ్యాత్మిక తెలుగురా విశ్వనాద పదములో తెలుగురా, కృష్ణశాస్త్రి కవితలో గాంభీర్యం తెలుగురా, కాలోచి పాటవం శ్రీశ్రీలో పౌరుషం విప్లవించు తెలుగురా అంటూ ఛందస్సులను వ్యాకరణాలను తెలుగు భాషకు అలంకారులుగా కవులను కళాకారులను కీర్తిస్తూ వారి రచనలలోని నిండుదనమే తెలుగు, అల్లూరిలో ఆవేశం కందుకూరి వీరేశం చైతన్యపు తెలుగురా, మమకారపు లాలింపు ఆత్మీయపు తెలుగురా, నరనరాల ప్రవహించే జీవనది తెలుగురా, భాషలెన్ని నేర్చిన పలుకు భాష అమ్మ భాష, నిన్ను నువ్వు మరచినా మరువలేని మధుర భాష తెలుగు తల్లికిదే వందనం అంటూ ఎంతో అద్భుతంగా వర్ణించారు. నిజమే కదా, పరభాష కవులు సైతం ప్రశంసించిన భాష మన తెలుగు భాష. ఓ వీర సైనిక అను కవితలో, రేయి పగలు దేశమే ప్రాణంగా, దేహమే దేశభక్తి క్షేత్రంగా, కర్మభూమిపై తన చివరి శక్తి కణం ఆవిరయ్యే వరకు, రణభూమిలో ఛాతి ఎదురొడ్డి మరణానికి తన రక్తపు పదును చూపే వీర సైనికుని దేశభక్తికి నిండు మనసుతో మోకరిల్లుతూ నీరాజనాలు అర్పించిన తీరు ఎంతో శ్లాఘనీయం. జాగృత పతాక అను కవితలో, త్రివర్ణ పతాకాన్ని సత్య నిర్వచనా వేదముగా, ధర్మదేవతా పాదముగా, ఐక్యమతవాదంగా భావించిన విధానం ఎంతో బాగుంది. అమ్మంటే అలానే అను కవితలో, అమ్మ ఎందుకో నచ్చేది కాదు, చిన్న తప్పుకు వేసే శిక్ష, మార్కులు తక్కువ వస్తే కొట్టే దెబ్బలు, నియంత్రించే ఆ ధోరణి క్రమశిక్షణ అస్సలు నచ్చేది కాదు. అమ్మ ఎందుకిలా అనుకున్నా అప్పుడు, కాని నా పిల్లలకు అమ్మగా అయ్యాక తెలిసింది అమ్మంటే అలానే అని. అవి శిక్షలు కాదు, శిక్షణ అంటూ రాసిన ఈ కవిత అమ్మగా మారిన ప్రతి ఆడపిల్ల గుండె తలుపును తడుతుంది. రైతు మట్టి అనే కవితలో, స్వేదాన్ని చిందించే శ్రమజీవి రైతు, ప్రగతి వృక్ష పటిష్ట వేరు రైతు మట్టి, అవనిని నడిపించే ఆహారం రైతు, ఆద్యంతం అన్నింటికి ఆధారం మట్టి, పచ్చదనాన్ని సృష్టించే బ్రహ్మే రైతు, వెచ్చదనంతో హత్తుకునే అమ్మే మట్టి, మట్టితో మమేకమయ్యే పునీతుడు రైతు, రైతును అభిషేకించే పవిత్ర ద్రవ్యం మట్టి అంటూ రైతుకు మట్టికి గల బాంధవ్యాన్ని వివరించిన తీరు ఎంతో హృదయంగా ఉంది. మేడే అను మరో కవితలో, పగలనక రేయనక నకనకలాడే చప్పిడి డొక్కకు, గంజి కోసం గింజ కోసం, కూడు కోసం గుడ్డ కోసం, కండలను కరిగించి చెమటలతో చెలిమి చేసే బానిస బతుకుల వెట్టి చాకరిని వివరించిన తీరు ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తుంది. క్షమస్తత్వం అను కవితలో, ఆమె అంతే కన్నీటిని రెప్పమాటున బాధను పంటి బిగువున భరిస్తూ క్షమిస్తూ సర్దుకుపోతూ కుటుంబ శ్రేయస్సే తన జీవిత పరమావధిగా జీవనం సాగించే గృహిణి, తన అంతరంగ మదనాన్ని ఎంతో ఆర్తితో ఆవిష్కరించారు కవయిత్రి. నేనెరుగనైతినే చెల్లి అనే కవితలో, ఆత్మీయతకు నిర్వచనంగా అనుంగు సఖివయ్యావు, ఒటమిలో ఓదారుస్తూ గెలుపుకు ప్రేరణవయ్యావు, అహర్నిశలు ఆలంబనవయ్యావు, వ్యక్తిత్వాన్ని దిద్దుతూనే అస్తిత్వాన్ని నిలుపుకునేవు, నీ సహనంతో సుగుణంతో నన్ను నీకు అనుగుణంగా మార్చుకుని

నా సగపాలు కాస్తా, ఎప్పుడు నువ్వైతివో అంటూ తన అర్ధాంగిని పొగుడుతున్నట్లుండే ఈ కవితను ఎంతో రమణీయమైన పదబంధాలతో తెలిపారు ఉత్తరం. ఉత్తరం అంటేనే మనందరికీ ఓ ఎమోషన్, ఓ భావోద్వేగం. ఉత్తరం ఇప్పుడు అదే ఆత్మీయపు కబురుతో వస్తోంది. ఎన్నాళ్లకోగాని సందేశాలు మోసుకొచ్చే ఉత్తరం తన వరస మార్చుకుంది. పెరిగిన సాంకేతికతతో విదేశాలలో ఉంటున్న తమ పిల్లలు ఊరిలో ఉండే అమ్మమ్మ తాతయ్యల క్షేమ సమాచారాలను క్షణాల వ్యవధిలో అందిస్తుంది అంటూ ఇప్పటి ఉత్తరాన్ని ఎంతో సరికొత్తగా పరిచయం చేశారు కవయిత్రి. కన్నీరు కన్నీరు అనే కవితలో ఆవేదనల అగ్నిపర్వతం బద్దలైనప్పుడు కంటి కొలను నుండి విరుచుకుపడి ఎగిసే లావాయే కన్నీరు. కష్టాల అలలలో, నిరాశల సుడులలో నిరంకుశంగా ఉప్పొంగే ఉప్పునీటి సరస్సుగా కనురెప్పల పొరను చీల్చుకు ఎదిగే నీటి మొలకలు కన్నీరు. పుట్టుకతో తోడుండే నేస్తం కడసారి వీడుకోలుకు స్మృతి చిహ్నం. సాటిలేని బాంధవ్యానికి వేటి నిదర్శనమైన ఆజన్మ బంధువు కన్నీరు అంటూ రాసిన కవితలో ఎన్నో తడితడి అక్షరాలు. నానకూచి అను కవితలో తొలి సంతానం ఆడపిల్ల అని తెలియగానే మీరు పంచిన మిఠాయిల తీయదనం నాకు జీవితంలో అందించారు. అచ్చం నాన్నలా ఉన్నావు అంటే ఆ కూతురికి ఎంత సంబరమో కదా. రూపంలో, ప్రవృత్తిలో, అలవాట్లలో తను అచ్చం నాన్నపోలికే అంటూ తన మనసు మడిలో నీతి బీజాలను నాటిన రైతు నాన్న అంటూ నాన్నంటే తనకు ఎంత ప్రాణమో తెలిపిన విధానం ప్రతి ఆడపిల్ల హృదయానికి హత్తుకుంటుంది. ఉగాది ఉగాది అను కవితలో వసంతమా తరుల విరుల సుగంధమా, వసంతమా ధరణీలలామ ఆనంద ప్రకాశమా, బంతిపూల మెడలు దెంపి బారెడు మూరెడు మల్లెలు అల్లి మామిడాకుల తొడిమెలు తుంచి ముఖద్వారానికి తోరణాలుగా సర్దాను. ఈ వస్త్రమంతా శోభలతో నిండాలని నైవేద్యాన్ని చేస్తున్న నాకు పత్రకుసుమ విలాపం వినవచ్చింది. ఒక్కనాడైనా గుక్కడి నీళ్లు గుమ్మరించావా అంటూ ఆక్రోశిస్తున్న ప్రకృతి బాధను తెలుపుతూ ఈ ఉగాది నుంచైనా ప్రకృతిని కాపాడుకుందామని మరుసటి వసంతాగమనానికి మనమందరం వన నివేదన కానిద్దాం అంటూ రాసిన కవిత ఎంతో సందేశాత్మకమైనది. అమ్మను కాపాడండి. నిలువెచ్చని నీటి గదిలో సుతిమెత్తని గోడల మధ్య తనకు తానుగా ఈత నేర్చుకుని అటూ ఇటూ తిరుగుతుంది ఆ జీవకణం. తానున్నదే ఒక ప్రపంచంగా, తాను వినే మాటలే శబ్దాలుగా, రక్త మాంసాలతో ఆకృతి దాల్చుతూ ఎదుగుతుంది అమాయక భ్రూణం. సాంకేతిక కిరణ పరికరము అంటే స్కానింగ్ తన కోసం కాచుకుందని ఆనవాళ్లు కనుక్కొన్న వెంటనే యమపాశమై కాటు వేస్తుంది. ఆడబిడ్డలను ఇలా చంపుకుంటే అమ్మ ఎక్కడుంటుంది? జీవజాతుల రక్షణ జాబితాలో ఆడజాతి చేరకముందే అమ్మను కాపాడండి అంటూ భ్రూణ హత్యలను సంపూర్ణంగా నిరోధించాలని రాసిన కవిత ఎంతో ఆర్ద్రతతో గుండెను మెలిపెట్టేలా ఉంది. నా బాల్యం కవితలో నా బాల్యం అందమైన జ్ఞాపకాల మణిహారం, అంతులేని అనుభూతుల సమాహారం, వేమన సుమతీ శతకాలు నేర్పిన నీతులు, గురజాడ వీరేశలింగం చూపిన బాటలు, ప్రయాణంలో చెట్లను లెక్కపెట్టే గణితం, నిమ్మ చెక్కలతో తరాజు చేసిన చరితం, బాల్యం అంటేనే స్వర్గతుల్యం. ఏ వయసు వారికైనా తనివి తీరని జ్ఞాపకాల తడి అత్యంత మధురమైన ఆ బాల్యపు మధురిమలు తెలుపుతూ మన బాల్య స్మృతులన్నీ గుర్తుకు తెస్తారు కవయిత్రి. పరమవీర చక్ర అను కవితలో ఆ పతకాన్ని వర్ణిస్తూ దేవతల అస్త్రాల బలిమిలో మహాశక్తివంతమైన దదీచి మహర్షి వెన్నెముక, ఇంద్రుని వజ్రాయుధం, ధైర్య పరాక్రమాలతో నలుదిశల సైనికులు సాధించిన విజయాలకు దక్కే విశిష్ట పురస్కారం అంటూ పరమవీర చక్ర విశిష్టతను తెలిపిన భావాలు ఎంతో మహోన్నతమైనవి. ఓటు ఓటు ఓ బుల్లెట్టు, నీ చేతిలోని విలువైన పనిముట్టు, బంగారు భవిష్యత్తుకై పట్టుబట్టు, ప్రజాస్వామ్య విలువలకు సామ్రాట్టు అంటూ దేశ భవితను నిర్ణయించే ఓటు కవితలో ఎంతో బాధ్యతాయుతమైన భావనను కనపరిచారు కవయిత్రి. వృద్ధాశ్రమాలు, ప్రాయమైన పసిపాపల పొదరిల్లు ఆ ఇల్లు, చివరి మజిలీ చేరినోళ్లను చేరదీసే చావిల్లు, మనసారా మాట్లాడే మమకారపు కౌగిల్లు, అవసానానికి ఆయుపోసే సంజీవిని ఆనవాళ్లు, వృద్ధాప్య ఊతంతో గట్టెక్కే ఆరళ్ళు, కడశ్వాసను కాపు కాసే కారుణ్యపు కావిల్లు అంటూ కవయిత్రి రాసిన ఈ కవిత ఎంతో పరిపక్వత గలది. నారీ భేరి అను కవితలో ఆమె ఎవరెస్ట్ మీద కాలు మోపింది, యుద్ధ విమానాలకు గమనం నేర్పింది, ఆధిపత్యపు వలను తెంచుకుంటూ అభివృద్ధి

వృత్తి సోపానాలను కట్టుకుంటూ కదిలే ఆమె గెలుపు నారీభేరిలా మార్మోగాలి అంటూ ప్రతి రంగంలో స్త్రీ సాధిస్తున్న అభివృద్ధిని వేనోళ్ళ పొగుడుతూ కవయిత్రి విశ్వైక దేదీప్యమానంగా తమ కవితాజ్యోతిని వెలిగించారు. అమ్మ, నీవు నీలా ఉండు కవి, మనతో పాటు అమ్మ కూడా పెద్దదవుతుంది. అయినా ఇప్పటికీ కూడా ఆమె కళ్ళతోనే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఇలానే చేయాలా, ఇలాగే కదా చెప్పాలి అంటూ ఒక స్త్రీ వివాహం తర్వాత తన ఆశలు ఆశయాలు తన ఉనికిని మర్చిపోయి కుటుంబమే శ్రేయస్సుగా అహర్నిశలు పాటుపడుతుంది. అలా వద్దు అమ్మ, నువ్వు నీలా ఉండు అంటూ కవయిత్రి అమ్మగా మారాక తనకు స్ఫురించిన ఈ భావనను అక్షరీకరించిన తీరు ఎంతో హృద్యంగా ఉంది. జలపాతం. హరివిల్లు రంగుల్ని మమేకం చేసుకున్న తేజోయామిని, నిరంతర నిర్మలగామిని, పర్వతగిరుల నడుమసాగే వెన్నెల ఝరి, ఉరకలేసే ఉత్తుంగ తరంగలహరి, మూలికా సుగంధాలతో ఐక్యమైన అద్భుత సౌందర్య వాహిని అంటూ తన భావాలను ఎంతో రమణీయంగా వర్ణించారు కవయిత్రి. అపార మేధో సదనాలు, గ్రంథాలయాలు అంటూ పురాతన ప్రాపంచిక జ్ఞానాన్ని, తాళపత్ర గ్రంథాల సారాన్ని, వేద వేదాంగాల వైభవాన్ని, శతాబ్దాల కావ్య భాండాగారాన్ని ప్రోదీకృతం చేసుకున్న అక్షర నిక్షేపాలు, జ్ఞానామృతాన్ని అందజేసే క్షీరసాగరాలు, అనంతాక్షర కర్మాగారాలు అంటూ మస్తకానికి పుస్తకం ఎంత అవసరమో తెలిపిన ఈ కవిత ఎంతో విశేషాత్మకమైనది. నివాళిక అను కవితలో ఘాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నిర్యాణ సమయంలో ఇలా నివాళి అర్పించారు. సురుల సంగీత విభావరిలో స్వర్గశిఖరమునకు ఆహ్వానం వచ్చేనేమో, ఇంద్రలోకమునకేగే బాలచంద్రుడు, కైలాసమున ఆమంత్రణముపై కదిలే వేణుగాన మధుర లాహిరులు చాలక స్వరార్చన కైంకర్యములు కోరేనేమో శ్రీహరి, పాలకడలికి వెడలే పండితారాధ్యుడు, అమరపురికి తరిలే గాన గంధర్వుడు అంటూ రాసిన కవిత ఎంతో అద్భుతంగా ఉంది. వసుదైక పోరాటం. ఈ కవితలో కవయిత్రి గుండెలరచేత పెట్టుకొని ప్రపంచానికి సుస్థి చేసింది, గుండెలరచేత పెట్టుకొని గస్తీ కాస్తుంది, కన్నెర చేసిన ప్రకృతి కరాల నృత్యం చేసింది అంటూ కరోనా మహమ్మారి మన జీవితాలను ఎలా మలుపు తిప్పింది అంటూ రాసిన కవిత అప్పటి పరిస్థితికి అద్దం పట్టింది. లౌక్యం. లౌక్యం ఉంటేనే మనిషికి సౌఖ్యం. చిరునవ్వులతోనే బంధాలు కలుపుకోవాలి, కలుపుకోలుదనం చిలకరించాలి, అవే అనురాగ పరిమళాలు వెదజల్లాలి. భాష రాకున్నా భావం ముఖ్యం. ముఖ కవలికలు మూగ సైగలు చాలు, మూడు సంద్రాలు ఈదవచ్చు అని లౌక్యం కవితలో చెప్పిన తీరు స్ఫూర్తిదాయకం. సీతా కోకచిలుక. ఈ కవితలో సీతమ్మ కోకలందుకున్న వన్నెల ములక హరివిల్లు సరస్సున జలకాలాడితివా, సప్తవర్ణాలను ముద్దాడితివా, విజయ పథాల దారులలో మానవాళికి ఓర్పు సహనాల విలువ తెలియజేసిన అద్భుత కీటకరాజమా, నీ అందంతో మమ్ము కట్టిపడేస్తున్నావు సుమా అంటూ సీతాకోక చిలుకను వర్ణించ తీరు ఎంతో బావుంది. అన్నపూర్ణ వారసుడు. సూర్యుడు అతని కోసం నిరీక్షిస్తున్నాడు, ఆకాశం అతనికి సలాము చేస్తుంది, రంగులేని తమ వానబిడ్డకు అద్భుతంగా హరితవర్ణమత్తాడని, సాటివారి ప్రాణం నిలిపేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులను కాలానికి అరివిచ్చే యోగి అతడు, ధాన్యపు సిరులను లోకానికి దానం చేసే ఋషి అతడు, అన్నపూర్ణాదేవికి అసలైన వారసుడు, మానవ జాతికి ఆరాధ్య దేవుడు అని రైతుపై రాసిన ఈ కవిత ఓ మణికిరీటం లాంటిది. మద్యం. మద్యం ఒక మత్తు, పెట్టుకోకు దానితో పొత్తు, సంసార వృక్షాన్ని నాశనం చేసే విత్తు, ఇకనైనా తెలుసుకోకపోతే తప్పదు విపత్తు అంటూ మద్యం వల్ల జీవితాలు ఎంత అతలాకుతలం అవుతాయో తెలిపిన తీరు ఎంతో ఆలోచింపజేసేలా ఉంది. చిత్తరువు. నిశ్శబ్దంగా గోడకు నిలబడా చూస్తుంది చిత్తరువు, పెంచుకున్న సంబంధాలతో ముస్తాబైన సపరివార చిత్రం అంటూ ఉమ్మడి కుటుంబ గొప్పతనాన్ని తన అక్షరాలతో చిత్రీకరించిన చిత్తరువు కవిత ఓ అందమైన కుడ్య చిత్రంలా అగుపిస్తుంది. సౌకర్యం. సౌకర్యం అంటేనే ఒక మాదక ద్రవ్యం,
అలవాటైతే అపసమయం.

భవ్యం. భవిష్యత్తంతా అయోమయం. లక్ష సాధనకై సాగే పరుగుకు సోమరితనపు సంకెళ్ళేసి విలాసాల ఊబిలో మారుచుని ఉచ్చులో పడవద్దు అంటూ రాసిన ఈ కవిత కంఫర్ట్ జోన్ అంటూ గిరిగీసుకుని ఉండేవారందరికీ ఓ మందలింపు లాంటిది. అక్షరం కావ్యం అంటూ సూక్ష్మకావ్య ప్రక్రియను నూతన ప్రక్రియలో కవయిత్రి ఇలా తెలిపారు. ఆకార మాత్రాన అల్పం నేను, అనంత భావాల శిల్పం తాను, అవ్యక్తమైన ఆనందం నేను, సువ్యక్తమైన అనుబంధం తాను, మానవాళికి దక్కిన అస్త్రం నేను, మహత్తర సంజీవిని దస్త్రం తాను, నేను కావ్యకన్య హృదయధ్వని అక్షరం, తాను అక్షరామృత కలశనిది కావ్యం అంటూ ఓ నూతన ప్రక్రియలో విభిన్న భావాల సిరులను వినూత్నంగా ఆవిష్కరించారు. భాషపై కవయిత్రికి కల పట్టును తెలిపే కవిత ఇది. అబ్బాయి ఇల్లొదిలిపోతున్నాడు అంటూ పరుపులేనిదే పడుకోలేనివాడు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటున్నాడు. ఉద్యోగం కోసం, పై చదువుల కోసం వదిలెళ్ళి తమ వారి కోసం కారుతున్న కన్నీటిని, ఇంటి బెంగను గుండెలోనే దాచుకుని సర్దుకుంటున్నాడు అని రాసిన ఈ కవిత ప్రతి తల్లి హృదయాన్ని తడితడిగా తడుముతుంది. ఈ అంశాన్ని స్పృశించడం కవయిత్రి వైవిధ్యాన్ని చాటి చెబుతుంది. గమ్యం దిశగా, గమ్యం దిశగా అను కవితలో ముగింపు లేక సాగాలిగ మనం, మునుముందుకి చేరాలి మనం. ఉలి దెబ్బ తింటేనే శిల శిల్పమయ్యేది, సాధన చేస్తూ పనులు సలిపితేనే మనిషి విజయ శిఖరాలను అధిరోహిస్తాడు. కడలి ఒడికి చేరేదాకా ఏరు పరుగు ఆపునా, సీతాకోకగా మారేదాకా గొంగలి తపస్సు మానునా అంటూ రాసిన కవిత ఆత్మనూన్యతతో బాధపడే వారికి ఆత్మవిశ్వాసం కలిగించేలా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. కాలచక్రం నిన్నటికి రేపటికి అన్నింటికీ సాక్ష్యంగా నిలుస్తూ, అనినిత్యం గమిస్తూ, మన జీవితాలను మలుపు తిప్పుతూ, వెన్నెల వాన కురిపిస్తూ, మరోమారు విధి విలాసం పేరుతో రాలిన పూలుగా మారుస్తూ, ఎంతటి బాధనైనా కాలం ఒడిలో అన్నీ మరిచి సేద తీరుతాడు మనిషి అంటూ కాలచక్రం కవితలో తన తాత్వికతను ప్రదర్శించారు కవయిత్రి. జవానులు, రైతులు, అమ్మ నాన్న, స్త్రీ స్వేచ్ఛ, సాధికారకత, భజలపాదం, అమ్మంటే ఇలానే, విజయగాథ, సమయం, ఉత్తరం, మాతృభాష అంటూ విభిన్న అంశాలపై తన దృష్టికోణంలో ఎంతో పరిపక్వత ఉంది. తన ఆంతరంగిక భావాల ప్రకంపన, తన స్పందల అక్షరమాలలన్నీ సతత హరిత సుమాలే. కవన పరిమళాలు వెదజల్లేవే. కొన్ని కవితలు సమాజపు చీడను తొలగించే ఫిరంగి గుళ్ళలా, ఎన్నో అనుభవాల, మరెన్నో భావతరంగాల సమ్మేళనము ఈ కవయిత్రి కవితా సంపుటి తొలి సంతకము. తొలి ప్రయత్నమే అయినా ఎంతో ప్రశంసనీయము. ఏమాత్రం క్లిష్టతకు తావు ఇవ్వకుండా భిన్నంగా, సందేశాత్మకంగా, ఎన్నో పార్శ్వాలతో అవసరమైన చోట సునిశితంగా హెచ్చరికలు చేస్తూ, అత్యంత సరళమైన పదాలతో అనంతమైన అర్థాన్ని పొందుపరిచిన విధానం కొనియాడక తప్పదు. ఆమె భావ వ్యక్తీకరణ, భాష, భాష్యము ప్రతి కవితలో అద్భుతంగా అనిపిస్తాయి. కొన్ని తొలి తొలకరిలా మది మదిని తడుపుతూ, కొన్ని సందేశాత్మకంగా, మరికొన్ని ఆలోచింపజేసేలా, మరికొన్ని ఆమె విశాల దృక్పథానికి సంకేతంగా అనిపిస్తాయి. ఈ కవయిత్రి తన పుస్తకంలో ఇలా తెలిపారు. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కాని సమాజం మాత్రం ఉంటుంది. దాని దారితెన్నులు, పరిస్థితులను, ప్రాంతాలను, ప్రధానంగా వ్యక్తులను అనుసరించి మారవచ్చేమో గాని ఉనికి మాత్రం నిశ్చయం. సమాజాన్ని మార్చాలనుకునే వారికి, అంతకుముందు తాను మారాలనుకునే వారికి కొంతైనా ప్రేరణ, స్ఫూర్తి ఇవ్వాలనే ఉద్దేశంతో వెలువరించిన ఈ సంకలనం సంచలనం కాకపోయినా ఏ కొందరిలో అయినా చలనం కలిగించి మార్పు దిశగా ఒక్క అడుగు పడినా నా లక్ష్యం నెరవేరినట్లే అంటూ కవయిత్రి తన పుస్తకం రాయడానికి గల ఉద్దేశం తెలియపరిచారు. ఇది చాలు కదా కవయిత్రి ఉత్తమ వ్యక్తిత్వాన్ని, పోతపోసిన సంస్కారాన్ని, హృదయం నిండా మానవత్వాన్ని, మనసు నిండా స్నేహతత్వాన్ని, సమాజంపై తనకున్న బాధ్యతను తెలపడానికి. ఆకాశం అంతా హృదయపు భావ సంఘర్షణలోంచి కవయిత్రి తనను కదిలించిన సంఘటనలతో, గుండె ఆర్ద్రమై తడిసిన భావోద్వేగాలతో, అక్షర కోసం విడిచే ప్రతి విశ్వాసం కవనమై నిలిచిన కవిత్వం ఇది. ఇలాంటి కవిత్వం మనస్సులను తడుతుంది, మనలను ఆలోచింపజేస్తుంది, హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఈ కవయిత్రికి ఎంతో
ఉజ్వల భవిష్యత్తు ఉందని ఇందులో

0: ని ప్రతి కవిత సాక్ష్యమిస్తుంది. తన ఆంతరంగిక అంతర్మదనాల ప్రతిస్పందనల అక్షరమాలలు విశ్వేక కవిత్వం. ఆమె కవిత్వాన్ని ఆస్వాదించండి. ఈ కవయిత్రి చేసిన తొలి సంతకానికి కవితా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం.
1: ఇంతవరకు శ్రీమతి మాధవి శ్రీనివాస్ నందిమల్ల గారి తొలి సంతకం పుస్తక సమీక్ష విన్నారు. రచన విశ్వైక. ఇప్పుడు సినిగీతాలు విందాం. మర్యాదరామన్న చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో గీతమాధురితో కలిసి ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం

0: ಶ್ರೋತೃಗಳೇ, ಮಣ್ಣಲ್ಲಿ ಆಡುವ ಮಕ್ಕಳೇ ನಾಳೆಯ ಮಾಣಿಕ್ಯಗಳು ಎಂಬ ಮಾತಿನಂತೆ ಆಟವೇ ಮಕ್ಕಳಿಗೆ ಪಾಠ, ನಗುವೇ ಅವರ ಭಾಷೆ. ಇದುವರೆಗೆ ಇಂದಿನ ಮಕ್ಕಳಿಗೆ ಆಟದ ಮಹತ್ವ ಈ ವಿಷಯದ ಕುರಿತು ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಸಾರಗೊಂಡಿತು. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಿಕೊಟ್ಟವರು ಪರಿಮಳ ದೇಶಪಾಂಡೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕಸ್ತೂರಿ ಬಾನುಲಿ ಕೇಂದ್ರದ ಕೊಡುಗೆ. ಇಲ್ಲಿಗೆ ಇಂದಿನ ನಮ್ಮ ಕಸ್ತೂರಿಯ ಗುರುವಾರದ ಮಧ್ಯಾಹ್ನದ ಸಂಚಿಕೆ ಮುಗಿಯುತ್ತದೆ. ಮತ್ತೆ ನಮ್ಮ ನಿಮ್ಮ ಭೇಟಿ ಬರಲಿರುವ ಮಂಗಳವಾರದಂದು ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಇದೇ ಮೀಟರ್ಗಳ ಮೇಲೆ ಮತ್ತೊಂದು ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮದೊಂದಿಗೆ ನಿಮ್ಮೊಂದಿಗೆ ಇರುತ್ತೇವೆ. ಅಲ್ಲಿಯವರೆಗೆ ನಿಮ್ಮ ರತ್ನ ಅರ್ಚಕಗಳಿಗೆ ಅಪ್ಪಣೆ ನೀಡಿ ವಂದನೆಗಳು.
1: ಈನಾಟಿ ಕಸ್ತೂರಿ ಕನ್ನಡ ಕಾರ್ಯಕ್ರಮಂ ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ ನುಡಿ ವೆಲ್ವಡಿಂದಿ. ఆకాశవాణి ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి కార్యక్రమంలో రైతు ఆదాయం రెట్టింపు చేయుటకు ఆయిల్ ఫామ్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి హిమబిందు గారు పాల్గొని రైతు సోదరులు అడిగే సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు, సూచనలు, సలహాలు అందజేస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 232408852, మరొక ఫోన్ నంబర్ 232408853 ఈ నంబర్లకు ఫోన్ చేసి తగిన సమాధానాలు, సూచనలు, సలహాలు అందుకోండి. గమనిక విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఆకాశవాణి.
4: సుప్రభాత వేళ భక్తిభావం.
5: కర్షక జనావళికి తారక మంత్రం.
4: మహిళా లోకానికి ప్రియనేస్తం.
5: యువజనులకై ఉత్తుంగ తరంగం.
4: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
6: కొంతకాలం
5: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
4: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
7: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
5: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
7: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
4: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం. వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
5: ప్రతి ఇంట ఆప్యాయంగా పలకరిస్తున్న
4: ఆకాశవాణి
5: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి, మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సమావేశానికి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఇతర సభ్యులు హాజరయ్యారు. దేశంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం, ప్రగతిపై శ్రద్ద వహించేలా కార్యాచరణపై చర్చిస్తున్నారు. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి హైదరాబాద్ నోవోటెల్లో ఈరోజు ప్రత్యేక రోడ్షో జరుగుతోంది. దేశ ఇంధన భద్రత, సుస్థిర పారిశ్రామిక అభివృద్దే లక్ష్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే పాల్గొంటున్నారు. సిద్దిపేట జిల్లా మాత్పల్లిలో నిర్వహిస్తున్న బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో రామచంద్రరావు పాల్గొని మాట్లాడారు. గతంలో ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు బీజేపీ మద్దతిచ్చిందని, ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై ఏఐసీసీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. రేపు ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపడుతుంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. దాదాపు 3.80 లక్షల మంది వరకు పరీక్షలు రాశారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను ఇంటర్ బోర్డ్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. ఈ పరీక్షల్లో మొత్తం

68.84% ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్దాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్దరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19 వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంటుల్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంటుగా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

శ్రోతలకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో రైతు ఆదాయం రెట్టింపు చేయుటకు ఆయిల్ ఫామ్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి టి హిమబిందు గారు రైతు సోదరుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. శ్రోతలు, రైతు సోదరులు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 232408052, మరొక నంబర్ 232408053. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 45 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని అన్నారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ భవనాలను హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేనపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పేరు తెలంగాణ సెంటిమెంటుతో ముడిపడి ఉందని, అందువల్ల ఆ పేరు కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన సినిమాలు తమిళ సినీ రంగాన్ని కొత్త దిశగా నడిపించాయని, గ్రామీణ జీవితాన్ని తెరపై సహజంగా చూపించిన తీరు ప్రత్యేకమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్యూచర్ సిటీని 100కు 100% బీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల 70 కోట్ల రూపాయల ఫార్మా పెట్టుబడులు పోయాయన్నారు. ఫార్మా సిటీ రద్దు చేసి భూములు వెనక్కిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. భూములు ఫార్మాకు కాకుండా మార్పులు చేస్తే చట్టం అంగీకరించదని తెలిపారు. గతంలో నిషేధానికి గురైన క్యూనెట్ సంస్థ సరికొత్త ఇగ్నైట్ పేరిట అవతారమెత్తిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆ సంస్థ చేయాలనుకున్న 5,000 కోట్ల భారీ మోసం కుట్రను భగ్నం చేసినట్టు వెల్లడించారు. దేశంలో లక్షల్లో బాధితులున్నారని, ఇటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్ ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. మధ్యలో వర్షం కారణంగా ఆటను 1 ఓవర్ కుదించడం జరిగింది. టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన టీమిండియా ప్రభ సిమ్రన్ సింగ్ 84, రుతురాజ్ గైక్వాడ్ 66, తిలక్ వర్మ 66 పరుగులు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర కథ మూడో భాగం మొదటి భాగం వినిపిస్తారు. శ్రీ జోగు శంకరయ్య బృందం యక్షగానం ఇది.

0: దీవరా మహాప్రభు, నా యొక్క వృత్తాంతమంత చెప్పమంటున్నావా?
1: అవును.
0: అయినా మాది గ్రామము సీతారాంపురం, మండలము గుండాల, జిల్లా యాదాద్రి భువనగిరి. వారిచే ప్రదర్శింపబడిన నాటకమనగా సత్య హరిశ్చంద్ర మొదటి భాగం వింటున్నారు.
1: సరే.
0: శ్రీ

0: పోయి చెని నా యొక్క వృత్తాంతము చెప్పేది వినుము.
1: అమ్మా ఇంకా చెప్పుము.
0: అమ్మా మా యొక్క పట్టణము అనగా అయోధ్యగిరి పట్టణము. నా యొక్క భర్తారుడి పేరు హరిశ్చంద్ర మహారాజు, నా యొక్క కుమారుడైన లోయదాసుడు అంటారు. నేనిప్పుడు మా యొక్క భర్తారుడైన హరిశ్చంద్రుడు రాజ కచేరి మీద రాజ్యం ఏలుతున్నాడట, నేను పోయి వచ్చేదగాక.
1: అలాగే పోదాం రమ్ము. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి.

0: అది మంచి మరియా.
1: అయ్యా చెప్పండి.
0: నా యొక్క నామధేయమనగా ఇంటివా, నా యొక్క నామధేయమనగా సత్తి హరిశ్చంద్రుడు అంటారు. మా యొక్క పట్టణము అయోధ్యాపురి పట్టణము అయినా నేను ఈ సభ మందిరకు వారుదెంచు మా యొక్క దేవి అనగా చంద్రమాదేవి, మా యొక్క కుమారుడు లోయి దాసుడు అయినా ఈ సభ మందిరము కోసం మంత్రితో ఇప్పుడు సభ చేయటం వలన.

0: కుమారియా
1: అయ్యా,
0: మనము సభ చేసి ఇక్కడ కూర్చొని ఉంటిమి, నా యొక్క భార్య చంద్రామతి దేవిని తీసుకొని రమ్ము.
1: అలాగే మహారాజా
2: ద్రివరా మన ఊరి

0: మీ దయ వల్ల ప్రజలంతా క్షేమంగానే ఉన్నారు. ఏ లోటు లేకుండా మనకు రకము కడుతున్నారు మహారాజా. ఈ కథ ఇట్లా ఉండగా హరిశ్చంద్ర మహారాజా ఈ కుశపందవులు రాజపరిపాలక చేరి మీద ధర్మ తపోదరము కట్టుకొని హరిశ్చంద్ర మహారాజు గొప్ప వాడని పలికినాడు రాజ్యసభలో. ఆడు ఇంత గొప్పవాడో, నాకున్న గొప్పవాడా? వాడి పరీక్షించుడకై ఇప్పుడే నేను పోయేదగాక.
1: మునీంద్ర చల్లగా వర్తిన మునీంద్ర వందనములు ఆచరించే వారం.
0: ఓహో హరిశ్చంద్ర, నీ గుణానికి మెచ్చి తిని నీ దగ్గర నేను ఒక కోరిక అడిగేందుకు వచ్చినాను.
1: ఓహో మునీంద్రులారా, మీరు అడుగుట నాకొక లెక్కన, అయినా మీరు వచ్చుట నాకు చాలా సంతోషంగా ఉన్నది కదా. మీరు

0: చంద్ర
1: మునీంద్ర,
0: నీ మీద ప్రేమ కలిగి నేను ఒక్క కార్యము పడి నీ దగ్గరికి వచ్చినాను. నువ్వు కాదనవు కదా?
1: అలాగే కాదను కదా మునీంద్ర. మీరు

0: ఏమి కావాలని అడిగితివా?
1: అవునుగా మునీంద్ర,
0: నేను అడిగినదైతే నెరవేర్చావు కదా.
1: అలాగే ఇచ్చేదాను.
0: నేను అడిగేదాను
1: మునీంద్ర, ఏమీగా

0: ద్రవ్యవాంఛితో అనగా నే గొప్ప సంతోషముతో వచ్చి నిన్ను ధనం అడుగుతానికి వచ్చినాను కాబట్టి ఇస్తానంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అనగా నేను అడిగేదని వినుము.
1: అలాగే వింటాను మునివర్య.
0: మహారాజా, నేను అడిగే ధనం అనగా ఒక అంబారి, అంబారి అనగా ఏనుగు, ఏనుగుపై మనిషి నిలబడి గవ్వ తీసుకొని జిమ్మితే ఎన్ని వదనాలు పోవును, అన్ని వదనాలు బంగారం ఇయ్యగలవా?

ఇంతవరకు సత్య హరిశ్చంద్ర కథ యక్షగానం మొదటి భాగం వినిపించారు శ్రీ జోగు శంకరయ్య బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: డబ్బు గురించి

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30. ఇప్పుడు చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ సుచిత్ర ఆలపించిన రామ జోగశాస్త్రి గీతం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. వినయ విధేయ రామ ఈ చిత్రం కోసం జాస్ప్రీస్ జాజ్ ఎంఏ మానసి ఆలపించిన శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ఆదాయం రెట్టింపు చేయుటకు ఆయిల్ పామ్ సాగు, ఈ అంశం గురించి ఉద్యాన శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయం ఉంటుంది. ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గురించి పద్మావతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:03 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో కరెంట్ అఫైర్స్ ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రాత్రి 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:10 12 ఎన్డీఏ ప్రభుత్వ పాలనా విశేషాల ధారావాహిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు.

రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సానుభూతి ఈ అంశం గురించి డాక్టర్ కె వెంకటరెడ్డి గారు లఘు ప్రసంగం ఉంటుంది. భక్తిరంజని 6:15 ఇందులో లలిత పంచరత్నం దేవీ కీర్తనలు ప్రసారమవుతాయి. పొలం పనులు 6:35 ఇందులో పంటలపై ఎలుకల సమస్యలు నివారణ ఈ అంశం గురించి, ఆ తర్వాత కొర్రపంట సాగులో సమగ్ర నిర్వహణ పద్ధతుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక రేపు ఉదయం 7:00 ప్రసారమవుతుంది. అందించేవారు శ్రీ పి హరికృష్ణ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన కూచిపూడి నృత్యకారిణి, చిన్న వయసులో నాట్య గురువుగా గుర్తింపు పొందిన శ్రీమతి పెండ్యాల వసంత సంధ్యగారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్, న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్రావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి పశుపతి గారి గాత్రం ప్రసారమవుతుంది 8:30. రేపు ఉదయం 11:03 అష్పాకుల్లా ఖాన్ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీ నక్కా సుధాకర్రావు. యువవాణి తెలుగు కార్యక్రమం 12:10 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40 ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మారుతున్న జీవన శైలి, మానసిక ప్రశాంతత డాక్టర్ అనంతలక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 హిందీ కార్యక్రమంలో బాల్ మజ్దూరి కరణ్ ఔర్ నివారణ్ ఈ అంశం గురించి లతా జైన్ గారితో సురభి జైన్ గారి సంభాషణ ఉంటుంది. సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం. యక్షగానం ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:00.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన 2 రోజుల దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ 2 సీట్ల స్థాయి నుండి నేడు వరుసగా 3వసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీ ఎదగడానికి కార్యకర్తల త్యాగాలే కారణమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధ్యతలు నిర్వర్తించకుండా తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు ప్రజల సమస్యలపై మరింత బలంగా పోరాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకురావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేషన్ ఫస్ట్ అని నమ్ముతుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్లకు మాత్రం అధికారం అవినీతే ప్రధానమని రామచంద్రరావు ఆరోపించారు. రసాయనాల వాడకం వల్లే రోగాలు పెరుగుతున్నాయని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రకృతి వ్యవసాయంపై జరిగిన రైతు సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడుతూ, ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, సేంద్రియ సాగు చేసే రైతులు భవిష్యత్తులో మంచి లాభాలు గడిస్తారని పేర్కొన్నారు. రాబోయే 2 ఏళ్లలో కరీంనగర్ జిల్లాలో 25,000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి ఆ పంటలకు మద్దతు ధర లభించేలా చూస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ది పనులను కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి పరిశీలించిన మంత్రి భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న వీబీజీరామ్జీ పథకాన్ని తెలంగాణలో సజావుగా అమలు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించారు. ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125కు పెంచుతూ తెచ్చిన ఈ పథకానికి గాను తెలంగాణకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో కొత్తగా రోజ్గార్ కార్డులు, వారం రోజుల్లో వేతనం, ఆలస్యమైతే వడ్డీ, నిరుద్యోగ భృతి, ముఖ ఆధారిత హాజరు, వ్యవసాయ పనుల సమయంలో 60 రోజుల విరామం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 60-40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఖర్చు చేసే ఈ పథకానికి తన వంతు వాటా నిధులు కేటాయించి సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. మంచిర్యాల జిల్లా మందమరిలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, సురేష్ షెట్కర్లు పాల్గొన్నారు.

0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరిట కాంగ్రెస్ మద్దతుదారుల ఓటర్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ చేయాలని పిలుపునిచ్చారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట భారీగా అప్పులు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన బాధితురాలిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ, నిందితుడు రెండవ అంతస్తు నుండి బాలికను తోసివేయడంతో తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. బాలిక కాళ్లు చేతులకే కాకుండా వెన్నెముకకు సైతం గాయాలయ్యాయని, కోలుకోవడానికి 2 నెలల సమయం పడుతుందని తెలిపారు. ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించి వైద్యం అందిస్తుందని, అలాగే బాధితురాలి కుటుంబానికి కూడా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే ఖరీఫ్ సీజన్ రైతులు మంచి ఆదాయం గడించేలా ములుగు జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కిసాన్ మేళా సాంకేతిక సదస్సును గోవిందరావుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్, సహదేవ్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: పండించిన పంటకు దిగుబడి అనేది కూడా చాలా అవసరము. కాబట్టి పంటను అత్యధికంగా పండించుకోవాలంటే పంట మార్పిడి జరగాలి. ఎప్పుడు ఎరువుల మీదనే డిపెండ్ కాకుండా సైంటిస్టుల తోటి సంపూర్ణంగా అవగాహన కల్పించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 4 జిల్లా కేంద్రాలకు 4-లేన్ రహదారులతో అనుసంధానం కలిగిన హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మంత్రి ఈరోజు హుస్నాబాద్ బస్ స్టేషన్ ను పరిశీలించారు. బస్ స్టేషన్లో వర్షాకాలంలో ఏర్పడుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కళాశాలలు, పర్యాటక రంగం, మెడికల్ కళాశాలలు, పారిశ్రామిక కారిడార్ అభివృద్దితో హుస్నాబాద్ ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు, లిగ్నైట్, గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దేశ ఇంధన భద్రతను పెంపొందించడం, దిగుమతులను తగ్గించడం, పర్యావరణ హిత సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సదస్సుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే హాజరయ్యారు. బొగ్గును సింథసిస్ గ్యాస్గా మార్చే అత్యాధునిక గ్యాసిఫికేషన్ టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝాతో పాటు సింగరేణి ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్టంలో పగడ్బందీగా అమలు చేసేలా రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కోమరయ్య గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. ఈరోజు లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కొమరయ్య ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పీఎం సురక్ష బీమా, జల్ జీవన్ మిషన్, ఫసల్ బీమా, సాయిల్ హెల్త్ కార్డు వంటి దాదాపు 22 కేంద్ర పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో సరిగా అమలు చేయడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులకు మేలు చేసే ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతున్నారని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న నల్గొండ జిల్లా కనగల్లో 14,500 కోట్ల రూపాయల వ్యయంతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో పర్యటన, బహిరంగ సభకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని, వీలైతే ధర్వేశీపురం ఎల్లమ్మ గుడి ఆధునీకరణ పనులకు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

0: నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: శ్రూయంతాం ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. ఓమాన్ దేశస్య ట్యాంకర్ ఆక్రమణస్య విషయే భారతేన ప్రబలం విరోధం ప్రకటితం. MT జలవీర నౌకాయాః సర్వే కర్మచారిణః సురక్షితాః ఇతి సూచనాస్తి. నీతి ఆయోగస్య సభాయాం ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా వికసిత భారతస్య కృతే కౌశలస్య వృత్త్యవసరస్య చ మహత్వం ప్రతిపాదితం. ఆంధ్రప్రదేశస్య మద్య పరివహన భ్రష్టాచార ప్రకరణస్య హైదరాబాదే ED ఇత్యనేన సహసా అన్వేషణం కృతం. భారతేన మాల్దీవ్స్ దేశం ప్రతి ఖసరా రోగస్య సూచ్యౌషధీనాం చికిత్సా సహాయం ప్రేషితం. అపి చ అద్య రాత్రౌ బృహత్తమః ఫీఫా విశ్వ చషక క్రీడా ఆరభ్యతే యత్ర మెక్సికో దళం దక్షిణాఫ్రికా దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ఓమాన్ దేశస్య తటే ఏకస్యాః నౌకాయాః ఉపరి సద్యః ఏవ కృతస్య ఆక్రమణస్య భారతేన నిందితం, యస్మిన్ త్రయః భారతీయ నాగరికాః మృతాః. నవదిల్ల్యాం అంతర్మంత్రిమండలీయ వార్తాహార సమ్మేళనం అభిసంబోధయన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జాయసవాలః అవదత్ యత్ సర్వకారేణ అమెరికాదేశస్య చార్జ్ డీ అఫేయర్స్ ఇత్యేతాన్ ఆహూయ ప్రబలం విరోధం ప్రకటితమస్తీతి. సహ అస్మిన్ ప్రదేశే నౌకాయానస్య ఉపరి నిరంతరం ఆక్రమణాని అతీవ చింతాస్పదం వర్ణితాని తథా చ శాంతిం స్థిరతాం చ పునః స్థాపయితుం సంవాదస్య కూటనీతేః చ ఆహ్వానమపి అకరోత్.
2: We attach high importance to the welfare and well-being.
3: हम अपनी नाविकों के कल्याण और सुरक्षा को बहुत महत्व देते हैं. हमने कल ओमान तट पर हुए जहाज पर हमले की कड़ी निंदा की, जिसमें दुर्भाग्यवश हमने 3 भारतीय नागरिकों को खो दिया. हमने इस घटना के विरोध में भारत अमरीकी मिशन उप प्रमुख को तलब किया था. क्षेत्र में जहाजों पर लगातार हो रहे हमले बेहद चिंताजनक हैं. ये हमले तुरंत बंद होने चाहिए. हम संवाद और कूटनीति का भी आह्वान करते हैं ताकि क्षेत्र में जल्द से जल्द शांति और स्थिरता बहाल हो सके.
1: గల్ఫ్ క్షేత్రస్య అపర సచివ అసీమ్ ఆర్ మహజన అవదత్ యత్ సర్వకార పశ్చిమ ఏషియా క్షేత్రస్య స్థితిం నికటతయా నిరీక్షమాణ అస్తి. భారతీయ అభియానేన చ అహోరాత్రం సహాయతా సేవా అపి ఆరబ్ధవంతః. సహ అవదత్ యత్ అస్మిన్ మాసే 8 ఓమాన్ దేశస్య సమీపే లక్షితాః MT మారివెక్స్ నౌకాయాః సర్వే 24 భారతీయాః కర్మచారిణః సురక్షితతయా రక్షితాః సంతి. తే శీఘ్రమేవ స్వదేశం ప్రత్యాగమిష్యంతి ఇత్యపేక్షయా అస్తి. పత్తర నౌవహన జలమార్గ మంత్రాలయస్య అపర సచివః ముకేశ మంగళః అవదత్ యత్ మృతకానాం నావికానాం పరివారాన్ సీమేన్ వెల్ఫేయర్ ఫండ్ సొసైటీ ఇత్యస్య మాధ్యమేన ప్రత్యేకస్మై 10 లక్ష రూప్యకాణాం అనుగ్రహ రాశిః ప్రదీయతే. సహ అగ్రే సూచితవాన్ యత్ అద్య ఓమాన్ దేశస్య శీనాసపత్తనస్య సమీపే సముద్రీయ సురక్షా ఘటనాయాం సంలగ్నాః గినీ బిసౌ ఇత్యస్య ధ్వజేన యుక్తః MT జలవీర ఇత్యస్మిన్ స్థితాః సర్వేపి 20 భారతీయ కర్మచారిణః సురక్షితాః సంతి. నిర్వాసన ప్రయాసాః చ ప్రచలంతి. అత్రాంతరే దేశే ఉర్వరకస్య ఇంధనస్య చ ఆపూర్తిః స్థిరాస్తి ఇతి ప్రశాసనేన ఆశ్వాసితం. ఉర్వరక విభాగస్య అపర సచివ అపర్ణా ఎస్ శర్మ ఇత్యేష అవోచత్ యత్ పర్యాప్తాని భండారాణి ఉపలభ్యంతే. అనేక దేశైః ఆయాతః చ సునిశ్చితః అస్తి. పెట్రోలియం ప్రాకృతిక్ ఇంధన మంత్రాలయస్య సంయుక్త సచివ సుజాత శర్మ ఇత్యేష అకథయత్ యత్ ఆంతరిక శోధనాగారాణై ఉచ్చ క్షమతయా కార్యం కుర్వంతి. అశోధిత తైలస్య పెట్రోల్ ఇత్యస్య డీజల్ ఇత్యస్య LPG ఇత్యస్య చ ప్రాకృతిక్ ఇంధనస్య ఆపూర్తిః అప్రభావితాస్తి ఇతి సా అవోచత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవదత్ యత్ సాంప్రతం విశ్వం అనిశ్చితతాయాః అస్థిరతయా చ అనుకాలం అనుభవతి, పరం భారతదేశ ఆత్మవిశ్వాసేన దృఢ సంకల్పేన చ అగ్రేసరతి. నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే నీతి ఆయోగస్య దశమ శాసక పరిషదః అధ్యక్షతాం కుర్వన్ సః అకథయత్.

0: యథా యథా భారతం వికసిత భారతస్య లక్ష్యస్య సమీపం గచ్చతి తథా తథా కేంద్ర రాజ్య సర్వకారయోః ఉత్తరదాయిత్వం వర్ధయంతి. తేన భణితం యత్ రాజ్యేషు పారస్పరిక సహయోగః సంవాదః విచారాణాం ఆదాన ప్రదానం ఆవశ్యకం భవేత్. విషయేస్మిన్ నిత్యాయోగః మహత్వపూర్ణాం భూమికాం నిర్వాహయతి. నీతి ఆయోగస్య సహయోగేన సర్వేషాం రాజ్యాణాం కేంద్రశాసిత ప్రదేశానాం చ మధ్యే విచార వినిమయః సమ్యక్ భవేత్. వికసిత భారతస్య లక్ష్యం ప్రతి బలమపి వర్ధిష్యతి. సభాయామస్యాం దేశే కౌశల్ వికాసస్య సంవర్ధనం వృత్త్యవసరాణి అపి వర్ధయిష్యంతి. వర్షస్య అస్య విషయో విద్యతే సప్తచత్వారింశదుత్తరద్విసహస్రతం వర్షపర్యంతం వికసిత భారతాయ సమావేశీ మానవ వికాసః. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ప్రవర్తన నిదేశాలయేన ఆంధ్రప్రదేశ రాజ్య మద్య పదార్థ నిగమ లిమిటెడ్ ఇత్యస్య కథితే పరివహన ప్రవంచనాకాండే హైదరాబాదే పంచస్థలేషు సహసా అన్వేషణం కృతం. ప్రవర్తన నిదేశాలయస్య అధికారిణః కథయంతి యత్ ఆరోపిజనాః శాసకీయ కోశాత్ పంచనవత్యధిక కోటి రూప్యకాణాం విత్తహరణం కృతవంతః తథా చ స్వ సహయోగినాం కృతే అవైధ లాభాః అర్జితాః. భారతేన ప్రతిరక్షణ వ్యాప్తిం సుదృఢం కర్తుం సార్వజనిక స్వాస్థ్యస్య రక్షణార్థం చ ప్రయత్నాన్ సమర్థయితుం మాల్దీవ దేశం ప్రతి 20,000 యావత్ ఖసరా సూచ్యౌషధీనాం ప్రాయః 3 టన్ చికిత్సా సామగ్రీం చ ప్రేషితం. విదేశ మంత్రాలయః అవదత్ యత్ ఏతత్ సహయోగం ద్వీపరాష్ట్రే వర్ధమానానాం ఖసరా ప్రకరణానాం నివారణే సహాయం కరిష్యతి తథా చ మాల్దీవ్స్ సర్వకారస్య ప్రతిక్రియా ఉపాయాన్ సుదృఢం కరిష్యతి ఇతి. తస్య నేబర్హుడ్ ఫస్ట్ విజన్ మహాసాగర్ ఇత్యేతయోః అంతర్గతం భారతం మాల్దీవ్స్ దేశేన సహ సంయుక్త ప్రాథమికతాసు నికటతయా కార్యం కర్తుం ప్రతిబద్ధం అస్తి. సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అద్య రాజస్థానే జైసల్మేర జనపదే రామగఢి 20 కిలోవాట్ క్షమతాయుతస్య FM ప్రేషకస్య ఆభాసీయ ఉద్ఘాటనం అకరోత్. జైపురస్థే ఆకాశవాణీ పరిసరే సమాయోజితే ఏకస్మిన్ కార్యక్రమే ఉద్ఘాటన కార్యమిదం సంపన్నం. అనేన సహ రాజ్యే FM ప్రేషకాణాం సంఖ్య వివర్ధ్య 49 జాతా. నూతనః ప్రేషకః సీమావర్తి క్షేత్రేషు 80 కిలోమీటర్ పరిమితే క్షేత్ర రేడియో ప్రసారణస్య ఆవరణం ప్రదాస్యతి. ఏతేన జనాః వివిధాః సూచనాః శైక్షిక సామగ్రిః ప్రాప్తుం శక్నువంతి. సభాం సంబోధయన్ శ్రీ వైష్ణవః అవదత్ యత్ దేశస్య సీమాక్షేత్రేషు కశ్మీరతః కచ్ఛ పర్యంతం ఆకాశవాణీ దూరదర్శనయోః ప్రసారణసేవాయాః విశిష్టాః లాభాః ప్రాప్స్యంతే.
1: मैं निवेदन करूंगा आकाशवाणी के सभी साथियों से और विशेषकर डीजी साहब से राजीव जी से और हमारे प्रसार भारती के चेयरमैन श्री प्रसून जोशी जी से कि अब हम एक नए तरीके से सोचे आकाशवाणी के बारे में. हम आज के समय के हिसाब से आकाशवाणी को डिजिटल फर्स्ट और हाइपर लोकल इन दो सूत्रों में बांधे. जो भी डिजिटल प्लेटफॉर्म हमारे पास आज अवेलेबल है, अपना खुद का वेव्स OTT है, उस प्लेटफॉर्म को यूज करें. लोकल आर्ट, लोकल संस्कृति, लोकल खान पान को लाने का एक बहुत बड़ा प्लेटफॉर्म बनाए. अगले 1000 दिनों में एक मास्टर प्लान बना के आकाशवाणी और दूरदर्शन का पूरा ट्रांसफॉर्मेशन करें. आपको पूरा फ्रीडम है, जो आप कहोगे वो पॉलिसी बनेगी. पॉलिसी बनाने वाले आप, इम्प्लीमेंट करने वाले आप.
0: ప్రశాసనేన ఎథనాల్ మిశ్రిత పెట్రోల్ ఉత్పాద శుల్కం అపసారితం. విత్త మంత్రాలయేన ఏకయా అధిసూచనయా ప్రకాశితం యత్ ద్వావింశతితః 30% ఎథనాల్ మిశ్రిత పెట్రోల్ ఉత్పాదం కేంద్రీయ ఉత్పాద శుల్క శ్రేణ్యాత్ పూర్ణతయా విముక్తం. మంత్రాలయేన ఉక్తం యత్ అస్య శైథిల్యస్య ఉద్దేశ్యం భారతీయ ఎథనాల్ మిశ్రణ కార్యక్రమం సుదృఢీకరణమస్తి. 26,000 వర్షస్య ఫీఫా విశ్వ చషక క్రీడాయాః ఆరంభః అద్య రాత్రౌ మెక్సికో నగరస్య ఐతిహాసికే ఎస్టాడియో

0: एड्जेटेका क्रीडागृहे आरभ्यते इति वार्ताः।
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు లైబ్రరీ సైన్స్ నుండి జూయీ దశాంక వర్గీకరణ పథకంలో ఇటీవలి వచ్చిన మార్పులు అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ జి సరోజా వివరిస్తారు.
4: డెవి దశాంశ వర్గీకరణ పథకంలో ఇటీవల వచ్చిన మార్పులు. గ్రంథాలయ సమాచార కేంద్రాల్లో పుస్తకాలు, ఇతర పఠనా సామగ్రిని ఒక క్రమబద్ధమైన పద్ధతిలో అమర్చడం ఎంతో అవసరం. చదువర్ల అవసరానికి, ఉపయోగానికి అనుకూలంగా ప్రత్యేక విషయానికి సంబంధించిన గ్రంథాలను, ఒక విషయానికి దగ్గర సంబంధం కలిగిన ఇతర విషయ గ్రంథాలను గ్రంథాలయ వర్గీకరణ పథకాల సహాయంతో జన్యుజనక సమాహార క్రమంలో అమరుస్తారు. దీనివలన చదువరి తమకు కావలసిన గ్రంథాలను సులభంగా గుర్తించవచ్చు. అలాగే పుస్తకాలను తిరిగి వాటి స్థానాల్లో అమర్చడానికి కూడా వీలవుతుంది. వర్గీకరణ పథకాలు కనుగొనక మునుపు పుస్తకాలను వాటి రంగు, పరిమాణం, ప్రచురణ సంవత్సరం ఆధారంగా అమర్చేవారు. ఈ విధమైన అమరిక చిన్న గ్రంథాలయాలకు సరిపోయినా చదువర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే అనుకూలమైన పద్ధతులు కావు. రోజురోజుకు పెరుగుతున్న గ్రంథాల సంఖ్య, గ్రంథాల స్వభావం, చదువర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పుస్తకాల అమరికకు అనేక వర్గీకరణ పథకాలు ఆవిష్కరింపబడ్డాయి. వీటిలో డెవి దశాంశ వర్గీకరణ పేరెన్నిక కలిగిన వర్గీకరణ పథకం. డెవి దశాంశ వర్గీకరణ చరిత్ర, పరిణామక్రమం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. డెవి దశాంశ వర్గీకరణగా పేరొందిన ఈ పథకాన్ని మెల్విల్ డెవి రూపొందించాడు. మెల్విల్ డెవి అమెరికాలోని అమెర్హెస్ట్ కళాశాలలో గ్రంథపాలకుడుగా పనిచేసేటప్పుడు ఆ కళాశాల గ్రంథాల అమెరికాలో అనేక లోపాలను గమనించాడు. వర్గీకరించే సామర్థ్యం కలిగిన వారు తక్కువగా ఉండటం, వర్గీకరించే కార్యక్రమం మరలా మరలా చేయడంలో కాలము, ధనము వృధా కావడం మొదలైన సమస్యలు ఉండేవి. ఈ సమస్యలను అధిగమించడానికి ఆయన అనేక గ్రంథాలయాలను అధ్యయనం చేసి అమెరికాలోని పెక్కు గ్రంథాలయాలను సందర్శించి 1876లో లైబ్రరీ జర్నల్ అనే పత్రికలో A Classification and Subject Index for Cataloging and Arranging Books and Pamphlets of a Library అనే శీర్షికతో ఒక రచనను ప్రచురించాడు. ఈ రచనకు ఆయన కాపీరైట్ను కూడా పొందాడు. డిడిసి మొదటి కూర్పు 44 పేజీలు కలిగి 2000 అనుక్రమణిక పద్ధులు కలిగి 200 ప్రతులలో ముద్రింపబడింది. రెండవ కూర్పు 1885 సంవత్సరంలో డెసిమల్ క్లాసిఫికేషన్ అండ్ రిలేటివ్ ఇండెక్స్ అనే శీర్షికతో ప్రచురింపబడింది. రెండవ కూర్పు 314 పేజీలు, 10,000 అనుక్రమణిక పద్ధులు కలిగి 500 ప్రతులతో ముద్రించబడింది. మొదటి కూర్పు కంటే రెండవ కూర్పు 11 రెట్లు పెద్దది. తదుపరి 57 సంవత్సరములలో 3 నుండి 14 కూర్పులు వివిధ విరామాలతో ప్రచురింపబడ్డాయి. 1888లో 3వ కూర్పు, 1891లో 4వ కూర్పు, 1894లో 5వ కూర్పు ప్రచురితమైనాయి. 1899 నుండి 1922 సంవత్సరాల మధ్యలో 6 నుండి 11 కూర్పులు వెలువడ్డాయి. 12వ కూర్పు 12,000 పేజీలు కలిగి ఉంది. 13వ కూర్పు వరకు డ్యూయి పర్యవేక్షించి సంస్కరించాడు. 14వ కూర్పు 1046 పేజీల జాబితాలు, 737 పేజీల అనుక్రమణిక, 17 పేజీల సహాయ పట్టికలు కలిగి ఉంది. 15వ కూర్పు ప్రామాణిక కూర్పుగా పిలువబడింది. మిల్టన్ ఫెర్గ్యూసన్ సంపాదకత్వంలో వెలువడిన 15వ కూర్పు చాలా కుదించబడి 700 పేజీలు మాత్రమే కలిగి ఉంది. 15వ కూర్పు ఉపయోగించారు.

ఇచ్చిన వారు దీనిని బాగా స్వీకరించలేకపోయారు. దాని తరువాత 1958లో 16వ కూర్పును ప్రచురించారు. 17వ కూర్పు బెంజమిన్ కస్టర్ సంపాదకత్వంలో 1964 సంవత్సరంలో 2 సంపుటాలుగా వెలువడింది. మొదటి సంపుటం ప్రామాణిక ఉపవిభాగాలు అంటే స్టాండర్డ్ సబ్ డివిజన్స్, రెండవ సంపుటి ప్రదేశాల పట్టిక అని పేరు పెట్టారు. 1971 సంవత్సరంలో వెలువడిన 18వ కూర్పు 3 సంపుటాలుగా ప్రచురింపబడింది. మొదటి సంపుటిలో పరిచయం, సహాయ పట్టికలు, రెండవ సంపుటిలో జాబితాలు, మూడవ సంపుటిలో అనుక్రమణిక ఉన్నాయి. 19వ కూర్పు 1979 సంవత్సరంలోనూ, 20వ కూర్పు 4 సంపుటాలలో 1989లోనూ వెలువడింది. 21వ కూర్పు 1996 సంవత్సరంలో ప్రచురింపబడింది. దీనిలో చాలా ఆసక్తికరమైన మార్పులు జరిగాయి. ఈ కూర్పును ఓసీఎల్సీ ఫారెస్ట్ ప్రెస్ మరియు ఒహాయో రెండు సౌకర్యవంతమైన రూపాలలో వెలువరించింది. మొదటిది ముద్రణ రూపంలో ఉన్న 4 సంపుటాలు. రెండవది కొత్త మైక్రోసాఫ్ట్ విండోస్ రూపంలో ఉన్న డెవి వర్గీకరణ పథకం. ఇది కొత్తగా పరిష్కృతమైన ఎలక్ట్రానిక్ డెవి పేరుతో 1996లో ప్రచురితమైంది. ఇది సిడి రామ్ రూపంలో ప్రచురించబడినందువలన ల్యాన్ నెట్వర్కులో ఎక్కువ మంది ఒకే సమయంలో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. DDC 22వ కూర్పు 2003 సంవత్సరంలో మరియు DDC 23వ కూర్పు 2011 సంవత్సరంలోనూ ప్రచురింపబడినాయి. టీడీసి నిర్మాణం. డీడీసీలో జాబితాలు ప్రముఖ పాత్రను వహిస్తాయి. వీటిలో యావత్ జ్ఞానజగత్తును 10 ప్రధాన వర్గాలలో ఇమిడ్చారు. ప్రతి ప్రధాన వర్గం తిరిగి 10 వర్గాలుగా, ప్రతి వర్గం 10 శాఖలుగా విభజింపబడింది. డీడీసీలోని 10 ప్రధాన వర్గాలేమిటో తెలుసుకుందాం. 00:00 ఇది సాధారణ నియమాలకు సంబంధించినది. సాధారణ వార్తాపత్రికలు, విజ్ఞాన సర్వస్వాలు, అంతేకాక సర్వసాధారణ జ్ఞానాన్ని ప్రస్తావించే విశేష శాస్త్రాల వంటి సమాచార శాస్త్రం, కమ్యూనికేషన్, గ్రంథాలయ శాస్త్రం, వార్తా రచన వంటివి కూడా ఈ వర్గంలో చేర్చబడినాయి. 1:00 ఈ వర్గం తత్వము, తత్సంబంధ శాస్త్రాలకు సంబంధించినది. 200 మతంకి సంబంధించిన వర్గీకరణ ఈ వర్గంలో ఉంటుంది. 300 సాంఘిక శాస్త్రానికి సంబంధించినది. అలాగే 400 భాషలకి సంబంధించిన వర్గీకరణను. 500 శుద్ధ విజ్ఞాన కేంద్రం. 600 సాంకేతిక శాస్త్రం. 700 కళలు. 800 సాహిత్యం. 900 సాధారణ భూగోళ శాస్త్రం మరియు చరిత్ర విషయాలకు సంబంధించిన వర్గీకరణకు సంబంధించిన జాబితాలు ఈ సంఖ్యలలో ఇవ్వబడ్డాయి. డెవి వర్గీకరణ పథకం సాంకేత సోపానుక్రమణ కలిగి ఉంది. అంటే ప్రతి విషయ విభాగం దాని భావగర్భిత సంకేతాన్ని ఒక సంబంధిత అంకెను చేర్చడం ద్వారా సూచింపబడుతుంది. ఉదాహరణకు 600 టెక్నాలజీకి 630 అగ్రికల్చర్ అయితే 636 ఎనిమల్ హస్బెండరీకి సంబంధించింది. అలాగే 636.1 ఇది హార్సెస్కి సంబంధించిన వర్గీకరణ ఈ వర్గంలో ఇవ్వబడింది. హిందూ అరబ్బీ సంకేతం వాడడం వలన ఇది రాయటానికి, చదవటానికి చాలా సరళంగా, అనువుగా ఉంటుంది. డెవి డెసిమల్ వర్గీకరణ పథకంలో స్మరణశీలత లక్షణాలు. స్మరణశీలత అనే పదం జ్ఞాపక శక్తికి సహాయకారి అయిన సంకేత సంజ్ఞలను సూచిస్తుంది. ఇవి ఎక్కడ గోచరించినప్పటికీ ఒకే అర్థాన్ని ఇస్తాయి. డీడీసీలో కూడా చాలా ప్రదేశాలలో స్మరణశీలతను ఉపయోగించారు. డెవి డెసిమల్ క్లాసిఫికేషన్ పదం 19వ కూర్పులో 3 రకాల స్మరణశీలతను ఎక్కువగా ఉపయోగించారు. వీటిలో మొదటిది అకారాది స్మరణశీలత. దీనిని జాబితాలలో, పట్టికలలో ఉపయోగించారు. ఉదాహరణకు 324.24 నుండి 0.29 వర్గం
పొలిటికల్ పార్టీస్ ఆఫ్ స్పెసి

0: పసిఫిక్ కంట్రీస్కి సంబంధించినది. దీనిలో 324.254 COEN అని గనక సంఖ్యని తీసుకుంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా అనే శీర్షికకు సంబంధించిన వర్గీకరణ సంఖ్య. ఈ ఉదాహరణలో పార్టీ పేరులోని మొదటి 3 అక్షరాలను తీసుకుని అకారాది తంత్రంతో రూపొందించారు. స్మరణశీలతలో 2వ రకం పథకగత స్మరణశీలత. పథకగత స్మరణశీలతను సమాంతర జాబితాల రూపంలో చాలా ప్రదేశాలలో చేర్చారు. కలపండి అనే గమనిక ద్వారా ఇది ఇవ్వబడింది. ఇక 3వ స్మరణశీలత క్రమానుగత స్మరణశీలత. ఇది విషయక్రమంలో నిలకడ సాధించడానికి దోహదపడుతుంది. పట్టికలు. డెవీ డెసిమల్ వర్గీకరణ 23వ కూర్పులో 6 పట్టికలు ఉన్నాయి. 1వ పట్టిక ప్రామాణిక ఉపవిభాగాలు. పఠనా సామగ్రి భౌతిక స్వరూపాన్ని సూచించే సంఖ్యలు కలిగి ఉంటాయి. డిక్షనరీ, పత్రికలు వంటివి ఏ విషయానికైనా సంబంధించినవైనా ఒకే సంఖ్యను కలిగి ఉంటాయి. ఉదాహరణకు 0.05 అనే సంఖ్య పత్రికలను సూచిస్తుంది, 0.03 డిక్షనరీని సూచిస్తుంది. ఇక 2వ పట్టిక ప్రాదేశిక వివరాలు, 3వ పట్టిక సాహిత్య ఉపవిభాగాలు కలిగి ఉన్నాయి. 4వ పట్టిక ప్రత్యేక భాషలు మరియు వివిధ భాషా సముదాయాలు. 5వ పట్టిక జాతి, తెగ, జాతీయ సముదాయాలు. 6వ పట్టికలో భాషలు ఉన్నాయి. ఈ పట్టికల్లో ఇవ్వబడిన సంకేతాలను స్వతంత్రంగా ఉపయోగించరాదు. వాటిని ఎప్పుడూ జాబితాలో నుండి తీసుకున్న సంఖ్యలకు చేర్చాలి. DDC 23వ కూర్పు ఇటీవల వచ్చిన మార్పులు. 23వ కూర్పు 2011 సంవత్సరంలో 4 సంపుటాలుగా వెలువడింది. మొదటి సంపుటి DDC 23వ కూర్పులోని ముఖ్యాంశాలు, వచ్చిన మార్పులు, డీడీసీని ఉపయోగించే విధానం, గ్లోజరీ, మాన్యువల్ మరియు 6 టేబుల్స్ని కలిగి ఉంది. 2వ సంపుటిలో 3 అంచెలలోని సారాంశాలు మరియు 000 నుంచి 599 ప్రధాన వర్గాలకు సంబంధించిన జాబితాలను కలిగి ఉంది. 3వ సంపుటిలో 600 నుంచి 999 వర్గాలకు సంబంధించిన జాబితాలు ఇవ్వబడినాయి. అలాగే 4వ సంపుటి అనుక్రమణికను కలిగి ఉంది. DDC 23వ కూర్పులో వ్యక్తులు, సముదాయాలకు సంబంధించిన అంశాలలో మౌలికమైన మార్పులు తీసుకురాబడ్డాయి. అలాగే ప్రామాణిక ఉపవిభాగాలలోనూ టేబుల్స్ మరియు జాబితాలలో నిర్మాణాత్మకమైన మార్పులు వచ్చాయి. DDC 23లో చోటు చేసుకున్న ముఖ్యమైన మార్పులు తెలుసుకుందాం. మొదటిది, టేబుల్స్ 01 నుంచి 08లలో కైండ్స్ ఆఫ్ పీపుల్ అనే పదాలను గ్రూప్స్ ఆఫ్ పీపుల్, వ్యక్తుల సముదాయాలుగా మార్చారు. ప్రధాన వర్గం 004 నుంచి 006లో కంప్యూటర్ సైన్స్ విషయాన్ని విస్తరించారు. కంప్యూటర్ సైన్స్లో జరుగుతున్న నూతన ఆవిష్కారాలను ప్రతిబింబించే విధంగా ఈ వర్గాన్ని విస్తరించడం జరిగింది. అలాగే 610 వైద్యం, ఆరోగ్యం, ఆహారం, వ్యాధులు, వాటి నివారణకు సంబంధించిన జాబితాలను కూడా విస్తరించారు. 2 రకాలైన శీర్షికలను, సమతుల్యం లేని విరామాలను కూడా సవరించడం జరిగింది. డీడీసీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగింపబడే వర్గీకరణ పథకం. 138 దేశాలకు పైగా గ్రంథాలయాలు వర్గీకరణకు డీడీసీని వాడుతున్నారు. 60 జాతీయ వాంగ్మయ సూచీలలో డీడీసీ వర్గీకరణ సంఖ్యలు చోటు చేసుకున్నాయి. అన్ని రకాలైన గ్రంథాలయాలకు డీడీసీ వర్గీకరణ పథకం విలువైన పనిముట్టు అని చెప్పడం అతిశయోక్తి కాదు.
1: ఇంతవరకు మీరు జూయీ దశాంక వర్గీకరణ పథకంలో ఇటీవల వచ్చిన మార్పులు అనే పాఠం లైబ్రరీ సైన్స్ నుండి డాక్టర్ జి సరోజా వివరించారు.
2: ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, దట్ వాజ్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్ brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు, ముందుగా వాణిజ్య ప్రకటన.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

చక్రి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌశల్య ఆలపించిన సాయి శ్రీహర్ష గీతం అది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుండి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: నిలయంలో సమయం 6:49:40 దాటి 40 సెకండ్లైంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు.

0: జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటల్లో చేయవలసిన వ్యవసాయ పనుల గురించి వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టదగిన వ్యవసాయ పనుల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. సోయా చిక్కుడు వానాకాలంలో తెలంగాణలో సాగు చేయబడుతున్న ప్రధానమైన పంటలలో ఒకటి. ఇందులో నాణ్యమైన మాంసకృతులతో పాటు 20-22% నూనెను కలిగి ఉన్నాయి. ఈ పంటను వానాకాలంలో మాత్రమే సాగు చేయాలి. ఏకపంటగా లేదా ప్రతి కంది, జొన్న మొదలగు పంటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఇక రకాల ఎంపిక విషయానికి వస్తే, అధిక దిగుబడి సామర్థ్యం కలిగి మన ప్రాంతానికి అనువైన రోగనిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతానికి తక్కువ కాలపరిమితి కలిగిన JS 9305 రకం, మధ్యస్థ కాలపరిమితి గల JS 335, ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు 1, MACS 1460 రకాలు, అలాగే బాసర వంటి దీర్ఘకాలిక రకాలు అనువైనవి. అనువైన రకాన్ని ఎంపిక చేసేటప్పుడు నేల స్వభావం, నీటి వసతులను పరిగణలోనికి తీసుకోవాలి. విత్తనాలు ప్రభుత్వ రంగ విత్తన సంస్థల ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు రసీదు తీసుకొని విత్తన సంచి లేబులింగ్ తప్పకుండా చూసుకోవాలి. అలాగే విత్తుకునే ముందు రైతులు మొలక శాతాన్ని తప్పకుండా పరీక్షించుకోవాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం ఈ సోయా విత్తనంలో ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాములు థైరం, 75% WP లేదా 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 3 గ్రాములు కార్బాక్సిన్, ఇంకా థైరం లేదా 2 గ్రాములు పైరోక్లోస్ట్రోబిన్, ఇంకా థియోఫనేట్ మిథైల్, తర్వాత 1.5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ 600 FS విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా విత్తడానికి 1 గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాములు బ్రాడీ రైజోబియం జపానికం కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇక విత్తే సమయం జూన్ 15 నుండి జూలై 1 వారం వరకు విత్తుకోవాలి. ఇక విత్తే దూరం ఏ విధంగా ఉండాలంటే, నల్లరేగడి భూముల్లో అయితే 45x10 సెంటీమీటర్లు, తేలిక భూముల్లో 30x10 సెంటీమీటర్లు. విత్తేటప్పుడు భూమిలో తేమ శాతం చూసుకోవాలి. 60-70 మిల్లీమీటర్లు వర్షపాతం పడ్డ తర్వాత లేదా వరుసగా 2 రోజులు భారీ వర్షాలు కురిసిన తర్వాతనే విత్తుకోవాలి. అదేవిధంగా 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం చాలా సరైన పద్ధతి అని ఈ సోయా చిక్కుడు పంట గురించి వివరాలు అందిస్తున్నారు. ఇక కలుపు నివారణ, ఎకరానికి 25-30 కిలోల విత్తనం సరిపోతుంది చక్కగా. ఇక విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 25-30 కిలోల విత్తనం వేసుకోవాలి. ఇక కలుపు నివారణ గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. పెండి మిథాలిన్ 30% ఈసి 1.4 లీటర్లు ఎకరం, పెండి మిథాలిన్ 30% ఈసి 1.4 లీటర్లు ఎకరానికి, లేదా పెండి మిథాలిన్ 38.7 ఈసి 700 మిల్లీలీటర్లు ఎకరానికి, అలాగే అలాక్లోర్ 50% ఈసి 1 లీటరు ఎకరానికి, లేదా డైక్లోసులం 24% WDG 12.4 గ్రాములు ఎకరం చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేసుకుంటే చక్కగా ఈ సోయా చిక్కుడు పిచికారి చేసుకుంటే ఈ జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటను చక్కగా పండించిన వాళ్ళు అవుతారని ఈ విధంగా తెలియజేశారు. అలాగే పెసర మినుములో ఎకరాకు 6-8 కిలోల విత్తనం వాడాలి. తక్కువ కాల పరిమితి గల WGG 42 అనే పెసర రకం యాసంగి వరి కోతలకు 2-3 రోజుల ముందుగా వెదజల్లుకున్నట్లయితే గృహావసరాలకు పచ్చిరొట్టగా ఉపయోగపడి భూసారం కూడా పెరుగుతుంది.

అపరాల పంటలకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 1.5 నుండి 2 టన్నుల పశువుల ఎరువుతో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. ఇక అంతర్కృషి కలుపు నివారణకు 20-20 రోజుల వరకు, అపరాల్లో కందిలో 60 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తొలి దశలో కలుపు నివారణకై విత్తిన 24-48 గంటల్లో పెండి మిథాలిన్ 1 నుండి 1.3 లీటర్లు ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి

0: ఈ విధంగా వ్యవసాయ పనులు గుర్తు చేస్తూ ఉన్నారు.
1: జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటల్లో చేయవలసిన వ్యవసాయ పనుల గురించి వివరాలు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు, ఈ అంశం గురించి ఉద్యానవన శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలిలో అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలిలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల వాడకం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం ఉంటుంది రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో. రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో పంటలపై ఎలుకల సమస్యలు నివారణ వివరాలుంటాయి. ఆ తర్వాత కొర్ర పంట సాగులో సమగ్ర నిర్వహణ పద్ధతుల గురించి వివరాలు ప్రసారమవుతాయి రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో.

ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గురించి మార్కాపురం జిల్లా ఐసీడిఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్లో ఈరోజు రాత్రి 8:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణలో కరెంట్ అఫైర్స్. ప్రధానమంత్రిగా 4399 రోజులు, ఒక సంకల్పం ఒక భారతం ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎడ్ల సతీష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, శ్రీమతి అరవింద గరికపాటి గారు, ఆర్థిక నిపుణులారు, చార్టర్డ్ అకౌంటెంట్, సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:03 ప్రసారమవుతుంది.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి నిలయంలో సమయం 7 గంటలు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఒక మనసు చిత్రం కోసం విజయ్ యేసుదాస్, శ్వేతామోహన్ ఆలపించిన రామ జోగేశాస్త్రి గీతం వినండి. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

0: చిత్రగీతం విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్

0: తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మీటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకోవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్రమోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G summit on issues of importance to India as well as to the global south. This will be India's 13th participation at the G7 summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: జూన్ 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.

0: న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమాపేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్డ్ అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకుగాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుపానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఇల్లు వాకిలి.

0: కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ ఫామ్ సాగు ఈ అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయం వింటారు.
3: రైతు సోదరులకు స్వాగతం. మన రాష్ట్రంలో నీటిపారుదల వసతి వల్ల చక్కటి పంటలు పండిస్తున్నటువంటి తరుణంలో మనం ఉన్నాం. అయితే ముఖ్యంగా రైతులు వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు, అలాగే కందిని కూడా సాగు చేస్తుంటారు. అయితే మన ఆహార పదార్థంలో ముఖ్యంగా మనకు ఆయిల్స్ కూడా, నూనెలు కూడా చాలా అవసరం. మరి నూనెలు కూడా కొరత ఉందని ప్రపంచమంతా, అలాగే మన భారతదేశంలో కూడా తగినంత నూనెలు మనకు దొరకడం లేదు. ఇటువంటి సందర్భంలో ఈ నూనె పంటలు కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తుంది, ఆలోచన చేస్తుంది, చక్కటి స్కీమ్స్ కూడా ప్రవేశపెడుతూ ఉత్సాహపరుస్తుంది రైతులను. మరి ఇటువంటి సందర్భంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు గురించి చక్కటి వివరాలు, సంపూర్ణమైన వివరాలు అందించడం కోసం కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త టి హిమబిందు గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి సమగ్రమైన సమాచారం మీకు తెలియచేయడానికి ఉత్సాహంతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి హిమబిందు గారు.
4: నమస్కారం అండి
3: హిమబిందు గారు. ముందుగా తెలియజేయండి, ఈ ఆయిల్ పాము పెంచడానికి గల అవసరం ఎటువంటిది, ప్రభుత్వాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి, మరి రెట్టింపు ఆదాయము రైతులకు లభిస్తుందా, మరి ఈ వివరాలను దృష్టిలో పెట్టుకొని మీరు రైతులకు ఎటువంటి సలహాను, దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారు, వివరించండి.
4: ఆయిల్ పామ్ సాగు అనేది ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందండి. ఎందువలన అంటే మనకి నూనె గింజలు లేదా తినదగిన నూనెలు, వీటిని మనము ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి అనేది చేసుకుంటున్నాము. అంటే మనకు స్వయం సమృద్ధి ఇంకా ఈ నూనె గింజల్లో కానీ లేదా తినదగిన నూనెలు అంటే ఎడిబుల్ ఆయిల్స్లో కూడా మనకు స్వయం సమృద్ధి లేని కారణంగా ఆత్మ నిర్భర్ భారత్ కింద మన కేంద్ర ప్రభుత్వము ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అనే ప్రాజెక్టుని, మిషన్ని రూపొందించడం జరిగిందండి. దీని కింద మనకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. అయితే ఎందుకంటే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెల్లో ముఖ్యంగా ఆయిల్ పామ్ అనేది చాలా ఎక్కువ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మన డొమెస్టిక్ కన్సంప్షన్ అంటే మనం లోకల్గా వాడే నూనెల్లో కూడా ఆయిల్ పామ్ యొక్క వాడకం చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి. పోషకాలకు సంబంధించినట్టు తీసుకున్నట్లయితే పుష్కలంగా ఉండడంతో పాటు మన విటమిన్లు ఏఈ ఉంటాయి. అందులో కూడా మన రోగ నిరోధక వ్యవస్థను బాగా ఉత్తేజితం చేయడానికి అవసరమైనటువంటి విటమిన్ ఈ అనేది ఆయిల్ పామ్ నూనెలోనే ఉంటుంది. కాబట్టి మనకి ఆయిల్ పామ్ కల్టివేషన్ని ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ ద్వారా మనకు ప్రభుత్వము దీన్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుందండి.
3: చక్కగా ఆయిల్ పాము పెంపకం ప్రాముఖ్యత గురించి మీరు వివరించారు రైతులకు. అయితే సాధారణంగా మన రాష్ట్రాల్లో ఈ యొక్క ఆయిల్ పాము పంటను పండించడం అనేది మనకు తెలియని విషయం. వేరే దేశంలో, వేరే ప్రాంతంలో ఈ ఆయిల్ పామును పెంచుతున్నారు, అక్కడ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు, అక్కడ నుండి మనకు మన దేశానికి కూడా సరఫరా జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఈ ఆయిల్ పాము మొక్కలు మన వాతావరణానికి సరిపోతుందా, మనం మొక్కలు పెంచాలంటే ఎటువంటి వాతావరణం అవసరం ఉంటుంది, మరి ఎటువంటి నేలలు మనకు అనుకూలమైనటువంటివి, వివరించండి.
4: అయితే ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తీసుకున్నట్లయితే ముఖ్యంగా వర్షపాతం, ఒక సంవత్సరంలో 2500 నుంచి 4000 మిల్లీమీటర్ల వర్షపాతం, అది కూడా దాని డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఈవెన్గా ఉండాలి. అంటే ఒక మంత్లీ 150 మిల్లీమీటర్ల వర్షపాతం స్థిరంగా ఉన్న ఏరియాస్లో మనకి ఆయిల్ పామ్ సాగు చేపట్టడం అనేది

0: ఇది లాభదాయకమవుతుంది. వర్షాధార పంట కింద కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి వర్షపాతం అంతా సరిగ్గా లేనందున ఇట్లా మనకు సాగునీటి ద్వారా ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ విధంగా మనకు ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఉష్ణోగ్రత గనక తీసుకున్నట్లయితే ఆయిల్ పామ్ పంట తట్టుకోగలిగిన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏంటంటే 22 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్, మరియు అత్యధిక ఉష్ణోగ్రతలు వచ్చేసి 29 నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ ఆయిల్ పామ్ పెంచడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు సూర్యరశ్మి కూడా మనకు ఆయిల్ పామ్ సాగుకు చాలా ముఖ్యమైనది. అయితే రోజుకు 5 గంటల కన్నా ఎక్కువ సూర్యరశ్మి లభించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆయిల్ పామ్ సాగు అనుకూలమైనటువంటిది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాతావరణంలో కానీ గాల్లో కానీ తేమ శాతం కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ఆయిల్ పామ్ సాగులో 80% కన్నా ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు మాత్రమే ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ కు అనుకూలంగా ఉంటాయి.
1: మరి అనుకూలమైన నేలలు, వాతావరణము, ఈ యొక్క ఉష్ణోగ్రత గురించి వివరించారు, బాగుంది. అయితే ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి? మొక్కలు మనం సొంతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చా? అలాగే ఈ నాటే సమయము, వయస్సు, ఈ మొక్కల సంఖ్య ఎలా ఉండాలి? తర్వాత వరుసలు ఎలా ఉండాలి? ఆ వరుసల మధ్యన మొక్క మొక్కకు ఈ దూరం ఎలా ఉండాలి? ఇటువంటి వివరణ మన రైతులకు తెలియచేయండి.
0: అయితే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన శాఖ నుంచి ఈ ఆయిల్ పామ్ మొక్కల పెంపకానికి సంబంధించిన ప్రోత్సాహకాలు అనేవి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకు ఎకరానికి 57 మొక్కలను ఆయిల్ పామ్ సాగులో మనం నాటుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మొక్కలను ప్రభుత్వం నిర్దేశించిన నర్సరీల ద్వారా ఉద్యాన శాఖ వాళ్ళే రైతులకు సబ్సిడీ మీద అందించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పంటల పెంపకానికి అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి కూడా రాయితీ మీద ఉద్యాన శాఖ రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 2.93 లక్షల ఎకరాల్లో మనకు ఆయిల్ పామ్ సాగు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయిల్ పామ్ సాగులో మనకు దిగుబడి అనేది 4వ సంవత్సరం తర్వాత వస్తుంది. కాబట్టి మొదటి 3 సంవత్సరాల్లో పంటకు సంబంధించిన ఏవైతే మనం ఇన్పుట్స్ అంటే వాడే దానికి కూడా ఈ ప్రోత్సాహకాలను వివిధ రకాలుగా మనకు ఉద్యాన శాఖ వాళ్ళు రైతులకు అందజేయడం అనేది జరుగుతుందండి. ఇంకొక విధంగా మనము ఆయిల్ పామ్ కల్టివేషన్ కి సంబంధించి మొక్కలు నాటే విషయం తీసుకున్నట్లయితే మనం నర్సరీ నుంచి 12 నుంచి 13 నెలల వయసున్న మొక్కలను దాదాపుగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని 60x60x60 సెంటీమీటర్ల కొలతలు గల గుంతలలో నాటుకోవాల్సి ఉంటుంది. మనము ఆయిల్ పామ్ మొక్కలను ఏ కాలంలో అయినా నాటుకోవడానికి అనుగుణంగా ఉన్నప్పటికీ జూన్ నుంచి డిసెంబర్ నెలలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి ఈ మొక్కలు నాటుకోవడానికి. ఒకవేళ వేసవి కాలంలో గనక మొక్కలు నాటే సందర్భం వచ్చినప్పుడు తగినంత నీరు ఇవ్వడం ఆవశ్యకతంగా చెప్పొచ్చు. దీన్ని బట్టి 12 నుంచి 14 నెలల వయసు కలిగిన మొక్కల్ని 1 నుంచి 1.3 మీటర్ల ఎత్తు మరియు 13 ఆకులతో ఆరోగ్యవంతంగా ఉన్న మొక్కలని మనం నాటుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మొక్కల మధ్య దూరం గనక మనం తీసుకున్నట్లయితే 9x9x9 మీటర్లు త్రిభుజాకారంలో మనకు త్రికోణాకారపు పద్ధతిలో ట్రయాంగులర్ ప్లాంటింగ్ అంటామండి, దాంట్లో ఈ ట్రయాంగులర్ ప్లాంటింగ్ సిస్టంలో మనకు ఆయిల్ పామ్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఈ నాటుకునేటప్పుడు 60x60x60 సెంటీమీటర్ల కొలతలతో పొడవు, వెడల్పు మరియు లోతులతో తీసిన గుంటలో ఆయిల్ పామ్ని నాటుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుంటలను తవ్విన తర్వాత అడుగు భాగంలో 250 గ్రాములు డిఏపి మరియు 250 గ్రాములు రాక్ ఫాస్ఫేట్తో పాటు 50 గ్రాములు ఈ 4-8 గుళికలు కూడా వేసి మట్టితో కప్పిన తర్వాత పాలిథీన్ సంచులను, మనం మొక్కలను తెచ్చిన పాలిథీన్ సంచులను నిలువుగా కోసి మొక్కకు సంబంధించిన వేరు వ్యవస్థ అనేది డిస్టర్బ్ కాకుండా అదే విధంగా తీసుకుని ఈ గుంతల్లో నాటుకోవాల్సి ఉంటుంది. తిరిగి మనము ఉపరితలానికి ఒక 25 సెంటీమీటర్ల గ్యాప్ని మనం వదిలేసి మిగిలిన ప్రాంతాన్ని మనం మట్టితో కప్పి వేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం దీంట్లో సేంద్రీయ ఎరువులు, వానపాముల ఎరువు వంటి వాటిని కూడా ఈ మట్టి మిశ్రమంతో కలిపి మనం ప్లాంటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
1: మీరు చాలా చక్కగా ఈ మొక్కలను ఏ విధంగా నాటుకోవాలి, ఎంత వయసులో మొక్కలు తెచ్చుకోవాలి, మొక్కల సంఖ్య ఏ విధంగా ఉండాలి అని వివరించారు. చాలా బాగుంది. అయితే ముఖ్యంగా మీరు జూన్ నుండి డిసెంబర్ మాసంలో నాటుకోవాలని వివరించారు.

0: అంటే నీటి యొక్క అవసరం చాలా ఉందని తెలుస్తుంది. మరి ఈ నాటిన తర్వాత ఈ నీటిని ఏ విధంగా తడలిచ్చుకోవాలి? మరి మన ప్రాంతంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి గనక నీరు కూడా ఆవిరి అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి సందర్భంలో ఏమైనా ఒక నీటి వసతి కల్పించే పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్ కానీ కొన్ని మల్చింగ్ పద్ధతి ఆవిరి కాకుండా అవలంబిస్తుంటారు, మరి ఇటువంటి పద్ధతులు ఉపయుక్తంగా ఉంటాయంటారా? మరి ఉంటే ఒకవేళ ఆ వివరాలు అందించండి.
1: అయితే ఆయిల్ పామ్ సాగుకు నీటి వసతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న నేలల్లో మాత్రమే ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయమని మనం చెప్తుంటాము. దీని ద్వారా నీటి ప్రాముఖ్యత ఎంతో ఉందో గుర్తించుకోవచ్చు మనము. అయితే మనకు అధిక దిగుబడులు పొందడానికి సమృద్ధిగా నీరు అందించడం అనేది ఎంతైనా అవసరం అండి. తర్వాత నీరు గనక ఒకవేళ నిర్ణీత వ్యవధిలో సరిపోయినంత నీరు అందించకపోతే ఎక్కువగా మగగెలలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తక్కువ సంఖ్యలో మనకు ఈ ఆకులు రావడం వల్ల కూడా మనకు దిగుబడులు అనేవి తగ్గి రైతుల మీద మనకు ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది. కాబట్టి నీటి యాజమాన్యం ఆయిల్ పామ్ పంటలో ఎంతైనా చాలా ఆవశ్యకమైన పద్ధతి చెప్పొచ్చు, చాలా ప్రముఖమైంది. అయితే మనం మొక్క యొక్క వయసును బట్టి నీరందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందండి. జనరల్గా 3 సంవత్సరాల వయసు వరకు ఉన్న మొక్కల్లో 200 నుంచి 250 లీటర్ల వరకు ఒక్కొక్క మొక్కకి నీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. అదే 4 సంవత్సరాలు పైబడిన మొక్కలకైతే 300 నుంచి 350 లీటర్ల వరకు కూడా మనకు నీటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అయితే ఈ నీరు పెట్టే విధానం అనేది ఒకటి, ఇంతకుముందు పాదులను తీసి కాలువల ద్వారా నీరు పారించే పద్ధతిలో నీటిని యాజమాన్యాన్ని అనేది మనకు అందించడం చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యన మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను సబ్సిడీ ద్వారా తెలంగాణ ఉద్యాన శాఖ వాళ్ళు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు, ఆయిల్ పామ్ రైతు ఖచ్చితంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలోనే నీటిని అందించడం జరుగుతుంది. దీనికి గాను మనకు ఒక మొక్కకి 4 వరకు డ్రిప్పర్లు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. రోజుకు 1 గంటకు 8 లీటర్ల వరకు నీటిని ఇచ్చే డ్రిప్పర్లు పెట్టుకొని దాన్ని సుమారు 6 నుంచి 6.5 గంటల వరకు మనము ఒక రోజు నీరు అందిస్తే మనకు మొక్కకు కావాల్సిన నీరు అనేది అందడం జరుగుతుందండి. ఈ విధంగా డ్రిప్ కాకుండా మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటిని అందించడం అనేది జరుగుతుంది. మైక్రో స్ప్రింక్లర్లు వాడినప్పుడు అవి 360 డిగ్రీలు తిరిగేటట్టు జాగ్రత్తలు తీసుకొని 2 మైక్రో స్ప్రింక్లర్లు కనుక పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సిన, అంటే మనకు వయసును బట్టి ఎంత నీటి పరిమాణం అవసరమవుతుందో ఆ పరిమాణం ఎంతసేపట్లో మైక్రో స్ప్రింక్లర్లు అందించగలవో లెక్కించుకొని గనక నీటిని ఇచ్చినట్లయితే మొక్కకు సరిపడా నీరు అందడం అనేది జరుగుతుంది.
0: మీరు నీరు ప్రతి మొక్కకు 8 లీటర్ల నీళ్ళు అందించాలని వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఈ నీరు ప్రతిరోజు ఇవ్వాలా, లేకపోతే వారానికి ఇవ్వాలా, నెలకోసారి ఇవ్వాలా, ఆ వివరాలు చెప్పండి ఒకసారి.
1: ఇప్పుడు మనం చెప్పిన నీరు మొక్కకి ప్రతిరోజు 200 నుంచి 250 లీటర్ల నీరు అనేది అవసరమవుతుందండి. అయితే ఈ నీరు మనకు ప్రతిరోజు 200 నుంచి 250 లీటర్లు అనేది అవసరమవుతుందండి. ఆ నీరును రైతులు ఇచ్చేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో, అంటే ఒకరోజు ఇచ్చి తర్వాత ఒక ఎక్కువ గ్యాప్ తీసుకొని మళ్ళీ కొన్ని రోజులు రోజు ఇవ్వడము, కొన్ని రోజులు 3 రోజులకు ఇవ్వడం, తర్వాత 5 రోజులు, ఇలా కాకుండా ఒక నిర్ణీత కాల వ్యవధిలో గనక మనం నీటి యాజమాన్యాన్ని నీరు అందించినట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చే ఆస్కారం ఎంతైనా ఉంటుందండి.
0: అయితే నీటి ప్రాముఖ్యత చాలా ఉందని మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే 4 సంవత్సరాల తర్వాత ఈ పంట తీసుకోవాల్సి వస్తుంది, గెలలు వచ్చిన తర్వాత అని వివరించారు. అయితే ఈ 4 సంవత్సరాలు రైతులకు ఎటువంటి ఆదాయం ఉండే అవకాశం ఉండదు కనుక మరి ఏమైనా మరి అంతర పంటల ద్వారా కొంత ఆదాయాన్ని పొందగలవచ్చా, అంతర పంటలు వేసుకోవచ్చా? ఒకవేళ అంతర పంటలు వేసుకుంటే ఏ ఏ పంటలు మీరు సిఫార్సు చేస్తారు, ఆ వివరాలు?
1: ఖచ్చితంగా ఆయిల్ పామ్ పంట అనేది మొదటి 4 సంవత్సరాల వరకు మనకు ఏ రకమైన దిగుబడి రాదు. కాబట్టి ఈ కాలంలో మనకు రైతులకు వచ్చే ఆదాయం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ పామ్లో అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు ఆదాయాన్ని పొందవచ్చండి. అయితే ఆయిల్ పామ్లో చాలా రకాలైన వైవిధ్యమైన అంతర పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కూరగాయలు కానీ, పూలు కానీ, అదేవిధంగా సుగంధ ద్రవ్యాల పంటలు, వేరుశనగ కానీ, చెరుకు కానీ, చాలా రకాలైన పంటలు మనం పండించుకునే అవకాశం ఉంటుంది. అయితే అంతర పంటలు పండించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకు ఆయిల్ పామ్ మొక్కలతో ఈ అంతర పంటలు పండించే

0: మొక్కలనేవి నీటికి గాని పోషకాల లభ్యతకు గాని ఈ రెండు పంటల మధ్య కాంపిటీషన్ అనేది లేకుండా మనం సమర్థవంతంగా ఎరువులు నీటి యాజమాన్యాన్ని చేస్తూ అంతర పంటలు సాగు చేసుకోవడం అనేది ఎంతైనా ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే మొదటి 3 సంవత్సరాల్లో మనకు రైతుకి ఏ విధమైన ఆదాయం రాదు కాబట్టి ముఖ్యంగా సీజన్ అనుగుణంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు జూలై సీజన్లో గనక బంతి లాంటి మొక్కలు వేసుకున్నట్లయితే మనకి దసరా బతుకమ్మ టైంలో మనకు బంతికి డిమాండ్ బాగా ఉంటుంది కాబట్టి ఆయిల్ పామ్లో ఈ బంతిని గనక సాగు చేసుకున్నట్లయితే మనకు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. వీలు లేని రైతులు కూరగాయ పంటలైనా వేసుకోవచ్చు, అలాగే మనకు అల్లం గాని పసుపు గాని ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పంటలు గాని ఔషధ మొక్కలు గాని వివిధ రకాల పంటల్ని సాగు చేసే ఆస్కారం ఉంది. అయితే మనకి చెరకు వంటి పంటల్ని కూడా అంతర పంటలుగా వేసుకోవచ్చు. అయితే వీటికి ఏంటంటే మనకు ఆయిల్ పామ్ పంటకు దగ్గరలో కాకుండా మనకు పాదుకు ఒక 2-3 మీటర్ల వ్యవధిలో వాటిని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ గెడలు అనేవి మనకు ఆయిల్ పామ్కి దగ్గరగా రాకుండా కూడా మనం వాటిని జడల్లాగా అల్లేసి పెంచుకోవాల్సి ఉన్న ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అయితే ఈ అంతర పంటలు పెంచే క్రమంలో మనకి ఆయిల్ పామ్ యొక్క ఆకులను దగ్గరగా కట్టడం కానీ వాటి ఆకులకు కానీ కొమ్మలకు కానీ మనము నష్టం చేకూర్చే పనులు అనేవి చేయకూడదండి. ఎందుకంటే ఆయిల్ పామ్ ఈల్డ్లో ఇంపార్టెంట్ మనకి ఆయిల్ పామ్ ఆకుల సంఖ్యను బట్టి మనకు గెలల సంఖ్య అనేది ఆధారపడి ఉంటుంది. ఆ గెలల సంఖ్య వల్లనే మనకు ఈల్డ్ అనేది ఆధారపడి, దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అంతర పంటలు సాగు చేసే క్రమంలో మనం మొక్కలను డిస్టర్బ్ చేయకుండా, అంటే మనం ఆకుల సంఖ్యను తగ్గించుకోకుండా, వాటికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే అంతర పంటలు చేసుకున్నట్లయితే మనము ఇప్పుడు అధిక ఆదాయంతో పొందడంతో పాటు ఫ్యూచర్లో కూడా మనము ఆయిల్ పామ్కి ఏ విధమైన నష్టం జరగకుండా అధిక దిగుబడులు తీసుకునే ఆస్కారం అనేది ఉంటుంది.
1: అయితే మీరు అంతర పంటలు వేసుకొని చక్కగా ఆదాయం పొందవచ్చు కూడా అంటున్నారు. మరి ఈ ఆయిల్ పాము మొక్కలకు ఏమైనా చీడపీడలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ చీడపీడలు వస్తే ఎటువంటి అంతర పంటలు వేసుకోవచ్చు? ఎందుకంటే మామూలుగా మీరు శాస్త్రవేత్తలు కొన్ని పంటలకు అంతర పంటలుగా ఎర్ర పంటలు వేసుకొని కూడా సలహాలు ఇస్తుంటారు. మరి ఎర్ర పంటలు లాంటివి కూడా వేసుకోవచ్చా? అవకాశం ఉందా? అవసరం ఉందా? ఆ వివరాలు ఒకసారి.
0: జనరల్గా వివిధ తోటల్లో బంతిని ఎర్ర పంటగా వేస్తుంటాము. ఎందుకంటే మనకు ప్రముఖ పంట ఏదైతే, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ పామ్ పంట ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు వివిధ రకాలైన తెగుళ్లను కానీ పురుగులను ముఖ్యంగా కంట్రోల్ చేసే క్రమంలో బంతిని ఎర్ర పంటగా వేసుకోమని సూచిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే సీజన్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా మనకు బంతిని వేసుకున్నట్లయితే ఎర్ర పంటగా వేయడంతో పాటు మనకు అధిక ఆదాయాన్ని పొందే ఆస్కారం కూడా ఉంటుంది.
1: అయితే ఈ గెలలు ద్వారా ఆయిల్ను ఉత్పత్తి చేస్తారు. ఈ గెలలు ఏర్పడాలంటే చక్కటి పుష్పాలు కూడా పుష్పించాలి. ఈ పుష్పించే సందర్భంలో మగ ఆడ గెలలు, మగ ఆడ పుష్పాలు ఉంటాయా, లేదంటే మగ ఆడ కలిపి ఉండేటువంటి పుష్పాలు ఉంటాయా? మరి ఈ పుష్పాలను ఏ విధంగా మనం నిర్వహణ పద్ధతులు పాటించాలి? ఎందుకంటే అధికమైన గెలలు వస్తేనే కదా మనకు పంట చేతికి వస్తుంది, పంట చేతికి వస్తే ఆయిల్ వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు రైతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకసారి వివరించండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్ పంటను, మొక్కను నాటుకున్న తర్వాత ఒక 14 నుంచి 18 నెలల తర్వాత మనకు మొక్క పుష్పించడం అనేది స్టార్ట్ అవుతుందండి. అయితే ఆయిల్ పామ్లో మగ మరియు ఆడగెలలు వేరువేరుగా ఒకే మొక్క మీద రావడం జరుగుతుంది. అది కూడా నిర్దిష్ట పద్ధతిలో ఒకే మొక్క మీద ఆడపూల గుత్తులు, మగపూల గుత్తులు వేరువేరుగా వచ్చినప్పటికీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వస్తాయి. తర్వాత కొన్ని చెట్లలో ఆడపూల గుత్తులు ఎక్కువగా వస్తాయి, కొన్ని చెట్లలో మగపూల గుత్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ ప్రధానంగా మనకు దిగుబడి తీసుకోవడానికి ఆడపూల గుత్తుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కాబట్టి అసలు మగపూల గుత్తుల సంఖ్య ఎక్కువగా ఎందుకు వస్తాయి, దాన్ని నివారించడానికి వాడే పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మగపూల గుత్తులు ఎక్కువ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటంటే మనము నీటిని క్రమ పద్ధతులు, అంటే సరి అయిన మోతాదులో క్రమ పద్ధతిలో అందించకపోవడం వల్ల మగ గుత్తులు, మగ పూల గుత్తులు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. అలాగే మనం దున్నేటప్పుడు గనక వేరు వ్యవస్థకు దగ్గరగా లోతుగా గనక దున్నినట్లయితే ఆ వేర్లకు నష్టం వాటిల్లి కూడా మనకు మగ గుత్తులు అనేవి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులు తగిన పరిమాణంలో అందించకపోతే కూడా మనకి మగపూల గుత్తుల సంఖ్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఆయిల్ పామ్ ఇళ్ళలో ప్రముఖ పాత్ర పోషించేది ఆకులు. ఎక్కువ సంఖ్యలో

0: ఈ ఆకులను నరికేయడం గానీ, ఆ ఆకులను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల గానీ ఈ మగ గుత్తులనేవి ఎక్కువ సంఖ్యలో మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇందాక మనం చెప్పిన నాలుగు రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆయిల్ పామ్లో మగ గుత్తుల సంఖ్యను తక్కువగా వచ్చి ఆడగుత్తుల సంఖ్య ఎక్కువగా వచ్చే విధంగా మనం జాగ్రత్త పడవచ్చు.
1: అయితే మీరు చెప్పినట్టు ఇటువంటి జాగ్రత్తలు రైతులు తీసుకుంటారు. తీసుకున్న కానీ మగ పుష్పాలు ఎక్కువ వస్తున్నాయి. మరి ఈ మగ పువ్వులను ఏమైనా గుర్తించి వీటిని కట్ చేయవచ్చా? అటువంటి ఏదైనా విధానం ఉందా? ఉంటే ఒకసారి చెప్పండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్ని 4వ సంవత్సరం నుంచి మనము గెలలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు మొదటి 3 సంవత్సరాల్లో, అంటే ఈ మనకు పూల గుత్తులు వచ్చేది 2 సంవత్సరాల నుంచి, 2.5 సంవత్సరాల నుంచి మనకు పూల గుత్తులు రావడం అనేది ప్రారంభమవుతుందండి. 2 రకాల గుత్తులు, అంటే మగ పూల గుత్తులు కానీ ఆడపూల గుత్తులు కానీ. అయితే వీటిని మనము 3 సంవత్సరాల లోపు వచ్చే పూల గుత్తులు ఏవైతే ఉంటాయో మనకు దిగుబడి తీసుకోవడానికి ముందు వీటిని జాగ్రత్తగా మనము తీసివేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని అబ్లేషన్ అంటారు. అంటే దీనికి కారణం ఏంటంటే, మనకు మొక్క మనము క్రాప్ తీసుకునే దశ కన్నా ముందు ఈ పూల గుత్తులను గనక మనము వదిలివేస్తే అవి పోషకాలను మరియు నీటిని అవే గ్రహించి మనము ఆయిల్ పామ్ మొక్క ఎదుగుదలకి అవసరమైన పోషణ అందదు. కాబట్టి మనము మొదటి మనకు ఆయిల్ పామ్ కాపు రాకముందు వచ్చే పూల గుత్తులన్నింటినీ కూడా 3 సంవత్సరాల లోపల వచ్చే పూల గుత్తులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని తీసేయడం జరుగుతుంది. ఆడ
1: రైట్
0: మరియు మగ 2 రకాల పూగుత్తులను కూడా మనం తీసివేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియను అబ్లేషన్ అంటారు. అయితే ఇది తీసే టైంలో కూడా మనము వాటి పూల గుత్తుల కింద ఉన్న ఆకుల యొక్క ఈ మట్టలకు కానీ మరియు ఆకులకు కానీ ఏ విధమైన డ్యామేజ్ లేకుండా మనకు అబ్లేషన్ చేసే ఒక పని ప్రత్యేకమైన పరికరాలు కూడా ఉంటాయి. వాటి సహాయంతో ఈ అబ్లేషన్ చేసుకున్నట్లయితే మనకు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి రాబోయే ఇయర్స్లో అధిక దిగుబడిని సాధించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: అయితే చివరగా ఈ పంట ఫలసాయం చేతికి అందడం అంటే గెలలు కోయటం అనేది ఒక కార్యక్రమం.
0: అవును.
1: ఈ గెలలు ఏ విధంగా కోసుకోవాలి? దానికి ఏమైనా పనిముట్లు ఉన్నాయా? మరి కోసేటప్పుడు ఏమైనా డ్యామేజ్ కలిగితే నష్టం అవుతుందా? ఈ వివరాలు ఒకసారి రైతు సోదరులకు తెలియజేయండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్లో గెలలు కోయడం అనేది ఒక సరి అయిన పద్ధతిలో సరి అయిన టైంలో చేసినప్పుడు మాత్రమే రైతుకు లాభదాయకంగా ఉంటుందండి. జనరల్గా మనకి గెలలు అనేవి పక్వానికి వచ్చిన తర్వాత కరెక్ట్ నాణ్యత గల నూనెను మనం ఆ గెలల నుంచి తీయాలంటే కొన్ని స్టేజెస్లో ఈ గెలల్ని కోయడం అనేది జరుగుతుంది. అయితే ఈ గెలలో ఉన్న పళ్ళు అనేవి నలుపు రంగు నుంచి నారింజ రంగుకు మారినప్పుడు మనం గెలల్ని కోయాల్సి ఉంటుంది. ఆ విధంగా మారినప్పుడు ఈ పక్వానికి గెల వచ్చినప్పుడు మనకు ఒక 5 నుంచి 10 పళ్ళు వాటంతట అవే రాలిపోవడం జరుగుతుంది. అయితే మనము ఈ వేళ్లతో ఆ ఫలాల్ని నొక్కినప్పుడు కూడా అందులోంచి ఒక ఆరెంజ్ కలర్ ఆయిల్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ గెలలన్నిటిని కట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సరైన టైంలో, అంటే దీన్ని ఆయిల్ పామ్లో ఈ గెలని, ఈ రెడీగా ఉన్న గెలని ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ అని వ్యవహరిస్తారండి. ఈ స్టేజ్ కన్నా ముందే గనక మనం గెలను కోసినట్టయితే ఆయిల్ కంటెంట్ తక్కువైపోయి అందులోంచి వచ్చే వ్యర్థాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒకవేళ లేటుగా కనుక మనం తీసినట్లయితే మనకు ఆయిల్ క్వాలిటీ అనేది మనకు దెబ్బతిని మన ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వులు అనేవి ఎక్కువ మొత్తంలో ఈ ఆయిల్లో ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి గెలలు కోసే దశ అనేది ఆయిల్ పామ్లో చాలా వరకు ఇంపార్టెంట్ అండి.
1: మరి చివరగా ఈ గెలలు కోయడం జరుగుతుంది. గెలలు కోసిన తర్వాత మనం మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మార్కెట్కు తరలించడం ఒక పద్ధతి ఉంటుంది. అలాగే మరి ఎకరానికి ఎన్ని గెలలు వస్తాయి, లేదంటే ఎన్ని టన్నులు వస్తాయి? ఎన్ని టన్నుల వలన ఎటువంటి ఆదాయం వస్తుంది? టన్నుకి ఏ రేటు పలికే అవకాశం ఉంది? ప్రస్తుతం టన్నుకు ఏ రేటు మనకు లభిస్తుంది? రైతులకు ఒక అవగాహన కోసం ఈ వివరాలు అందిస్తే బాగుంటుంది కదా, ఒకసారి వివరించండి.
0: మనకు ఆయిల్ పామ్ అనేది మొదటిసారి మనకు దిగుబడి రావడానికి 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 4వ సంవత్సరం గనక మనం దిగుబడి తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 3 నుంచి 4 టన్నుల ఈల్డ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి మన ఉద్యాన శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు ఈ కలెక్షన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఈ కలెక్షన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. బైబ్యాక్ పద్ధతి ద్వారా రైతులు పండించిన ఈ ఆయిల్ పామ్ గెలలను తిరిగి కంపెనీలు తీసుకోవడం జరుగుతున్నది. దీనికి ధర కూడా ప్రభుత్వమే నిర్ణయించి ఇస్తుంది కాబట్టి ఈ దళారుల వ్యవస్థ కూడా ఈ ఆయిల్ పామ్

0: లో లేదు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వాలు కూడా పంట మార్పిడి ఆవశ్యకత ఎంతో ఉన్న ఈ రోజుల్లో ఆయిల్ పామ్ సాగును కూడా ఈ కారణాల చేత ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం టన్నుకి 23,800 వరకు కూడా ఒక టన్నుకి ఆయిల్ పామ్ గెలలకి మనకు రేట్ అనేది ఈ కలెక్షన్ సెంటర్ల ద్వారా రైతులకు ప్రభుత్వం అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయిల్ పామ్ అనేది ఖచ్చితంగా బైబ్యాక్ ఉన్న పంట కాబట్టి రైతుకు దీన్ని ఎక్కడ అమ్ముకోవాలి, తర్వాత మద్దతు ధర లభిస్తుందా లేదా అనే డౌట్ కూడా అవసరం లేకుండా ఆయిల్ పామ్ రైతులు ముందుకెళ్లవచ్చు. సుమారుగా ఒక ఎకరానికి ఖచ్చితంగా 1 లక్ష రూపాయల వరకు మనకు నికర ఆదాయం అనేది ఖచ్చితంగా ఈ లాగు ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు పొందవచ్చు.
1: చాలా చక్కగా రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు గురించి మన రైతు సోదరులకు వివరించారు. ధన్యవాదాలు హిమబిందు గారు.
0: ధన్యవాదాలండి.
2: రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు, ఈ అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయం విన్నారు.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో పంటలపై ఎలుకల సమస్యలు నివారణ, ఈ అంశం గురించి వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం కొర్ర పంట సాగులో సమగ్ర నిర్వహణ పద్ధతులు, ఈ అంశం గురించి వివరాలు ప్రసారమవుతాయి. రేపటి రోజు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో రేపు సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో జూన్ మాసంలో చెరుకు పంటలో చేయవలసిన వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 6:50 7:15 రేపు రాత్రి ఇల్లువాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది, తోట ముచ్చట్లు. ఆ తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల వాడకం, ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం ఉంటుంది. రేపు రాత్రి 7:15 ఇల్లువాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో

0: ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రకటించిన కార్యక్రమం.
1: ఆకాశవాణి వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: బయటకు వచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలామంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనకబడి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ముఖ్య ఉద్దేశాలు, మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1, 2017న ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రత చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారు పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణీ అయితే వారు మొదట్లో గర్భవతైన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు, తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల పనికి వెళ్లలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి, వాంతులు అవుతుంటే అయితేనేమి, వీటి వలన పనికి వెళ్లలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారం తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
0: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరో తెలియజేస్తారా?
1: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కాని ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
0: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది, మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జులై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు, పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది. 2వది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు చేసుకునే వీలుంది.
0: మేడం, మరి ఈ పథకం ద్వారా ICDS లో కానివ్వండి లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనేవాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
1: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారి నమోదు చేసుకుంటుంది.

0: తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియచేసి ఎక్కడైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్కు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యి కనీసం ఒక యాంటీనేటల్ చెకప్ అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంట్ కి జమ చేయటం జరుగుతుంది. రెండవ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు అంటే బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ, పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా రెండవ కాన్పు నందు ఆడపిల్ల జన్మింతే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించడం జరుగుతుంది.
1: మేడం, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
0: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు వెళ్లినప్పుడు కూడా తెలియజేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భవతులు ఉంటే వెంటనే నమోదు చేసుకుని వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే వెంటనే ఆమెని పిఎంఈవైకి తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి ఆ వాళ్ళు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా పిఎంఈవై యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం, మరి ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం, మరి ఐసీడీఎస్ ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
0: పిఎంఈవై ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ఐసీడీఎస్ ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ఐసీడీఎస్ తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
1: మేడం, మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
0: పిఎంఈవైకి దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు అంటే గర్భవతి, గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు అంటే తను ఈ అమౌంట్ని వాళ్ల అకౌంట్ లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు, టీకాలు వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు ఎంసీపీ కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఇతర గుర్తింపు కార్డులు అంటే రేషన్ కార్డు కానీ, లేబర్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇంకేదన్నా బీపీఎల్ కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫామ్ 1A తో పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
1: మేడం, మరి పిఎంఈవై పథకం మరియు ఐసీడీఎస్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
0: పిఎంఈవై పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే ఐసీడీఎస్ ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు అంటే ఫస్ట్ 4 నెలల పూర్తయిన వెంటనే టీటీ వేయించటము, వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ, పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించటము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ, తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎంఈవై ఐసీడీఎస్ కు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
1: పిఎంఈవై కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
0: అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతిగా నమోదైన

చేసినప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్ తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఏవైలో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ గనక అందులో నమోదై ఉండి ఆమె ఆరోగ్యంగా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3,000 రూపాయలు

0: పంపిస్తుంది. ఆ సూపర్వైజరు అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్ కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడు.
1: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
0: ముఖ్యంగా గర్భవతులు బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్లు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తన అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం యొక్క సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
1: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా.
2: మీరింతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత ఉన్నప్పటికీ భారత్ అభివృద్ది పథంలో బలంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. దేశాభివృద్దికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ది నమూనాను నీతి ఆయోగ్లో వివరించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ది, ప్రపంచస్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం తర్వాత ఇరువురు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి మోదీని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో

సమావేశమయ్యారు. మెట్రో రైలు విస్తరణకు అనుమతులపై కేంద్ర మంత్రితో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. వీటితో పాటు మూసీ ప్రక్షాళన, పట్టణాభివృద్ది సంబంధిత ప్రాజెక్టులపై కూడా వీరిరువురు చర్చించారు. భూసేకరణ, ఆర్ఎండ్ఆర్ అటవీ అనుమతులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ రాష్ట స్థాయిలో ఆందోళనలు చేపట్టనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు రావడానికి కీలకమైన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకు అడ్డంకిగా మారిన న్యాయపరమైన సమస్యలను అధిగమించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి ప్రధానమంత్రిగా 4399 రోజులు ఒక సంకల్పం ఒక భారతం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ఎడ్ల సతీష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీమతి అరవింద గరికపాటి గారు, ఆర్థిక నిపుణురాలు, చార్టర్డ్ అకౌంటెంట్. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి.
1: ఆకాశవాణి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. భారతదేశ ప్రధానిగా అత్యంత కాలం పనిచేసి చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గౌరవ ప్రధాని మోదీ గారు అరుదైన చారిత్రక మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా 4399 రోజులు నరేంద్ర మోదీ చారిత్రక రికార్డు అనే ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. భారత రాజకీయ చరిత్రలో జూన్ 10, 2026 ఒక విశిష్టమైన రోజు. నరేంద్ర మోదీ అత్యధిక కాలం ప్రజాసేవలో పునరంకితమవుతూ చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సాధించిన 4398 రోజుల రికార్డును మోదీ అధిగమిస్తున్నారు. 2014 మే 26 ప్రారంభమైన ఈ పాలనా యాత్రలో 3 సార్లు గెలిచి ప్రధానిగా పదవి నిర్వహించడం అసాధారణం. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు శ్రీ సతీష్ గారు, ప్రముఖ ఆర్థిక నిపుణురాలు చార్టెడ్ అకౌంటెంట్ శ్రీమతి అరవింద గరికపాటి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిద్దరికీ హార్దిక స్వాగతం. నమస్కారం అండి. సతీష్ గారు, నెహ్రూ నుంచి మోదీ వరకు ఈ పాలనా రికార్డు ప్రయాణాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇది కేవలం సంఖ్యా రికార్డేనా, లేక భారత ప్రజాస్వామ్యం పరిపక్వత చెందిన సంకేతమా?
2: పరిపాలన అనేటువంటిది రికార్డుల కోసం ఎక్కడ జరగదు, ఎన్నికలు కూడా రికార్డు కోసం జరగవు. మీరు ఆటలో కానీ ఎక్కడైనా కానీ ఆడుతుంటే రికార్డులు వస్తుంటాయి, కానీ రికార్డుల కోసం ఆడితే ఎక్కడా జరగదు. నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి విషయంలో కూడా 2001 ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 25 సంవత్సరాల పాటు వరుసగా ఒక ప్రభుత్వ అధినేతగా ఉంటున్నారు. ప్రధానమంత్రిగా వరుసగా 3 సార్లు గెలవడం అనేది, అది వరుసగా నెహ్రూ తర్వాత నరేంద్ర మోదీ గారికి మాత్రమే సాధ్యమైందనేటువంటి మాట స్పష్టంగా చెప్పవచ్చు. ఇది రికార్డును మనం కాదనలేము. అంటే పరిపాలన చేశారా లేకపోతే కేవలం రికార్డు కోసమే 3 సార్లు చేశారు అనేటువంటి కాదు, ప్రజలు ఆయనను 3 సార్లు వరుసగా ఎన్నుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి రికార్డు అనే చెప్పుకోవచ్చు. సంఖ్యాపరంగా కూడా నరేంద్ర మోదీ గారిని అభినందించాల్సిన విషయమే, ఎందుకంటే ఎవరు ఊహించలేదు 1990 తర్వాత కేవలం కూటమి రాజకీయాలు మాత్రమే ఉంటాయనేటువంటి దశ నుంచి లేదు సొంతంగా కూడా గెలవగలుగుతారు అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోదీ గారు ప్రూవ్ చేశారు. మోదీ గారిని, నెహ్రూ గారి ఆ కాలాన్ని గాని దీన్ని మనం పోల్చలేము. అంటే ప్రజాస్వామ్యం అప్పుడున్నటువంటిది సరైంది కాదా ఇప్పుడు కాదా అనేటువంటి చెప్పలేము. స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాలలో ఆయనకుండేటువంటి వెసులుబాటు వేరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత లేదంటే నెహ్రూ

0: గారి తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు సృష్టించడం పరిస్థితులు గానీ సామాజిక ఆర్థిక కోణాలను గానీ మనం బేరీజ్ వేసుకోలేము. దాన్ని దీని అసలు పోలిక కూడా పెట్టడం మంచిది కాదే మన దృష్టిలో. నెహ్రూ గారు ఆయన చేశారు, మోదీ గారు ఈయన చేశారు, ఇద్దరిని అభినందాల్సిన విషయమే. 60 సంవత్సరాల తర్వాత రికార్డు బ్రేక్ అవడం అనేటువంటిది స్పష్టంగా మనం అభినందించాల్సినటువంటి విషయం.
1: మేడం అరవింద్ గారు, గత 12 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ స్థాయి అంతర్జాతీయంగా గణనీయంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ వృద్ధికి మోదీ ప్రభుత్వ విధానాల పాత్ర ఎంతవరకు ఉందని భావిస్తున్నారు?
2: తప్పకుండా ఉందండి. 2014లో ప్రపంచ స్థాయిలో మనం 10-11 స్టేజ్ నుంచి ఈ రోజున 5వ స్టేజ్ లోకి వచ్చాము అంటే ఆర్థిక సంస్కరణలు ఎంతో కృషి చేశాయి అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. జీఎస్టీ అనుకోండి, ఐబీసీ అనుకోండి, డిజిటల్ చెల్లింపులు గానీ, డిబిటీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ గానీ, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ గానీ, పిఎల్ఐ సంస్కరణలు గానీ అవి ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, క్రమబద్ధీకరించేందుకు చాలా ఉపయోగపడ్డాయి. స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అనేది చాలా క్రూషియల్ అండి. ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్ ఎకానమీ రన్ అవ్వాలి అన్నా కూడా ఎంప్లాయ్మెంట్ తో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం. సదుపాయాలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఈ అభివృద్ధి జరిగినది ఫలాలు అందరికీ అందుతాయి అండి.
1: సతీష్ గారు, నెహ్రూ కాలం నాటి భారత్ కు మోదీ కాలం నాటి భారత్ కు మధ్య రాజకీయ సామాజిక నేపథ్యంలో ఉన్న తేడాలేంటి?
0: స్పష్టంగా ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత తేడా ఉంది. నెహ్రూ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా అయినప్పటికీ 100,000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయినటువంటి భారతదేశము, అప్పుడే 40-47లో స్వాతంత్ర్యం వచ్చి 52లో మనం రాజ్యాంగం రాసుకునేంత వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, 52 తర్వాత తొలిసారి ఎన్నికలు జరిగినటువంటి విధానం వేరు, భారతదేశంలో అనేక మార్పులు వచ్చినటువంటి సందర్భం. సో బానిసత్వం నుంచి సొంతంగా భారతదేశం ప్రజాస్వామ్యంలోకి గానీ లేదంటే స్వాతంత్రంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో నెహ్రూ గారికి పోటీ లేనటువంటి సందర్భం, అప్పటికే స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించినటువంటి వీళ్ళందరి సందర్భం వేరు. ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా అయ్యే నాటికి అంటే 60 సంవత్సరాల వ్యత్యాసంలో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి. సో ఆ సందర్భాన్ని ఈ సందర్భాన్ని మనం అందుకే పోలిక చెప్పుకోలేము. రాజకీయ విషయాల్లో కానీ సామాజిక విషయంలో కానీ నెహ్రూ గారి కాలానికి మోదీ గారి కాలానికి చాలా స్పష్టమైనటువంటి తేడా మాత్రం మనం చెప్పుకోవచ్చు. కానీ మోదీ గారు అనేకమైనటువంటి పోటీల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మనం ఆయనను కీర్తించాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది.
1: అరవింద్ గారు, జీఎస్టీ, నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా ఈ 3 నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితాలపై దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రభావం చూపించాయంటారు?
2: వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్న కాన్సెప్ట్ తో జీఎస్టీని తీసుకొచ్చారండి. ఒకటే పన్ను విధాన వ్యవస్థను తీసుకురావాలి, తద్వారా వ్యాపార విస్తరణ జరగాలి, సులభతరం చేయాలి, కంప్లయన్స్ తగ్గాలి అన్న ఉద్దేశంతో చేశారు. నోట్ల రద్దు అనేది కూడా ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, డిజిటల్ చెల్లింపులు జరగాలి, బ్లాక్ మనీ తగ్గాలి, ఇరాడికేట్ చేయాలి అన్న మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది. మీరు చూస్తే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చిన్న కిరాణా కొట్ల దగ్గర నుంచి బయట రోడ్డు మీద తిరిగే ఆటోలో తిరిగే ఎక్కడైనా సరే యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి. ఇంత యూపీఐ పేమెంట్స్ ఇండియాలో జరిగినంతగా ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగట్లా. అది జరగడానికి కారణం ఏమిటి అంటే ఈ డిజిటలైజేషన్. ఈ నోట్ల రద్దు అంటారా, మనకి నోట్ల రద్దు కూడా దానికి రకరకాల కారణాలు చెప్తున్నారండి. మనకి డిజిటల్ చెల్లింపులు ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో, ట్రాన్స్పరెన్సీ పెరిగి మన బిజినెస్ ఎకానమీ డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు అది ఎంతో అవసరం. ఉపాధి హామీ కూలీలకు గానీ ఎవరికైనా సరే పేమెంట్స్ అన్నీ చాలా ఈజీగా జరుగుతోంది. మీకు బ్యాంక్ అకౌంట్లు కూడా ఇదివరకు ఉండేవి కావు. అవన్నీ కూడా ఎందుకు జరిగాయి అంటే ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ జరిగింది కాబట్టి జరిగింది.
1: సతీష్ గారు, 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశ రాజకీయ వాతావరణం ఇలా ఉంది, అప్పటి నుంచి భారత రాజకీయాల స్వరూపం ఇప్పటి వరకు ఎలా మారింది?
0: ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. 2014 పూర్వం అంటే భారతదేశ రాజకీయాల యొక్క శకాన్ని 2014 పూర్వము, 2014 తర్వాత అనేటువంటి విభజన కూడా చేయొచ్చాము. అంటే 2014 కంటే ముందు 90వ దశకం వచ్చిన తర్వాత పూర్తిగా భారతదేశంలో సంకీర్ణ శకాలు మాత్రమే ఉన్నాయి, సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే వస్తాయి, కలగూర గంప లాంటి ప్రభుత్వాలు మాత్రమే రాగలుగుతాయి, దేశంలో సొంతంగా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయి మెజారిటీ వచ్చేటువంటి అవకాశమే లేదు అనేటువంటి ఒక దిశలోకి వెళ్లిపోయింది. ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా, వాళ్ళ ఆలోచన ధోరణి కూడా ఇంకా భారతదేశంలో పూర్తి స్థాయి మెజారిటీ తోటి ఏ ప్రభుత్వం కూడా రాదు అనేటువంటి దశలోకి వెళ్లిపోయిన సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రజలు ఏం కోరుకుంటున్నారనేటువంటి స్పష్టత కూడా అక్కడ కనబడింది. భారతదేశంలో చాలా కలగూర గంప లాంటి ప్రభుత్వాలు రావడం వల్ల దేశం యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఆగమైపోతున్నాయి అనేటువంటి దిశలోకి ప్రజల్లో చేసి ఆ ప్రజలు చాలా స్పష్టంగా మాకు ఒక బలమైనటువంటి ప్రభుత్వం కావాలి అనేటువంటి నిర్ణయానికి, ప్రజల యొక్క ఆశలకు, ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా 2014 ఎన్నికల ఫలితాలను మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అంతకుముందు 2014 కంటే ముందు భారతదేశంలో కొన్ని కులీన విధానాలు వచ్చినాయి. అవి ఏంటంటే భారతదేశంలో జాతీయవాదం తగ్గిపోవడం, భారతదేశం అంటే దేశాన్ని ప్రేమించే వాళ్లను ఎగతాళి చేసేటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చింది, దేశంలో కొందరిని సంతృప్తి పరిచేటువంటి పరిస్థితి పెరిగిపోయింది, దేశంలో ఆఖరికి దీపావళి టపాకుల్లాగా వచ్చే ఉగ్రవాదులు లేకపోతే వామపక్ష ఉగ్రవాదులు దేశం యొక్క ఆర్థిక స్థితిని గానీ ప్రజల యొక్క మానసిక స్థితిని గానీ చాలా తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి సందర్భంలో 2014

0: సమయంలో ప్రజలు ఒక ఆశను చూశారు. ఆశ వల్లనే 2014 ఈ రికార్డు రావడానికి కూడా కారణం అదేనేమో. బహుశా నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి భారతదేశంలో ప్రజలు ఆశలు వదిలేశారు. ఆర్థిక పరంగా కానీ, రాజకీయంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, లేదంటే ఆటంకవాదులు, తీవ్రవాదుల సంఖ్య పెరిగిపోవడం కానీ, ఇవన్నిటి విషయంలో ప్రజలు ఒక భయానకమైనటువంటి పరిస్థితిలో, అసలు ఈ భారతదేశం పరిస్థితి ఏంటి, విదేశాలకు వెళ్లేటువంటి పరిస్థితిలో కానీ, భారతదేశంలో పెట్టుబడులు పెట్టేటువంటి అంశంలో కానీ, రాజకీయానికి సంబంధించినటువంటి వాతావరణంలో ఏ ఒక్క ఎంపీ ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీని బెదిరించడము, లేదంటే ఇద్దరు ఎంపీలు ఉండడము, లేదంటే కులానికో పార్టీ, మతానికో పార్టీ పెట్టుకుని దేశం యొక్క రాజకీయ పరిస్థితులను శాసించే స్థితి నుంచి లేదు, ఈ దేశం కోసమే ఒక ప్రభుత్వం ఉండాలి, దేశం కోసమే ఆలోచించేటువంటి ఒక నాయకుడు ఉండాలనేటువంటి స్థితిలోకి మాత్రం 2014 మనము అభివర్ణించవచ్చు.
1: అరవింద్ గారు, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి పథకాలు దేశ పారిశ్రామిక రంగాన్ని అంచనా వేసిన స్థాయిలో మార్చాయని చెప్పుకోవచ్చా?
2: మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలు భారత పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన మార్పులకు పునాది వేశాయి. మొబైల్ ఫోన్ తయారీ రంగం కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, రక్షణ వ్యవస్థ కానీ, ఫార్మా రంగం, మీరు ఏ రంగం తీసుకున్నా సరే పెట్టుబడులు భారీగా పెరిగాయి. పిఎల్ఐ స్కీమ్ కింద గవర్నమెంట్ కూడా వాటికి సపోర్ట్ ఇస్తూ ఉందండి. కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. తయారీ రంగం కూడా చాలా వరకు డెవలప్ అయ్యింది ఇదివరకన్నా కూడా, ఈ 10 ఏళ్లలో ఇంకా పెరుగుతుంది కూడా. గవర్నమెంట్ సపోర్ట్ సిస్టమ్ బాగా ఇదివరకన్నా చాలా ఇంప్రూవ్ అవడం వల్ల కొత్త కొత్త స్టార్ట్అప్స్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ డెవలప్ అయ్యేందుకు తోడ్పాటు గవర్నమెంట్ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ బయట ఉండడం వల్ల కొన్ని కొన్ని షార్ట్ టర్మ్ గా మనకి సెట్ బ్యాక్స్ రావచ్చు, కానీ దీర్ఘకాలికంగా చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి. తయారీ రంగం వాటా కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. తయారీ రంగానికి కొద్దిగా తోడ్పాటు కూడా అవసరం ఉంటుంది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద కానీ, వికసిత్ భారత్ 2047 ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అన్ని అచీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో భాగంగానే డెవలప్మెంట్ జరుగుతుందండి. ఎయిర్పోర్ట్స్ కూడా 2014 సుమారు 74 ఉంటే ఇప్పుడు దాదాపు 160 పైన ఎయిర్పోర్ట్స్ ఆపరేషనల్ లో ఉన్నాయి. దీని ద్వారా మనకు తెలుస్తుంది ఎంత మంది ఎయిర్ టూరిజం యూజ్ చేసుకుంటున్నారు, ఎయిర్పోర్ట్ ద్వారా వాళ్ళు కమ్యూట్ అవుతున్నారు అనేది మనకు ఈజీగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక దేశంలో బాగా ఉంటుందో, డెవలప్మెంట్ అనేది బాగా ఈజీగా జరుగుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ అన్నది ఇంకా డెవలప్మెంట్ బాగా జరగాలి అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే ఎకానమీలో మనీ బాగా రన్ అయ్యి ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యే బదులు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మోడీ గారు తీసుకొచ్చింది కది.
1: సతీష్ గారు, మీరు చెప్పండి, 2025 జూలై 25వ తేదీన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 4077 రోజుల ప్రధానమంత్రి రికార్డును మోదీ అధిగమించారు. ఇప్పుడు నెహ్రూ పేరిట ఉన్న 4398 రోజుల రికార్డును కూడా అధిగమించారు. ఈ రెండు రికార్డుల మధ్య రాజకీయంగా వ్యత్యాసం ఏంటి?
0: ఇందిరాగాంధీ గారికేమో నెహ్రూ అనేటువంటి వారసురాలుగా, గాంధీ కుటుంబము లేదంటే నెహ్రూ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలుగా ఒక రాజకీయ పునాది ఉన్నది. ఆమెకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా కూడా కొద్దిగా కీర్తి ఉన్నది. నెహ్రూ గారి కుటుంబ వారసత్వం ఆమెదే అనేటువంటి విషయం స్పష్టంగా ఉంది. అప్పుడు జరిగినటువంటి రాజకీయ అంశాలను కూడా మనం చూడవచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, అప్పుడు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో విభజన కానీ, అంటే నెహ్రూ కూతురుగా ఉన్నారు కాబట్టి ఇందిరాగాంధీ గారికి అవి సాధ్యమైనటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే ఇందిరాగాంధీ గారి రాజకీయ ఏవైతే రికార్డులు ఉన్నాయో అవి మోదీ గారు చేర్పేసినటువంటి అంశంలో ఇందిరాగాంధీ ఉండేటువంటి వెసులుబాటు మోదీ గారికి లేదు, ఆ రాజకీయ పునాది లేదు, వెనక ఉండేటువంటి కుటుంబ నేపథ్యము మోదీ గారికి లేదు, ఇందిరాగాంధీ గారికి ఆ వెసులుబాటు ఉండింది, ఇక్కడ లేదు. అందుకనే నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలుగా ఉన్నారు కాబట్టి రికార్డును మనం తక్కువ చేయడానికి వీల్లేదు. కానీ ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి రికార్డు విషయంలో, నెహ్రూకు ఉన్నటువంటి రికార్డుల విషయంలో కొద్దిగా మనం వారికి ఉండేటువంటి వెసులుబాటు, వారికి ఉండేటువంటి నేపథ్యం, వారికి ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యము నరేంద్ర మోడీ గారికి ఉండేటువంటి నేపథ్యం అది లేదు. ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి, ఒక రైల్వే స్టేషన్ లో ఒక ఛాయ అమ్ముకునేటువంటి వ్యక్తిగా వచ్చి, సంస్థలో పనిచేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తను ముఖ్యమంత్రి అవుతారనేటువంటి విషయం తనకే తెలియని సందర్భం నుంచి ఏకంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించడం, అందులో ఓబీసీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ స్థాయిలోకి రావడం, ఆయన తల్లిదండ్రుల నుంచి కానీ కుటుంబం నుంచి కానీ ఎవరు ఒక సాధారణ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గా కూడా గెలిచినటువంటి నేపథ్యం లేనటువంటి వ్యక్తి ఈ స్థితికి రావడం అనేటువంటి రికార్డుని మనం ఆ స్థాయిలోనే చూడాలి. కుటుంబ నేపథ్యం లేకుండా మోదీ గారు రావడము, వారికి కుటుంబ నేపథ్యం ఉంది, ఆ వెసులుబాటు ఉంది, 2 మెట్లు వారు మొదటనే ఎక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది, కొంత గోల్డెన్ స్పూన్ అనేటువంటి విషయాన్ని మాత్రం మనం చెప్పుకోవచ్చు.
1: అరవింద్ గారు, పీఎం కిసాన్, జన్ధన్, ఉజ్వల వంటి సంక్షేమ పథకాలు నిజంగా పేద వర్గాలకు ఏ విధంగా చేరాయని చెప్తారు?
2: పీఎం కిసాన్ ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే మధ్యవర్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎప్పుడైతే వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి లేదా వాళ్ళకి సంబంధించిన ఏదైనా స్కీమ్ కు సంబంధించిన డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడితే ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల మాత్రమే జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే ఈ కరప్షన్ అన్నది చాలా వరకు తగ్గిపోతుంది. నిజంగా అర్హత ఉన్న వాడికి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందితే దాని ద్వారా వచ్చిన డబ్బు ద్వారా వాళ్ళు ఎకానమిక్ హెల్ప్ చేస్తారు. ఒక స్టూడెంట్ కి డబ్బులు డైరెక్ట్ గా స్కాలర్షిప్ సంబంధించిన డబ్బులు వచ్చాయి, లేదా రోజువారీ ఉపాధి హామీ కింద వచ్చిన వాళ్ళు వాళ్ళ డబ్బులు

0: వాళ్ళకు వచ్చాయి. సో వాళ్ళ ఆ డబ్బులను ఉపయోగించి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి గాని దానికి ఉపయోగపడుతుంది. జనధన్ యోజన ద్వారా చాలా మందికి ఇదివరకు బ్యాంక్ అకౌంట్ ఉన్నది కానీ బ్యాంక్ మొహం గానీ చూసిన అవకాశం ఉండేది కాదు. ఈ జనధన్ యోజన జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అవడం వల్ల ఎప్పుడైతే బ్యాంకింగ్ సిస్టమ్ వ్యవస్థలో వాళ్ళని తీసుకువచ్చారో దాని వల్ల ఈ యూపీఐ పేమెంట్స్ అన్నది జరగగలిగాయండి సబ్సిక్వెంట్ గా. ఎందుకు అంటే అసలు బ్యాంక్ అకౌంట్ లేని వాడికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ గాని ఆన్లైన్ పేమెంట్ గానీ ఎక్కడ వస్తుంది? ఆ రెండు లేనప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ ఎలా వస్తుంది? రాదు. సో అవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చారు. ఎందుకు అంటే అందరినీ ఇంక్లూడ్ చేస్తారు. సబ్కా వికాస్ సబ్కా సాత్ అంటే అందరూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంప్రూవ్ అవుతాము, డెవలప్ అవుతాము, అందరూ అందులో భాగస్వాములు అవ్వాలి. నెక్స్ట్ గ్యాస్ సంబంధించింది, ఉజ్వల స్కీమ్ కింద ఎంతో మంది కట్టెలు పోయి గానీ దాని ద్వారా పొల్యూషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మహిళలకు చాలా ఇబ్బంది అయ్యేది. ఎప్పుడైతే ఈ గ్యాస్ సబ్సిడీ మీద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందో ఈ ఉజ్వల స్కీమ్ కింద పరిశుభ్రమైన వంట విధానాన్ని ఇంధనాన్ని ఉపయోగించడానికి అవుతుందండి. జనధన్ గానీ ఆధార్ గానీ మొబైల్ అనుసంధానం ఇవన్నీ కూడా ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ పెంచడానికి, మిడిల్ మెన్ రిడ్యూస్ చేయడానికి, డైరెక్ట్ గా వాళ్ళకి ఆ యొక్క ఎండ్ బెనిఫిట్ అందాలి. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ రకరకాల స్కీములు చేస్తాయి, ఆ స్కీమ్ నిజంగా అవసరం ఉన్నవాడికి అందినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రతిఫలం ఫలాలు అందుతాయి. పారదర్శక పెరిగినప్పుడు మాత్రమే, సామాజిక భద్రత ప్రొవైడ్ చేయగలిగినప్పుడు మాత్రమే, అది విస్తరించినప్పుడు మాత్రమే దేశ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. ఒక సామాన్య మానవుడు అభివృద్ధి పదాన్ని, అభివృద్ధి ఫలాల్ని తినగలుగుతాడు. అందుకు ఈ పీఎం కిసాన్, జనధన్, ఉజ్వల సంక్షేమ పథకాలు చాలా ఉపయోగపడ్డాయని నేను భావిస్తానండి.
1: ఇప్పుడు చెప్పండి సతీష్ గారు, వరుసగా మోదీ సర్కారు 3 సార్లు అధికారంలోకి రావడం అంటే భారత ఓటరు మనస్తత్వంలో వచ్చిన మార్పులను ఏమైనా సూచిస్తుందా?
2: స్పష్టంగా భారత ప్రజలు అప్పటికే జరుగుతున్నటువంటి ప్రభుత్వాల యొక్క తీరు పైన విసుగు చెంది ఉన్నారు. ముఖ్యంగా సంకీర్ణ శకాలు ప్రారంభమైన తర్వాత ప్రతి సంవత్సరానికి, ఏడాదికి అంటే 5 సంవత్సరాలు మధ్యలో వాజ్పేయి గారు లేదంటే పివి నరసింహారావు గారు డక్కా ముక్కీలు తిని 5 సంవత్సరాల పరిపాలన అందించగలిగారు. కానీ వరుసగా ఒక్కో సంవత్సరం ఎన్నికలు వరుసగా రావడం, 96లో, 98లో, 99లో, అంతకుముందు వరుసగా ప్రధానమంత్రులు మారిపోవడము, లేదంటే ఎవరికి కోపం వచ్చినా వెంటనే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించేయడం, దీంతో ప్రజల్లో ఒక విసుగు వచ్చేసింది. ఏంటి అసలు 5 సంవత్సరాలకు మనం ఒకసారి ఎన్నికలు జరగాలి, 5 సంవత్సరాలు స్పష్టంగా ప్రజల్ని పరిపాలించాలి, ప్రజలకి ఏం కావాలో అందించాల్సినటువంటి అంశం పోయి ప్రతిసారి రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, మా కుటుంబానికి కేంద్ర మంత్రి పదవి రాలేదు కాబట్టి, లేదంటే మా రాష్ట్రానికి అన్యాయం జరిగినటువంటి ఒక ప్రాంతీయవాదం తీసుకురావడము, లేదంటే కులవాదం తీసుకురావడం, ఇట్లాంటి పరిస్థితులు ఆ రోజుకున్నాయి. 2014 కల్లా ప్రజలు ఇంకా విసుగు చెందారు. అంటే ఎవరో ఒక నాయకుడు మన కోసం రావాలనేటువంటి ఎదురు చూపులకి మనకి నరేంద్ర మోదీ గారు కనిపించారు. అప్పటికే ఆ సందర్భాలను కూడా భారతీయ జనతా పార్టీ అవకాశంగా వినియోగించుకుంది అని చెప్పుకోవచ్చు. 2014 సంబంధించినటువంటి అంశంలో కానీ ప్రజలు ఇప్పటికి కూడా స్పష్టమైనటువంటి భారతదేశంలో ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. దేశం మాత్రమే మాకు ముఖ్యము, దేశం యొక్క అభివృద్ధి మాత్రమే ముఖ్యము, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి విలువ పెంచేటువంటి వాళ్ళు మాత్రమే మాకు కావాలి, మేము ఎక్కడ పోయినా మేము భారతీయులమని సగర్వంగా చెప్పుకోగలిగేటువంటి ఒక స్థితి మాకు రావాలి. ఈ భారతదేశంలో మేము బ్రతుకుతున్నటువంటి వాళ్లకు 3 పూటలా తిండి, ముఖ్యంగా శాంతియుతమైనటువంటి వాతావరణం కావాలన్నటువంటి స్పష్టమైనటువంటి కోరికతో ప్రజలున్నారు. ఇప్పటికి కూడా బలమైనటువంటి ప్రభుత్వం ఉండాలనేటువంటి కోరిక ప్రజల్లోకి బాగా వెళ్లిపోయింది. ఆ మనస్తత్వంలోకి మాత్రం అవినీతి లేనటువంటి ఒక ప్రభుత్వం మనం పొందగలిగినాము కాబట్టి మనకి ఇట్లాంటి నాయకుడే ఉండాలి, ఇట్లాంటి ప్రభుత్వం ఉండాలి. మోదీ గారు మొత్తం జీవితాంతం ఆయన రూల్ చేయకపోవచ్చు, తర్వాత ఇంకొక నాయకుడు వస్తాడు, కానీ ఇది మనం ఒక చదువుకోవడానికి ఒక సబ్జెక్ట్ లాగా ఉపయోగపడుతుంది. అంటే మోదీ గారు పరిపాలన ప్రజలు బాగా హర్షించారు కాబట్టి ఆయన కంటే మంచిగా ఇవ్వాలనేటువంటి తాపత్రయమే పెరగాల్సినటువంటి పరిస్థితి పెరుగుతుంది.
1: అరవింద్ గారు, యువత ఉపాధి కల్పన విషయంలో ఈ 12 ఏళ్ల పాలనా కాలాన్ని మీరు ఎలా మూల్యాంకనం చేస్తారు?
0: స్టార్టప్ ఇండియా గాని, స్కిల్ ఇండియా గాని, డిజిటల్ ఇండియా, ముద్రా యోజన స్కీమ్స్ ఇవన్నీ కూడా యువతకు చాలా ఉపయోగపడుతున్నాయండి. ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జనరేషన్ అన్నది ప్రతి ఒక్క గవర్నమెంట్ బాధ్యత. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ ఉంటుందో అప్పుడు మాత్రమే ఎకానమీ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. 2-3 రోజుల క్రితం పేపర్ లో చూసినప్పుడు కూడా ఐటీఐలకు సంబంధించి ఆర్టికల్ ఒకటి వచ్చింది. ఏంటంటే ఐటీఐలో వాళ్ళు చదివినప్పుడు ఇండస్ట్రీతో కోరిలేట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సిలబస్ తయారు చేసి పెడుతున్నారు అని చెప్పి అది ఆహ్వానించదగ్గరింది. ఎందుకు అంటే కష్టపడి చదువుకునేది ఎందుకని, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు అన్నది. ఎప్పుడైతే అది ప్రొవైడ్ చేయగలిగే ఫెసిలిటీస్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తాయో అప్పుడు మాత్రమే వస్తుంది. యువతలో ఉద్యోగం కోసం వెతికే స్థితి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇదివరకన్నా కూడా మీరు స్టార్ట్అప్స్ చాలా పెరిగాయండి, యూనికార్న్స్ కూడా చాలా పెరిగాయి. అయితే అది ఇంకా పెరగాల్సిన అవసరం అయితే ఉంది. గిగ్ ఎకానమీ కూడా 2029 కి 2.35 crores ఎంప్లాయ్మెంట్ టార్గెట్ కింద పెట్టుకుంది. పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే ఒక స్కీమ్ ఉందండి, 10,000 రూపీస్ వరకు ఇన్సెంటివ్ ఇస్తుంది ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ కి. అలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే దానికి సంబంధించిన అవేర్నెస్ చాలా మందిలో లేకపోవడం వల్ల ఆ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు.
1: సతీష్ గారు, అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ట గత 12 ఏళ్లలో మారిందని నిపుణులు చెబుతున్నారు, దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
2: ఇవాళ ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోదీ గారు అమెరికాలో కానీ, దుబాయ్ లో కానీ, లేదంటే ఇతర ఏ దేశాలు, న్యూజిలాండ్ లో, ఆస్ట్రేలియాలో, ఏ దేశంకెళ్ళినా ఆ దేశంలో ఒక ప్రధానమంత్రి, ఇతర దేశానికి సంబంధించిన ఒక ప్రధానమంత్రి ప్రధానమంత్రి బహిరంగ సభ పెడితే

0: వేల సంఖ్యలో అక్కడ ప్రజలు గుమికూడడం, ఆయన మాటలు వినడానికి రావడం, ఎక్కడికి వెళ్ళినా భారతీయులకు సంబంధించి, వాళ్ళు మీరు సోషల్ మీడియాలో ఎక్కడైనా చూడండి, భారతదేశ ప్రధాని ఎవరు, భారతదేశ ప్రధాని ఎందుకు వచ్చింది, కరోనా కాలాన్ని చాలా సద్వినియోగపరుచుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఏదైతే వసుదైక కుటుంబం అని మనం అనుకుంటామో, లోకా సంస్థ సుఖినో భవంతో అనేటువంటిది అయితే మనం అనుకుంటామో, అది స్పష్టంగా భారతదేశం చేసి చూపెట్టింది. భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఇస్తూ ఇతర దేశాలకు కూడా చాలా చవకగా లేదంటే ఉచితంగా అందించినటువంటి చరిత్ర ద్వారా ప్రపంచంలో భారతదేశాన్ని చూసేటువంటి విధానం స్పష్టంగా మారిపోయింది. అదేవిధంగా ఏ దేశంతో కూడా మాకు శత్రుత్వం లేదు, ఏ దేశం కూడా మాకు పూర్తి స్థాయి అంటే ఈ దేశం లేకపోతే మేము బ్రతకలేము అనేటువంటి ఒక మంచి విదేశీ విధానాన్ని తీసుకురావడం వల్ల కూడా చాలా స్పష్టంగా గొప్పగా చెప్పుకోవచ్చు కూడా. గత 75 సంవత్సరాల్లో భారతదేశం యొక్క విదేశీ విధానం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి విధానాలు చాలా స్పష్టంగా గొప్పయని చెప్పుకోవచ్చు. ఏ దేశంతో సరే నాకేమక్కరుంది, నా వల్ల నీకు నష్టం జరగదు, నీ వల్ల నాకు నష్టం జరగకూడదు, నీ వల్ల నాకు లాభం జరగాలి, నా వల్ల నీకు లాభం జరగాలి, ఎక్కడ ఉగ్రవాదం ఉండకూడదు అనేటువంటి స్పష్టమైనటువంటి విధానంతో ఏ దేశంకి వెళ్ళినా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. కాబట్టి అంతర్జాతీయ వేదికలపై సహజంగానే భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగింది, దాంతో జెలసీ కూడా పెరిగింది భారతదేశం మీద. ఎందుకు భారతదేశం ఎక్కడో వెనుకబడింది, ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ పాములాడించుకుంటారు, ఇక్కడ ప్రజలకు సంస్కృతి సాంప్రదాయాలు లేవనుకుని చర్చ జరిగినటువంటి భారతదేశం, అరే వాళ్ళ ప్రపంచ దేశాలకి సంస్కృతి సాంప్రదాయం ఇది గొప్పగా కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది, ఇది నరేంద్ర మోదీ గారు ఏ దేశం వెళ్ళినా భారతదేశం యొక్క సంస్కృతినే ప్రతిబింబిస్తున్నారు తప్ప ఆ దేశాన్ని చిన్నపరచట్లేదు అనేటువంటి విషయంలో ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. ఖచ్చితంగా దానికి సంబంధించి మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం, ప్రతి ఒక్కరు నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా వెనకరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి ఒక నిజం ఇది.
1: అరవింద్ గారు, 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పుడున్న ఆర్థిక వేగం సరిపోతుందా, ఇంకేమైనా మార్పులు తీసుకోవచ్చు?
2: గ్రోత్ అన్నది ఎప్పుడు సరిపోతుంది అన్న గ్రోత్ జరగదండి. సో కాబట్టి ఇంకా జరగాలి అని మాత్రమే విశ్వసించాలి మనందరం. అయితే నాణ్యమైన ఉపాధి, నైపుణ్య అభివృద్ధి, తయారీ రంగ విస్తరణ, వ్యవసాయ ఆధునీకరణ అవన్నీ కూడా ఇంకా డెవలప్మెంట్ జరగాలి. అది నిరంతర ప్రక్రియ. ఎందుకు అంటే అదే దానికి ఎండ్ పాయింట్ అనేది ఉండదు. ఈ రోజు మనం 4 అడుగులు వేసాము, రేపు 6 అడుగులు వేయాలి, అది అలా పెరుగుతుండాలి తప్ప ఎప్పుడు జరగదు. సంస్కరణ గానీ ఉత్పాదక పెంచడం గానీ తప్పకుండా అవసరం ఉంటుందండి. ఎందుకు అంటే మన ఎక్స్పోర్ట్స్ మనం పెంచుకోగలిగితే ఈ మేక్ ఇన్ ఇండియా గానీ వికసిత భారత్ గానీ అవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క ఎండ్ టార్గెట్ రీచ్ అవుతాం. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. యువతని, అన్ని సామాజిక వర్గాలని మన యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఇంక్లూడ్ చేయగలిగితే మనం వికసిత భారత్ ఇంకా తొందరగా అచీవ్ చేసే అవకాశం ఉంటుంది.
1: సతీష్ గారు, ఈ మోదీ హయాంలో పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలతో సంబంధాల గురించి చెప్పండి.
0: ముఖ్యంగా ఈ 3 దేశాలన్నీ కూడా మనతో బార్డర్ పంచుకున్నటువంటి దేశాలు. పాకిస్తాన్ మనతో విడిపోయింది, బంగ్లాదేశ్ మన పూర్వ భారతదేశంలో ఉన్నటువంటి 2 దేశాలే, చైనా టిబెట్ మనం ఉంటుంది కాబట్టి కొద్దిగా మనతో పాటు కలిసి ఉంటుంది ఆ చైనా. ఏ దేశంతో కూడా మనం శత్రుత్వం పెంచుకోలేదు, చైనాతో శత్రుత్వం పెంచుకోలేదు. పాకిస్తాన్ మనకు ప్రతిరోజు తీవ్రవాదులను పంచినా కూడా వాజ్పేయి హయాంలో కానీ నరేంద్ర మోదీ హయాంలో కానీ స్నేహస్తం చాచింది ఈ ప్రభుత్వం. అయినా సరే వాళ్ళ బుద్ధి మారలేదు, దానికి అవసరమైనప్పుడు స్నేహస్తం చాచింది, వాళ్ళు కనుక తోకజాడిస్తే మేము అంతకంటే ఎక్కువ చేస్తామని పాకిస్తాన్ దేశంలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ కానీ మిగిలినటువంటి అంశాల్లో కానీ లేదంటే బార్డర్ లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా గతంలో అల్లర్లు జరిగేది, ఈ రోజు అల్లర్లు జరగట్లేదు. 2014 తర్వాత నోట్ల రద్దు లాంటి అంశాలు కానీ మిగిలిన అంశాలు కాశ్మీర్ లో అల్లర్లు తగ్గిపోయినాయి. తీవ్రవాదులు భారతదేశంలోకి రావడానికి భయపడుతున్నారు, బంగ్లాదేశ్ నుంచి చొరబాటు తగ్గుతున్నాయి. నిన్న బెంగాల్ ఎన్నికల తర్వాత స్పష్టంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఎవరైతే, శరణార్థులు కాదు వాళ్ళంతా చొరబాటుదారులు, వాళ్ళందరినీ వెనక్కి పంపించేటువంటి క్రమం తగ్గుతుంది. అట్లానే మనం బంగ్లాదేశ్ ని ఎక్కడ శత్రువుగా చూడట్లేదు, బంగ్లాదేశ్ కు సాయం చేస్తున్నాము, అట్లానే మనకు అన్యాయం చేస్తుంటే మనల్ని ఇబ్బంది పెడుతుంటే మాత్రం మోడీ గారి ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ఈ విషయంలో చైనాతో కూడా ఎంతవరకు మనం వాళ్ళతో ఎఫ్డీఐలు ఉండాలి, ఎంతవరకు మనం పెట్టుబడులు తీసుకురావాలి, రాజకీయంగా కానీ సంస్కృతి పరంగా చైనాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వస్తే మహాబలిపురం తీసుకెళ్లి సీషోర్ లో ఉండి మనకు వాళ్లకు ఉన్నటువంటి సంస్కృతి పరమైనటువంటి బంధం ఏ విధంగా ఉంది, 8000 సంవత్సరాల బంధము, బౌద్ధము భారతదేశం నుంచి చైనాకి ఏ విధంగా వెళ్లింది అంశాన్ని స్పష్టంగా ఒకే మాటతో చాలా చెప్పగలుగుతున్నారు. మాల్దీవ్స్ కూడా ఇట్లనే తోకజాడించేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఒక కుర్చీ వేసుకుని కూర్చొని నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం, అంటే యుద్ధం చేయలేదు ఎక్కడ, యుద్ధం చేయకుండా చాలా స్పష్టంగా అన్ని దేశాలతోటి అదే విధంగా మంచి విదేశీ సంబంధాలను నేర్పుతున్నారు, మనతో బార్డర్ పంచుకున్నటువంటి దయాది దేశాలతో కూడా చాలా స్పష్టంగా ఉంటున్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మనతో స్నేహంగా ఉంటాయి, భూటాన్ మనతో స్నేహంగా ఉంటుంది, నేపాల్ మనతో స్నేహంగా ఉంటుంది, ఎక్కడ వాళ్లకు మనకు ఎక్కడ క్లాషెస్ రావట్లేదే. బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాత్రమే మన దేశాన్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, సహజంగా వాళ్లకు ఏ విధంగా జవాబు చెప్పాలో ఆ విధంగా జవాబు చెప్తున్నారు. చాలా స్పష్టమైనటువంటి విదేశీ విధానం ఈ దేశాలతో కూడా నరేంద్ర మోదీ సర్కార్ నేర్పుతుందనేది ఏమాత్రం అతిశయోక్తి కాదు.
1: అరవింద్ గారు, రాబోయే తరానికి ఏ రంగాల్లో అవకాశాలు విస్తరించాయంటారు?

0: రోజు పేపర్ తీస్తే ఎక్కడ చూసినా సరే ఏఏ అంటూ మొదలవుతుంది. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్లు, డ్రోన్ సంబంధించినవి, గ్రీన్ ఎనర్జీ, అంటే ఈ ప్రస్తుత రోజుల్లో ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం మనం గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఎప్పుడైతే ఉపయోగించగలుగుతామో దాని ద్వారా మనకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవకాశం కూడా ఉంటుంది. ఫార్మా ఒకటి, బయోటెక్నాలజీ, ఫిన్టెక్ కంపెనీస్, ఈ కామర్స్, అవి చాలా గ్రోత్ ఉందండి. మీరు అమెజాన్ చూసుకోండి, మన దేశంలో వచ్చినంత, ఏదైనా ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్ అనేది తీసుకోండి, ఒక్కొక్కటి కాదు, మనకు వచ్చినంత స్పీడ్ గా ప్రొడక్ట్స్ వేరే దేశాల్లో అంత స్పీడ్ డెలివరీ లేదు. అది ఎందుకు కుదిరింది అంటే ఆ ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ అనేది ఇండియాలో జరిగింది. దాని ద్వారానే మనకి 15 నిమిషాలు కానీ, అరగంట కానీ, ఒక రోజులో కానీ రాగలుగుతున్నాయి. మరి ఇవే కంపెనీలు వేరే దేశంలో ఉన్నప్పుడు మరి అక్కడ రావట్లేదు అంటే మనం డెవలప్ అవుతున్నాము, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ని మనం క్రియేట్ చేసుకోగలుగుతున్నాము. తద్వారా మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా యొక్క యువతకి ప్రొవైడ్ చేసుకోగలుగుతున్నాము. భవిష్యత్తులో కూడా విస్తృత అవకాశాలు మన పై చెప్పిన రంగాలన్నింటిలో ఉందండి. ఏఐ అనేది చాలా ముఖ్యమైన, డిగ్రీ కంటే కూడా నైపుణ్యము, పట్టా తెచ్చుకోవడం ఒకటే కాదు ముఖ్యం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతామో నిరంతర అభ్యాసం కూడా చేయాలి ప్రాధాన్యం. నాకు ఈరోజు వచ్చేసింది, ఇంతటితో చాలు అనుకోకూడదు. మనిషి జీవితాంతం అభ్యాసం చేస్తున్నప్పుడు మాత్రమే, కొత్త విషయాలు నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మార్పులకు అనుగుణంగా యువత గాని ఎవరైనా సరే అవకాశాలకి అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి అంటే అభ్యాసం అన్నది నిరంతర ప్రక్రియగా జరగాలి. అప్పుడు మాత్రమే ప్రపంచంలో మన నంబర్1 ఎదిగే అవకాశం ఉంటుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సాధించిన విజయాలు, ప్రపంచ స్థాయిలో భారత్ను నిలబెట్టిన స్థానం గురించి మన అతిథులు శ్రీ సతీష్ గారు, శ్రీమతి అరవింద గరికపాటి గారు చాలా చక్కగా వివరించారు. ఆకాశవాణి శ్రోతల కోసం విలువైన సమయం కేటాయించి అవగాహన పెంపొందించినందుకు మీ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. శ్రీ సతీష్ గారు, శ్రీమతి అరవింద గరికపాటి గారు,
2: నమస్తే.
3: ఇంతవరకు మీరు ప్రధానమంత్రిగా 4399 రోజులు ఒక సంకల్పం ఒక భారతం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు శ్రీ ఎడ్ల సతీష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, శ్రీమతి అరవింద గరికపాటి గారు, ఆర్థిక నిపుణురాలు, చార్టర్డ్ అకౌంటెంట్. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

0: రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయ గాథ శీర్షికన కూచిపూడి నృత్యకారిణి, చిన్న వయసులో నాట్య గురువుగా గుర్తింపు పొందిన శ్రీమతి పెండ్యాల వసంత సంధ్యగారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ ఉంటుంది. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్, న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో ప్రసారమవుతాయి. రేపు ఉదయం 9:30 జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎడ్ల సతీష్ కుమార్. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమం ముందే వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ఇష్క్ చిత్రం కోసం రాజ్ హసన్, అనూప్, రూబెన్స్, శ్రావణి ఆలపించిన కృష్ణ చైతన్య గీతం విన్నారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఎంసీఏ చిత్రం కోసం కార్తీక్ దీపికాలికి ఆలపించిన శ్రీమణి గీతం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో చివరిగా వినండి రామజోగశాస్త్రి సాహిత్యం, ఎస్ఎస్ తమన్ సంగీతం, అర్మాన్ మాలిక్ గానం, అలవైకుట్టపురంలో చిత్రం.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొంచెంసేపట్లో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: नमस्कार. आकाशवाणी से समाचार संध्या के साथ मैं विशाल शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, प्रमुख अर्थव्यवस्थाओं में अनिश्चितता के माहौल के बीच भारत की विकास गाथा विश्व को निरंतर प्रेरित कर रही है. श्री मोदी ने नई दिल्ली में नीति आयोग की 11वीं शासी परिषद की बैठक की अध्यक्षता की. केंद्र सरकार और असम तथा नागालैंड ने कच्चे तेल और प्राकृतिक गैस के अन्वेषण और उत्पादन के लिए समझौता किया. भारत ने ओमान तट के पास तेल टैंकर पर अमरीकी हमले में 3 भारतीय नाविकों के मारे जाने की कड़ी निंदा की. अमरीका के प्रभारी राजदूत को तलब कर कड़ा विरोध दर्ज कराया. ऑस्ट्रेलियन ओपन बैडमिंटन में पीवी सिंधु और तन्वी शर्मा सिंगल्स क्वार्टर फाइनल में पहुंची और फीफा विश्व कप आज रात रंगारंग उद्घाटन समारोह के साथ शुरू होगा. पहले मुकाबले में मेजबान मैक्सिको और दक्षिण अफ्रीका होंगे आमने सामने. और अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि दुनिया की प्रमुख अर्थव्यवस्थाओं में अनिश्चितता के माहौल के बीच भारत की विकास गाथा विश्व को निरंतर प्रेरित कर रही है. उन्होंने आत्मनिर्भरता

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. కాలం మారింది చిత్రం కోసం పి సుశీల ఘంటసాల ఆలపించిన దాశరథి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

టి చలపతిరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీలాలపించిన డాక్టర్ సి నారాయణుడి గీతం వినండి, గూఢాచారి నెంబర్ 116.

అవే కళ్ళు ఈ చిత్రం కోసం ఘంటసాల పీసుశిలాల పెంచిన దాశరథి గీతం విన్నారు.

కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతమది దాగుడు మూతలు చిత్రం నుండి.

0: ఏదో ఏదో తకిలిగింత కలిగినందుకు.
1: మీరు విన్న పాట అనురాగం చిత్రంలోనిది. ఘంటసాల పి సుశీల గానం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, పెండ్యాల సంగీతం.

మంచి చెడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతమది విశ్వనాథన్ రామూర్తి సంగీతం అందించారు.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు మీరు విన్న పాట పిడుగురాముడు చిత్రం నుండి ఘంటసాల ఎల్లారీశ్వరి ఆలపించారు. డాక్టర్ సి నారాయణరెడ్డి గీతమది, టీవీ రాజు సంగీతం అందించారు.

అగ్గిపిడుగు ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మంగమ్మ శపథం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతమది. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం టీవీ రాజు.

శ్రోతలు మధుర గీతాలు ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి అదృష్టవంతులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం కెవి మహాదేవన్ సంగీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భావనలో సానుభూతి, ఈ అంశం గురించి డాక్టర్ కె వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లలితా పంచరత్నం దేవీ కీర్తనలు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, ఇందులో పంటలపై ఎలుకల సమస్యలు నివారణ, ఇంకా కొర్ర పంట సాగులో సమగ్ర నిర్వహణ పద్ధతులు, ఈ అంశాల గురించి వివరాలు ప్రసారమవుతాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ పి హరికృష్ణ. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:00 ప్రసారమవుతుంది. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం, సామాన్యుని విజయ గాథా శీర్షికన కూచిపూడి నృత్యకారిణి, చిన్న వయసులో నాట్య గురువుగా గుర్తింపు పొందిన శ్రీమతి పెండ్యాల వసంత సంధ్యగారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్, న్యాయవాది సివి విద్యాసాగర్రావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి పశుపతి గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:30 జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎడ్ల సతీష్ కుమార్. 11:03 అస్ఫాకుల్లా ఖాన్ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఐత చంద్రయ్య, నిర్వహణ శ్రీ నక్క సుధాకరరావు. యువవాణి తెలుగు కార్యక్రమం 12:10 ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం రేపు 12:40 ప్రసారమవుతుంది. వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో రేపు 1:20 మారుతున్న జీవన శైలి, మానసిక ప్రశాంతత, ఈ అంశం గురించి డాక్టర్ అనంతలక్ష్మి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 హిందీ కార్యక్రమం, ఇందులో బాల్ మజ్దూరి, కరణ్ ఔర్ నివారణ్, లలితా జైన్ గారితో సురభి జైన్ గారి సంభాషణ ప్రసారమవుతుంది. సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం. యక్షగానం ఇది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో జూన్ మాసంలో చెరుకు పంటలో వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు ఆకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల వాడకం, ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ

కేంద్రం నుండి రిలే అవుతుంది. అలాగే 9:30 కరెంట్ అఫైర్స్ కూడా ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:00 మధురగీతాలు, 11:10 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనా విశేషాల ధారావాహిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:49 దాటి 13 సెకండ్లు అయింది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం. జై హింద్.